శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఆదిత్య హృదయం వింటారు.

0: మీరింతవరకు ఆదిత్య హృదయం విన్నారు.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయ అంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
2: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
2: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు క్రీస్తు భక్తి గీతాలు విన్నారు.
1: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
2: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
1: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
2: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
1: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223993.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సూక్తి ముక్తావళి ఇవాళ కార్యక్రమంలో పాపము పశ్చాత్తాపము పరివర్తన గురించి రెవరెండ్ ఫాదర్ పి బాలశౌరి గారి వ్యాఖ్యానం వింటారు.
1: పాపం పశ్చాత్తాపము పరివర్తన. పాపం వలన నరుడు దేవునితో ఉన్న సమాధాన సంబంధాన్ని, తోటి మానవునితో ఉన్న సంబంధాన్ని, చివరికి తనతో తనకు ఉన్న సమాధాన సంబంధాన్ని కోల్పోతాడు. కనుక నరుడు మళ్ళీ ఈ సంబంధాన్ని కలిగించుకోవాలంటే, తిరిగి పొందాలంటే తాను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి పరివర్తన చెందాలి. దేవుడు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశమిస్తారు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని హృదయ పరివర్తన చెందినవారు రక్షింపబడతారు. బైబుల్లో ఎన్నో సంఘటనలు మనకు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి. దేవుడు దావీదు మహారాజునకు అన్నీ ఇచ్చాడు. ఆయనకు లేనిది ఏమీ లేదు. కానీ దావీదులోని కామము అతను పాపము ఒడుగొట్టుకునుటకు కారణమాయెను. తన దగ్గర పనిచేయుచున్నటువంటి హిత్తీయుడు ఊరియా భార్యగు బెత్షెబాను దావీదు మోహించెను. దాని కారణముగా ఆమె నెలతప్పగా తాను చేసిన ఒక పాపమును కప్పిపుచ్చుకొనుటకై దావీదు ఊరియాను కపటము పన్ని యుద్ధంలో మరణింపజేసి ఇంకొక పాపము కట్టుకున్నాడు. ఆ తరువాత బెత్షెబాను పెళ్లి చేసుకున్నాడు. దావీదు చేసిన ఈ పని యావేకు కోపం రప్పించింది. అప్పుడు యావే నాతానును దావీదు యొద్దకు పంపిస్తాడు. నాతాను దావీదునకు ఒక మంచి కథ రూపంలో దావీదు చేసిన పాపాన్ని తెలియజేస్తాడు. ఆ కథ సారాంశం ఏమంటే, ఒకనొక సంపన్నునకు గొర్రెల గొడ్ల మందలు సమృద్ధిగా ఉన్నాయి. అదే సమయంలో ఒక పేదవానికి ఒకే ఒక గొర్రె మాత్రం ఉంది. కానీ ఒకనాడు సంపన్ను

0: అతనుని ఇంటికి అతిథి వచ్చినప్పుడు అతడు తనకున్న గొర్రెల మందలలో ఒకదానిని కోయని అంగీకరింపక పేదవానికున్న ఒకే ఒక గొర్రెను తీసుకుని వచ్చి దానిని వధించి అతిథికి భోజనం తయారు చేస్తాడు. ఈ కథను విన్న వెంటనే దావీదు కోపము కట్టలు తెంచుకుంది. ఇట్టి పాపానికి పాల్పడినవాడు నిక్కముగా వధింపదగినవాడు అని అంటాడు. అప్పుడు నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుష్యుడవు నీవే అని చెప్పి దావీదు చేసిన ఘోర పాపం గురించి తెలియజేస్తాడు. వెంటనే దావీదు తన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని శిక్ష నుండి రక్షింపబడతాడు. మన జీవితంలో చాలాసార్లు మనం చేసే తప్పులను గ్రహించక పాప జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. నాతాను లాంటి వారి ద్వారా ప్రభువు మనల్ని హెచ్చరిస్తుంటాడు. కానీ మనం ఎంతవరకు ఆ హెచ్చరికలను గమనిస్తున్నాము, ఆలకిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాగే నూతన నిబంధనలో కూడా ఒక సంఘటనను ధ్యానించుకుందాం. జక్కయ్య ఒక ప్రముఖ శుంఖరి, బాగా ధనవంతుడు, ఎవ్వరికీ లొంగడు. అటువంటి వాని ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు. ప్రభు వెళ్ళిన వెంటనే జక్కయ్యలో పశ్చాత్తాపంతో కూడిన మార్పు వచ్చేసింది. తాను సంపాదించిన అన్యాయపు సొమ్మును మాత్రమే కాక దానికి 4 రెట్లు ఎవరిది వాళ్ళకిస్తానని చెప్పటం మాత్రమే కాదు, తనకున్న ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తానన్నాడు. అంతటి మార్పు అతనిలో వచ్చింది. అప్పుడు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. కనుక పశ్చాత్తాపం వలన వచ్చిన హృదయ పరివర్తన, జీవిత విధాన మార్పు అతని రక్షణ్యానికి దారితీసిందని మనం గమనించాలి. అలాగే పరిసయ్యుడు శుంఖరి ఉపమానంలో ఇద్దరూ దేవాలయానికి ప్రార్థనకు వెళ్ళారు. పరిసయ్యుడు దేవుని ముందు తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ శుంఖరి తాను పాపాత్ముడను, తన్ను కనికరింపమని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు. అప్పుడు యేసు, దేవుని ఎదుట నీతివంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంఖరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని అన్నాడు. కనుక పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించేవాడు దేవునిచే కనికరింపబడతాడు, నీతివంతునిగా పరిగణింపబడతాడు అని మనం ఈ సందర్భంగా గ్రహించాలి.
1: మీరింతవరకు పాపం పశ్చాత్తాపం పరివర్తన గురించి రెవరెండ్ ఫాదర్ పి బాలశౌర్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రైతులకు సందేశం వింటారు.

ఇవాళ కార్యక్రమంలో సూక్ష్మ పోషకాల లోపాలు సవరణ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్యకత పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోనూ, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. మొక్కకు అధిక మోతాదులో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్. మొక్కలు తక్కువ మోతాదులో తీసుకునే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి జింకు, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, మాలిబ్దినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్. సూక్ష్మ పోషకాలు పేరుతో తగినట్లుగానే మొక్కకు సూక్ష్మ పరిమాణంలో అవసరం అవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ, దిగుబడులు పెరగడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకం. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గటంతో పాటు ఇవి కీలక పరిమితికి మించి అవసరమైన దానికన్నా అధికంగా అందుబాటులో ఉన్నప్పుడు హాని కలిగి దిగుబడులు తగ్గుతాయి. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సక్రమంగా, సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే ఆశించిన దిగుబడులు సాధించగలం. పంటల

పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందువలన సూక్ష్మ పోషకాల లోపాలుంటే వాటిని సాధ్యమైనంత మేరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకొని లోపాలు పంటలపై రాకుండా నివారించుకోవాలి. పంటలలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, లోప చిహ్నాలు, నివారణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ నాణ్యమైన సాగునీరు అందించలేనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ సూక్ష్మ పోషకాల లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము మరియు మాంగనీస్ లోపాలు సాధారణంగా అన్ని పంటల్లోనూ వస్తూ ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింకు, రాగి, ఇనుము ఈ లోపాలు బహిర్గతమవుతుంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు భూములు, మురికినీరు పోని భూములు మరియు ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లోనూ సాధారణంగా జింకు లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువ ఉన్న భూముల్లోనూ కుళ్ళని పంట అవశేషాలను నేలకు అందించినప్పుడు రాగి పోషకం తాత్కాలికంగా అందుబాటులోకి రాలేకపోవడం వలన లోపచిహ్నాలు కనిపిస్తుంటాయి. సాగునీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనుము ధాతు లోపం కనిపిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు గమనించడం జరుగుతుంది. సాధారణంగా లోప లక్షణాలు గమనించిన తరువాత పంటలపై పోషకాలను పిచికారీ చేస్తుంటాం. అయితే పిచికారీ ద్వారా కంటే భూమి ద్వారా మొక్క తీసుకున్నట్లయితే మంచి ఫలితం. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావలసిన పోషకాలను సిఫారసు మేరకు ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలను నివారించుకోవచ్చు. మన రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలలో జింకు లోపము సాధారణము. దాని తరువాత ఇనుము మరియు బోరాన్ లోపాలు అక్కడక్కడ కనిపిస్తాయి. రాగి మరియు మాంగనీస్ లోపాలు మన రాష్ట్రం నేలల్లో చాలా తక్కువ శాతం గమనించడమైనది. ఇప్పుడు పోషక లోపాలు బహిర్గతమయ్యే మొక్కల వివిధ భాగాల గురించిన కొన్ని విషయాలు. సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగాల్లో ముదురు ఆకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోపాల చిహ్నాలు మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తాయి. ఇనుము, మాంగనీసు, రాగి మరియు గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రం అయినప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింకు, మెగ్నీషియం లోప లక్షణాలు ముందుగా మొక్క మధ్య భాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్ మరియు కాల్షియం లోప లక్షణాలు మొక్క చిగురులలో కనిపిస్తాయి. సూక్ష్మ పోషకాల లోపాలు సవరణలో భాగంగా ఇప్పుడు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. జింకు అనే సూక్ష్మ పోషకం పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేగాక అనేక ఎంజైమ్లలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటలో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర వహిస్తుంది. మాంగనీస్ ఆవశ్యకత కనుక చూపినట్లయితే, పత్రహరితము రూపొందించడంలోనూ మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియలో ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ అనేక ఆక్సీకరణ, క్షయకరణ చర్యలలోనూ కీలక పాత్ర వహిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో పత్రహరితం తయారీలో మరియు కిరణజన్య సంయోగక్రియలో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోనూ, ఫలదీకరణకు, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలోనూ బోరాన్ ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తుంది. సూక్ష్మ పోషకాలలో జింకు లోపము దాదాపు అన్ని జిల్లాల నేలల్లో గమనించబడింది. రాష్ట్రంలోని నేలల్లో సుమారు 38% ఈ లోపం ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాల్లో జింకు లోపము విస్తారంగా గమనించడమైనది.
కర్నూలు, అనంతపురం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జింకులోపం ఒక మోస్తారుగా

విస్తరించి ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి మరియు ఖమ్మం జిల్లాల్లో జింకులోపం తక్కువ స్థాయిలో ఉంది. జింకులోపము సాధారణంగా దాల్వా వరిలో, మొక్కజొన్న మరియు అపరాలలో కనిపిస్తుంది. వరిలో జింకులోపం మెరక తీసిన పొలాల్లో, చవకని లేక మాగని సేంద్రియ పదార్థం వేసిన నేలల్లో, చౌడు మరియు ఉప్పు నేలల్లో, భాస్వరం ఎరువు ఎక్కువ మోతాదులో వేసిన పొలాల్లో జింకులోపం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము ఎంతో కొంత మోతాదులో సేంద్రియ ఎరువులను నేలకు అందించినట్లయితే

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. పానఏటి కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పానఐఐటి ఏపీ 2026 సదస్సు సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోని 23 ఐఐటీల నుంచి 5 లక్షల మంది వచ్చారని, వారి ఆలోచనలు, నైపుణ్యాలను రాష్ట్రాభివృద్దికి సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. అమరావతిలో పానఐఐటి వరల్డ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులకు ఈ కౌన్సిల్ మార్గనిర్దేశనం చేస్తుందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయడం, అది ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఏ విధంగా ఫోకస్ చేయాలి, హై స్కూల్కి వస్తానే వాళ్ళల్లో ఒక ఆంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ని డెవలప్ చేయడం, ఒక ఏఐ మాడ్యూల్స్ని డెవలప్ చేయడం, స్ట్రెస్ ఫ్రీ ఆర్ మెంటల్ ఇల్నెస్ అన్ని కూడా ఉపయోగిస్తాం, ఉపయోగించి లెర్నింగ్ ఒక హ్యాపీగా నేర్చుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇలాంటివి వేరియస్ యాంగిల్స్ లో సిలబస్, కరికులం, ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ అన్ని కూడా చేస్తారు.
0: ఉస్మానియా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో విద్య, వైద్య రంగాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రులకు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బందిని గుర్తించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అత్యాధునిక వైద్య పరికరాలను ముందుగానే సమకూర్చి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అధికారులు ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ఆసుపత్రులను తప్పనిసరిగా సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో ఆధునిక మౌలిక వస్తులు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం 18 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాల్లో మౌలిక వస్తులను బలోపేతం చేయడం ద్వారా సేవల నాణ్యత,

0: సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం పెద్దతండాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గిరిజనుల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఆధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్దికి 100 కోట్ల రూపాయల పెట్టుబడి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఖర్చు చేయకుండా రైతులను మభ్యపెడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కరువు కారణంగా రాయలసీమలో పండ్ల తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రచారాలు పక్కన పెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: జల్జీవన్ మిషన్ నిధులు 30,000 కోట్ల రూపాయలతో కడప జిల్లా ప్రొద్దుటూరులో చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టుకు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తోందని, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ భూముల విలువ పెంపుపై దృష్టి పెట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గత రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వెండి తెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 94 ఏళ్ల వయసులో తన చివరి చిత్రంగా సింగ్ గీతం అనే సినిమాని రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు. 2 జాతీయ పురస్కారాలతో పాటు 5 నంది అవార్డులను, పలు ఫిలింఫేర్ పురస్కారాలను శ్రీనివాసరావు అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశా సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్తంగా ఆయన నిన్న తనిఖీలు నిర్వహించారు. సీతమ్మవారి పాదాలు, కేశఖండనశాల, భక్తుల నిరీక్షణ ప్రాంతాలు, వినాయక ఆలయం, రథం సెంటర్, టోల్గేట్, ఘాట్ రోడ్డు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణం. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2

0: చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాన్ ఐఐటీ కౌన్సిల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో ఆధునిక మౌలిక వస్తువులు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. మీ అభిమాన మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈవేళ నుంచి మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం సరికొత్త కార్యక్రమాలతో శ్రోతలను అలరించనుంది. మరి ఇందులో భాగంగా ఈ ఉదయం 7 గంటలకు ఆహారం ఆరోగ్యం, 7:15 మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, పోటీ పరీక్షలకు సిద్ధపడే యువతకు అవసరమైన కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సమాధానాలు అందించడం జరుగుతుంది. 7:45 హిట్ మీద హిట్, సూపర్ హిట్ సాంగ్స్ ఈరోజు ఓల్డ్ మెలోడీస్ వింటారు. 8:30 అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ పి సూర్యారావు. ఈ ఉదయం 8:35 మనసు పలికే సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ మనసు పలికే కార్యక్రమం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమమే అయినప్పటికీ టెలిఫోన్ లైన్లో కలిగిన అంతరాయం కారణంగా ఈరోజు సినిమా పాటలు ప్రసారమవుతాయి. మనసు పలికే కార్యక్రమంలో 9:30 చిట్టి పలుకులు చిన్నారుల కార్యక్రమం. ఈరోజు మీ చిన్నారుల కోసం మంచి కథ, మంచి అలవాట్ల గురించి మంచి కబుర్లు వినవచ్చు. ఈ ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణలో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:15 సాయంత్రం 4:50 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు సినిమా పాటలు వింటారు. ఇంకా ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల విశేషాలు కూడా వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్కు సిద్ధమవటం ఎలా, ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవటం ఎలా అనే అంశం గురించి పోటీ పరీక్షల తర్ఫీదు నిపుణులు శ్రీ కాసిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో. సాయంత్రం 6:35 క్షేత్రం విశేషం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఆహారం ఆరోగ్యం, 7:15

నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 నవలా తోరణం శీర్షికన మనసులోని మనసు మాలతీచంద్రుగారి నవలా ధారావాహిక 36వ భాగం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంత్రం 7:45 పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. రాత్రి 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 రాగమై రమణీయమై సంగీతము రాగాల విశ్లేషణలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 అలనాటి మధుర గీతాలు గోల్డెన్ ఓల్డ్ మెలడీస్ వింటారు. రాత్రి 10:00 20వ ఆసియా క్రీడలు రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 11:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కాబోయేటువంటి కార్యక్రమాల విశేషాలు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ఆహారం ఆరోగ్యం.
1: నమస్కారం అండి మీనాక్షి గారు.
2: నమస్తే సార్.
1: మీనాక్షి గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు మీ అనుభవంలో మీరు ఎంతో మంది చూస్తుంటారు, సాధారణంగా ఇప్పటి రోజుల్లో ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన అంటే తమ ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఉందంటారు
2: సార్? ఇప్పుడు అవగాహన అంటే చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకున్న వాళ్ళు గానీ కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి ఆహారం తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటి వరకు 97 సంవత్సరాలనే సెల్ఫ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమంటే పేషెంట్స్ తో మాట్లాడితే తీసుకున్న ఆహార అలవాట్లతోనే చాలా వరకు వాళ్ళ ఆయుష్ తొందరగా తగ్గిపోయి లేనిపోని వస్తున్నాయి. ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఏదైనా గానీ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేము. కోట్లు మంది డాక్టర్లు కొన్న మన ఆరోగ్యాన్ని వెనక్కి తెప్పించుకోలేము. ఇప్పుడు మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము. ఒకరికి ఇంట్లో బాగలేకుండా పోతే ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండరు. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే మనం అసలు మనకు పండగ అనేది తెలియదు, సంతోషం అనేది ఉండదు, మంచి బట్టలు కట్టుకోలేము, ఏం చేయలేము. అదే మనం ఆరోగ్యంగా ఉంటే రోజు ఒక పూట తినకపోయినా పర్వాలేదు, రోజు పట్టు బట్టలు కట్టుకోకపోయినా అవసరం లేదు, మనం సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాము. అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము మంచిగా తీసుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం క్రమం తప్పకుండా కొంచెం కొంచెం ఆహారం తీసుకోవాలి. మితంగా విషతుల్యమైనటువంటి ఆహారం అంతా తీసుకోకూడదు, బయట ఆహారం తీసుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నా అంటే బయట ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంది పిల్లలు కూడా చాలా తొందరగా కడుపు నొప్పి అనేసి, కొంతమంది ఏమంటే వంశపారంపర్యంతంగా వచ్చే జబ్బులు అయితే చాలా వరకు తక్కువే చూస్తూ ఉంటే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లతోటి ఇప్పుడు మనకు సాధారణంగా నేచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు. బయట ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎండల్లో పనిచేస్తున్నారు, కానీ వేళ్లకు మంచి నీళ్ళు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎవరైతే బాగా 3-5 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటూ ఆహారం అంతా తినేవాళ్ళు, వేళ్లకు స్నానం అంతా చేసి పరిశుభ్రంగా ఉండేవాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గి ఏమి రాకుండా జ్వరాల బారిన కూడా పడకుండా ఉంటున్నారు. ఈ నీళ్లైతే చాలా తక్కువ తాగి వాళ్ళు పలకరిస్తే చెప్తున్నారు వాళ్ళకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, మరి ఎండాకాలం ఎక్కువ ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ ఏదైనా అయినప్పుడు సరిపోయినంత వాటర్ బాడీలో లేకుండా పోవడం మూలం వల్ల దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళితే వెనక్కి వచ్చేయచ్చు. మనం తాచారం వల్ల ఇంకా వెళ్దాంలే అనుకుంటారు, తీరా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు వెళ్తారు, అప్పటికి ఇంకా ఏం చేయలేరు. ఎన్ని పరీక్షలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెనక్కి వచ్చేది ఉండదు. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వస్తే వాళ్ళకు

0: డయాలసిస్ వరకు పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వచ్చి అంత ప్రమాదం ముంచుకొచ్చే వరకు చేసుకుంటున్నారు.
1: అదే దీని ప్రకారంగా మీరు దాన్ని బట్టి చూస్తే అవగాహన అంతగా లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ తర్వాత ఒకసారి అనారోగ్యం బారిన పడితే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఒకసారి మళ్ళీ అసలు ఆరోగ్యం, పూర్తి ఆరోగ్యం కూడా రాకపోవచ్చు అనే అవగాహన కూడా తక్కువ
0: రాదు.
1: ఉందన్నట్టు.
0: దాంతో హాస్పిటల్ ఎప్పుడు తిరగాలి. అదే మనం గుడికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, ఆశ్రమానికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, చర్చికైతే ఎంత సంతోషంగా వెళ్తాం, మసీదుకు సంతోషంగా వెళ్తాం కదా, అదే హాస్పిటల్కి సంతోషంగా వెళ్ళలేము. అంత బాధలతో పోయి అంత ఉన్నా ధనము పోతుంది, మన ఆయుష్ పోతుంది, మన వాళ్ళందరూ మనతో పాటు సఫర్ కావాలి. అది లేకుండా ఉండాలి అంటే, మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటే క్రమం తప్పకుండా ఆహారము ఏదైనా చిన్నది వస్తుంది జర్నీస్ చేసేటప్పుడు, అట్లాంటప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనేవి కామన్ గా వస్తాయి, ఫీవర్ అనేది కామన్ గా వస్తుంది, తినలేము. అలాంటప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా తీసుకోవాలి ఆహారము, నీళ్ళు అనేది కంపల్సరీ తీసుకోవాలి, మందులు.
2: మీరింతవరకు ఆహారం ఆరోగ్యం గురించిన విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు, ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. 3 వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడ్డంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు.

0: ఇచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణేలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్ధికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.
1: కానూన్ పూర్ణ ఇంప్లిమెంటేషన్ కే బాద్ హమారీ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దునియా కి సబ్సే ఆధునిక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బన్ జాయే. ఇస్కే అందర్ విజ్ఞాన్ కో హమ్నే డాలా హై, ఆన్లైన్ సున్వాయి, వీడియో కాన్ఫరెన్సింగ్, ఎఫ్ఎస్ఎల్ కే ప్రావధాన్ ఆర్ కై ఆధునిక ప్రకార్ కే వైజ్ఞానిక సంశోధనో కో ఇస్కే సాత్ జోడా హై. మహిళా సురక్షా, గుమ్షుదా బచ్చే, ఆతంకవాద్, లించింగ్, ఏ సారీ చీజో సే ప్రొటెక్షన్ కి వ్యవస్థా హై.
0: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహు విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్, ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం

సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరో ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
1: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. క్విజ్ టైం. ఇవాళ పోటీ పరీక్షలకు సిద్ధపడే వారి కోసం మేము కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలియజేయటం జరుగుతుంది.

కార్యక్రమంలో ముందుగా మొదటి ప్రశ్న, రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని ఏ అధికరణంలో పొందుపరిచారు? ఈ ప్రశ్నకు 4 ఆప్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ ఏ 369వ అధికరణం, ఆప్షన్ బి 368వ అధికరణం, ఆప్షన్ సి 367వ అధికరణం, ఆప్షన్ డి 366వ అధికరణం.

పరిణామక్రమ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఐన్స్టీన్, ఆప్షన్ బి సర్ సివి రామన్, ఆప్షన్ సి చార్లెస్ డార్విన్, ఆప్షన్ డి న్యూటన్.

ఇవాళ మీకు తెలుసా కార్యక్రమంలో మూడవ ప్రశ్న. దాదాపుగా 44 నదులు ప్రవహించే భారతదేశం రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు 4 ఆప్షన్లు చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కేరళం, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి ఉత్తరాఖండ్.

నాలుగవ ప్రశ్న, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1961 సంవత్సరం, ఆప్షన్ బి 1973 సంవత్సరం, ఆప్షన్ సి 1950, ఆప్షన్ డి 1956 సంవత్సరం.

ఇవాల్టి ఐదవ ప్రశ్న. బ్యాక్ హ్యాండ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? బ్యాక్ హ్యాండ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ ఏ వాలీబాల్, ఆప్షన్ బి టెన్నిస్, సి హాకీ, డి బిలియర్డ్స్. మరి ఇవాల్టి మీకు తెలుసా కార్యక్రమంలో ఐదు ప్రశ్నలు, వాటి ఆప్షన్స్ విన్నారు కదా శ్రోతలు. మరి పోటీ పరీక్షలకు సిద్ధపడే యువతకు మేము చెప్పినటువంటి ఈ ప్రశ్నలు ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ప్రతి ప్రశ్న విలువైనదే, ప్రతి సెకను, ప్రతి నిమిషం కూడా చాలా విలువైనదే. కాబట్టి వీటి జవాబులు తెలుసుకునే ముందుగా

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఇవాల్టి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ప్రశ్నలు చెప్పుకున్నాం కదా, మరి వాటి సమాధానాలు ఆలోచించారా? ఈరోజు టెలిఫోన్ లైన్లలో కలిగిన అంతరాయం కారణంగా ప్రశ్నలకు సమాధానాలు మేము తెలియచేయడం జరుగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం. రాజ్యాంగాన్ని సవరించే అంశాన్ని

ఏ అధికరణంలో పొందుపరిచారు? ఈ ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో సమాధానం బి, ఆప్షన్ బి, 368వ అధికరణంలో పొందుపరచటం జరిగింది. మరి మిగతా ప్రశ్నలకు సమాధానాలు ఆలోచిస్తూ ఉండండి.

ఇవాళ కార్యక్రమంలో రెండవ ప్రశ్న, దాని సమాధానం తెలుసుకుందాం. ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం, పరిణామక్రమ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగాం. ఆప్షన్, దీనికి సమాధానం సి, ఆప్షన్ సి, చార్లెస్ డార్విన్. పరిణామక్రమ సిద్ధాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. మరి మూడో ప్రశ్నగా, దాదాపుగా 44 నదులు ప్రవహించే భారతదేశపు రాష్ట్రం ఏది అని అడిగాము. ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ, కేరళం.

ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలకు సిద్ధం అవటం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షల తర్ఫీజు నిపుణులు శ్రీ కె కాసిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఏం చెప్పుకున్నామంటే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి 1956 సంవత్సరంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. మరి శ్రోతలు, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమాధానాలను సరిచూసుకుంటున్నారు కదా?

0: మహిళలారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: ఇవాల్టి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో చిట్ట చివరి ప్రశ్న, ఐదవ ప్రశ్న. మనం ఏం చెప్పుకున్నామంటే, బ్యాక్ హ్యాండ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది? ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి, టెన్నిస్ క్రీడకు సంబంధించినటువంటిది బ్యాక్ హ్యాండ్ అనే పదం. మరి ఇవాళ కార్యక్రమంలో చెప్పుకున్న ఐదు ప్రశ్నలు, వాటికి సమాధానాలు చెప్పడం జరిగింది.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు హిట్ మీద హిట్, సూపర్ హిట్ సాంగ్స్ వింటారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం పి. సుశీల పాడిన గీతం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నెంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బిఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

0: మీరున్న పాట మూగమనసులు చిత్రం కోసం ఘంటసాల పేసుశీల పాడింది కేవీ మహదేవన్ సంగీతం అది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఈరోజు సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 7:45 నవలా తోరణం శీర్షికన మనసులోని మనసు మాలతీ చంద్ర గారి నవలా ధారావాహిక 36వ భాగం వింటారు. ఇవాల్టి హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్లో భాగంగా ఇప్పుడు రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరచన వేటూరు సుందర రామూర్తి, సంగీతం జికే వెంకటేష్.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: వినబోయే పాట స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీలత పాడిన యుగళ గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. చిత్రం పరమానందయ్య శిష్యుల కథ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: విన్న ఆ పాట ప్రేమ్నగర్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడింది. ఆత్రేయ సాహిత్యం అది, సంగీతం కెవి మహదేవన్.
1: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
2: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
2: మీ మనసు తెచ్చుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
1: అన్నీ ఒకే చోట వినడానికి రెడీనా?
2: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్లో
1: హిట్ మీద హిట్, సూపర్ హిట్
2: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
1: తప్పక వినండి.
0: ఈరోజు రాత్రి 8 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 8:15 రాగమై రమణీయమై సంగీతము రాగాల విశ్లేషణలతో కూర్చిన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాము.

మీరింతవరకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం వింటున్నారు. ఆకాశవాణి సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: describes Indian pilot Smith Machar, hero of Israel. India and entire world invites him and Prime Minister Narendra Modi to Israel's Independence Day ceremony. And Asian Games 2026 to conclude today at Nagoya in Japan. Trap shooter Neeru Dhanda to be India's flag bearer for closing ceremony. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
2: ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ తదితర అంశాలతో కూడిన అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనబడి మన భవిష్యత్తు కోసం డోనర్ యాప్పై జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిలో దాతలు భాగస్వామ్యం కావాలని, విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్ శంకరన్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం అందించిన నూతన వెర్బ్ క్లీనింగ్ కెమిస్ట్రీ ఎనలైజర్ను పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఆధునిక యంత్రంతో వేగవంతమైన, ఖచ్చితమైన ల్యాబొరేటరీ పరీక్షలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతున్నాయని అన్నారు. అభా ఐడి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్, డిజిటల్ ఆరోగ్య సేవల వైపు మరో ముందడుగని, వీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అభా ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు లభించడంతో పాటు ఆరోగ్య విషయాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రంగా నిర్వహించవచ్చని, ఇది మెరుగైన నిరంతర ఆరోగ్య సేవకు దోహదపడుతుందని తెలిపారు. 8వ కలెక్టర్ల సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ డ్రోన్ ఆధారిత వైద్య సేవల గురించి వివరించారు. గిరిజన ప్రాంత భౌగోళిక అవరోధాలను అధిగమిస్తూ మారుమూల ప్రాంతాలకు మందులు, వైద్య నమూనాలను వేగంగా చేరవేసేందుకు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతులు చేయాలని, ఎక్కడా ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల భారీగా పంట నష్టం జరిగిందని, వాటిని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఆయా శాఖల వారీగా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. గంజాయి రహిత జిల్లాగా అల్లూరు జిల్లాను తీర్చిదిద్దాలని, మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి గంజాయి సాగు అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వివిధ శాఖల సమన్వయంతో మాదక ద్రవ్యాల నిర్మూలన కృషి చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్వీ నగర్లోని ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పు కనుమల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం, గిరిజన రైతుల జీవనోపాధిని బలోపేతం చేయటం, కాఫీ ఉత్పత్తిని పెంచే లక్ష్యాలతో ఈ సంస్థ ప్రస్థానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం నింపేందుకు ఏఎస్ఆర్ ఆనందం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టారు. ప్రత్యేక యోగా, శారీరక దారుఢ్యం, సృజనాత్మకత, ప్రకృతి అవగాహన, కిచెన్ గార్డెన్, గిరిజన సంస్కృతి, సంప్రదాయ సంగీతం, నృత్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఎదుగుతూ తమ గొప్ప గిరిజన వారసత్వాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలలో తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు పాఠశాలలను సందర్శించి చిన్నారులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల అభివృద్ధి, చిన్నారుల సమగ్ర వికాసంలో తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పాడేరు డిగ్రీ కళాశాలను సందర్శించి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు హక్కును

బాధ్యతగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించారు. యువతలో ఆరోగ్యం, దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ మారథాన్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశాన్ని చాటారు. మరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని విశేషాలతో వచ్చే నెలలో కలుసుకుందాం. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి, అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మనసు పలికే సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమంలో టెలిఫోన్ లైన్లో కలిగిన అంతరాయం కారణంగా సినీ గీతాలు వినిపిస్తున్నాం. మనసు పలికే కార్యక్రమంలో ముందుగా వసంతం చిత్రం కోసం హరిహరన్ సుజిత పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్నీ ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్
1: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
0: తప్పక వినండి.
2: మనమున్న మనసు పలికే కార్యక్రమంలో ఇప్పుడు కొండవేటి సింహం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: మీరు విన్న ఆ పాట ఉప్పెన చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో జావేద్ అలీ బృందం పాడింది.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

మనసు పలికే కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం కుమార్ సాను చిత్రపడింది. సిరివెన్నెల సాహిత్యనిధి, సంగీతం కోటి.

0: మీరు విన్న ఆ పాట నాలుగు స్తంభాలాట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడింది. వేటూరి సాహిత్యం అది, సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: టెలిఫోన్ లైన్లలో కలిగిన అంతరాయం కారణంగా మనసు పలికే కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు జగదేకపిరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి సాహిత్యం విందాం. స్వరకల్పన ఇళయరాజా.

0: మీ ప్రియమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 నిమిషాలకు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.

విన్న ఆ పాట యంగ్ ఇండియా చిత్రం కోసం కార్తీక్ శ్రావణ్ భార్గవి పాడింది. గీత రచన దాసరి, సంగీతం కీరవాణి. ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షకు సిద్ధమవటం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాసిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీకోసం మీ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM లో

వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిట్టి పలుకులు కార్యక్రమం.

మీరున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో. చిట్టి పలుకుల కార్యక్రమం పిల్లలు రెడీనా? టెలిఫోన్ లైన్లో కలిగిన అంతరాయం వల్ల మీకు మంచి కథలు కబుర్లు చెప్పడానికి వచ్చేసాను. వింటారు కదా పిల్లలు, రెడీనా? గుడ్ మార్నింగ్ పిల్లలు. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక చీమల కుటుంబం ఉండేదంట. ఒకరోజు తన పుట్టలో భోంచేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. వాళ్ళ పుట్టలోకి హఠాత్తుగా ఒక ఎలుక వచ్చేసింది. హఠాత్తుగా ఏమొచ్చేసింది? ఎలుక వచ్చేసిందంట. ఎలుక వచ్చేస్తూ వచ్చేసరికి అవి మాట్లాడ ఆపేశాయి. చీమలు మాట్లాడుకుంటూ ఉన్నాయి కదా, మాట్లాడటం ఆపేశాయంట. వాళ్ళ ఇంట్లోకి పర్మిషన్ లేకుండా వచ్చినందుకు కొంచెం కోప్పడ్డా. కానీ ఇంటికి వచ్చిన గెస్ట్ కదా ఎలుక, వెంటనే రండి కూర్చోండి అని చెప్పి, అన్నయ్య ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటి, కాస్త కబురంపితే మీకోసం ప్రత్యేకమైన వంటలు చేసేవాళ్ళం కదా, అయినా నీ మర్యాదలకు లోటేం లేదులే, భోంచేద్దాం రండి అని ఆప్యాయంగా పిలిచాయంట చీమలు ఎవరిని? ఎలుకని. పిలిచేసరికి ధాన్యం మేసేటప్పుడు రైతు గమనించి తరిమితే పారిపోతూ ఎలుక చీమల పుట్టలోకి దూరింది. కానీ ఆ విషయం చెప్పకుండా, పర్లేదులే మీరు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి వచ్చాను, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేసిందంట. దాన్నేమో రైతు తరిమేశాడు, కానీ దాన్ని కప్పిపుచ్చటానికి మీరు బాగున్నారా లేదా అని కుశల ప్రశ్నలు వేసి కూర్చుందంట. అలా మాట్లాడుతూ భోజనానికి కూర్చుంది. చీమలు బియ్యం పాయసం, గోధుమ రొట్టెలు, పెసరపప్పు వడ్డిచ్చాయంట. ఆ పదార్థాలు చూసి ఎలుకకి మతిపోయింది. తను ఏనాడు అలాంటివి తినలేదు. ఏవో నాలుగు గింజలు తింటాం, నీళ్లతో నోరు తడుపుకోవటం తనకు తెలుసు. చీమల వైభోగాన్ని చూసి దానికి బాగా కుళ్ళు పుట్టిందంట. చుట్టూ చూసింది, రకరకాల గదులున్నాయంట. అంటే ఉండేసరికి ఒక మూలన ధాన్యపు గింజలు, పప్పు, పంచదార పలుకులు రాసులుగా పోస్తున్నాయి. అదంతా చూడగానే ఎలుకకి ఏమనిపించింది? ఎలుక ఏం చేస్తుంది? మన ఇంట్లో బట్టలు చింపటము, పుస్తకాలు చింపటము, ఏదో నూకలు, తవుడు, పిండి వాటన్నిటినే తింటూ ఉంటుంది కదా, వాటిని చూసి గుర్తుకొచ్చిందంట. ఓహో చీమలు చూడు, చీమల ఇంటి నిండా ఎంత ఉన్నాయో, బియ్యం ఉన్నాయి, పంచదార పలుకులు ఉన్నాయి, పప్పులున్నాయి, నాకేమో ఇలా ఉందా అని చెప్పేసి ఎలుకకి వాటిని చూసి కుళ్ళు పుట్టిందంట. చీమల నివాసాన్ని ఎట్లయినా సొంతం చేసుకోవాలని దానికి దుర్బుద్ధి పుట్టింది. చేతులు కడుక్కుంటూ, మీ ఆతిథ్యం ఎంతో నచ్చింది, అయితే ఇంత పెద్ద నివాసం మీకు అవసరమా? పిల్లలు ఇప్పుడు ఒక పాట విందామా?

పిల్లలు, తర్వాత భాగం చెప్పుకుందామా? వింటున్నారు కదా. చీమలు తన చీమల నివాసాన్ని చూసి ఎలుకకి ఈర్ష్య పుట్టిందనమాట. చేతులు కడుక్కుంటూ, ఏమంది, మీ ఆతిథ్యం బాగా నచ్చింది, అయితే ఇంత పెద్ద ఇల్లు మీకు అవసరమా? నాలాంటి పెద్ద మనుషులు ఉండటానికి బాగుంటుంది. వెంటనే మీరంతా ఈ చోటును ఖాళీ చేసి ఇంకో చోటికి వెళ్ళిపోండి, మెల్లగా చెప్పినా దాని కంఠంలో అహంకారం ధ్వనించింది, అహంకారం కనపడిందంట. యువ చీమలు ఆ మాటలకి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇదేంటి, మన ఇంటికి వచ్చి మన ఇంట్లో భోంచేసి మనల్ని వెళ్ళమంటోంది? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే దుష్టుల్ని అసలు వదలకూడదు. సర్పాల లాంటివే తమ దెబ్బకి తోక ముడిచిన సంఘటనలు గుర్తుకొచ్చాయంట. ఎలుకపై దాడి చేయాలనుకుని వాటి ఆలోచనలకి వృద్ధ చీమలు పసిగట్టి ఓర్పుతో ఉండాలని సూచించాయి. అన్నిటికంటే పెద్ద చీమ మాట్లాడుతూ, నువ్వు ఉంటానంటే వెంటనే ఖాళీ చేయకుండా ఉంటామా? నీకంటే ఆప్తులు ఎవరున్నారు? అయితే ఒక్క మాట, ఇక్కడ అతి దగ్గరలో మా పాత నివాసం ఒకటి ఉంది, దానిని కూడా చూడు. ఈ రెండిటిలో నీకేది నచ్చితే దాంట్లో ఉండు, మిగిలిన దాంట్లో మేముంటాము అని వినయంగా చెప్పాయి. దాని ఉపాయం ఏమిటో తెలుసుకున్న మిగిలిన చీమలు నిశ్శబ్దమయ్యాయి. పిల్లలు, ఇప్పుడు ఇంకొక పాట విందామా?

మీరున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో. చిట్టి పలుకుల కార్యక్రమంలో పిల్లలు రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు మిగతా కథలోకి వెళ్దాము. ఏమన్నది చీమలు, ఇదే కాదు మా దగ్గర ఇంకొక నివాసం ఉంది, దానిని కూడా చూడండి, ఈ రెండిట్లో మీకేది నచ్చితే దాంట్లో ఉందురు అన్నది. మిగిలిన దాంట్లో మేముంటాము అని వినయంగా చెప్పేసరికి ఎలుకకి ఎంతో ముచ్చటేసిందంట. బలవంతం చేయకుండా ఒప్పుకున్నందుకు ఎలుక సంతోషంగా ఉంది. అలాగా అది ఎక్కడుందో చూపించండి, గర్వంగా నవ్వుతూ అడిగింది. చీమలన్నీ బయటకు వచ్చి కొంత దూరం నడిచి కనచూపు మేరలో కనపడుతున్న ఒక పుట్టను చూపించాయంట. నువ్వెంత వేగంగా వెళ్ళిరా, నువ్వైతే వేగంగా వెళ్ళిరాగలవు, ఒక్కడవే వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం చెప్పు అని ఎలుకని సాగనంపాయి. ఆతృతతో పరుగు పరుగునా వెళ్ళి పుట్టలోకి దూరింది ఎలుక. లోపల నిశ్శబ్దంగా ఉంది. కళ్ళు కాస్త చీకటికి అలవాటు పడ్డాక తెరిపారా చూసి ఎలుకకి గుండె గుబేల్మంది. ఏమైంది, ఒక మూల నిద్రిస్తున్న త్రాచుపాము కనిపించింది. కంగారులో వచ్చిన దారిన మరిచి ఎలుక అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఆ చప్పుడున లేచిన త్రాచుకి ఎలుకను చూడగానే ఆకలి ముంచుకొచ్చింది. పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు వచ్చిన దారి అప్పుడే కనిపించి ఎలుక పరుగందుకుంది. అయితే దాని తోక మాత్రం పాము నోటికి చిక్కి తెగిపోయింది. తోక పోతే పోయింది, ప్రాణం మిగిలింది అనుకుంటూ పరుగు పరుగున

ఆపకుండా తమ నివాసానికి వచ్చింది ఎలుక. ఇంకెన్నడూ చీమల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తనకంటే చిన్నవారి పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు. అందువల్ల పిల్లలు, మనకంటే చిన్నగా ఉన్న వాళ్ళ మీద ఎప్పుడూ మనం చులకన అభిప్రాయము చూడకూడదు. పిల్లలు, ఇప్పుడు ఒక పాట విందామా?

0: ఒక్క పాట చాలు మూడు మారిపోవడానికి,
1: ఒక్క బీట్ చాలు జ్ఞాపకాలు మళ్ళీ పలకరించడానికి.
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్.
1: మీ మనసు తోచుకున్న పాటలు, మీ పెదవులపై చిరునవ్వు తెచ్చే పాటలు, మధురమైన గీతాలు,
0: అన్నీ ఒకే చోట వినడానికి రెడీనా?
1: అయితే మీ ఫేవరెట్ పాటలతో మీ ఫేవరెట్ స్టేషన్లో
0: హిట్ మీద హిట్, సూపర్ హిట్
1: మీకోసం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM ప్రతిరోజు ఉదయం 7:40
0: తప్పక వినండి.

ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉన్నారు కదా, అలా చూడటం వల్ల మీ మానసిక శారీరక ఎదుగుదల చాలా తగ్గిపోతుంది. ముందు మీరు ఫోన్ వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి. బాగా దాని బదులు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, డ్రాయింగ్ అలా అలవాటు చేసుకోండి. అన్నం తినేటప్పుడు, భోజనం చేసేటప్పుడు అస్సలు సెల్లు చూడవద్దు. ఇంట్లో మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, సెల్లు చూడటం వల్ల నష్టాలు కష్టాలు అనేవి చెప్తూ ఉండండి అన్నమాట. దీనివల్ల మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. స్క్రీన్ టైమింగ్ అనేది బాగా తగ్గించుకుంటూ ఉండాలన్నమాట, అవసరాన్ని బట్టే వాడుతూ ఉండాలి. మీరు ప్రతిరోజు మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఆటలాడుతూ వాళ్ళతోటి మీ ఆలోచనలు ఐడియాలు షేర్ చేసుకుంటూ కొంత సమయాన్ని బాగా కేటాయించుకుంటూ ఉండాలన్నమాట. ఫోన్ చూడాలనిపించినప్పుడల్లా ఏమవుతుంది, దానికి బదులుగా కథల పుస్తకాలు చదవటము, డ్రాయింగ్స్ వేసుకోవటము, వాళ్ళతో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఉండటం వల్ల మీకు స్క్రీన్ టైమింగ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మీకేమవుతుంది, కళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉండదు, బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఒక పాట విందామా?

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: పిల్లలు, కథ విన్నాం కదా. ఇప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం. పిల్లలు, మీరందరూ కాస్త

0: అక్షరాలు అభిరుచులు అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
1: పిల్లలు విన్నారు కదా, కాబట్టి మీరు సెల్ ఫోన్కి దూరంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఎక్కువగా ప్యాకెట్ ఫుడ్ని అస్సలు తినకూడదన్నమాట. ఇంట్లో ఫుడ్నే ప్రిఫర్ చేయాలి. అమ్మ చేసిన ఫుడ్నే మేము అది తినము ఇది తినము అనకుండా మంచి ఆరోగ్యకరమైన పండ్లు పదార్థాలు మాత్రమే తిని హెల్దీగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, తెలివితేటలు కూడా బాగా ఉంటాయన్నమాట. మీరు క్లాస్లో కూడా మంచి మార్కులతోటి ఫస్ట్ వస్తారు, హెల్దీగా ఉంటారు. బాగా ఫ్రూట్స్ తినటం వల్ల చక్కగా గేమ్స్లో ఆటల్లో వాటిల్లో బాగా పాల్గొనవచ్చు. మీకు మంచి మంచి ప్రైజులు కూడా వస్తాయి. పిల్లలు మరి ఓకేనా? చక్కగా పెద్దల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, క్లాస్ రూమ్లో టీచర్ల మాట వినాలి. కాబట్టి మీరు సెల్ ఫోన్స్, జంక్ ఫుడ్స్కు వీటికి దూరంగా ఉండాలన్నమాట.

మీరింతవరకు చిట్టి పలుకులు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండే కొత్త పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट.

0: है। 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है। 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है।
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌగోళిక పరిస్థితులు, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత రక్షణ సన్నద్దతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సంక్షోభం తలెత్తక ముందే దానికి అనుగుణంగా సన్నద్దం కావడమే దేశ లక్ష్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన సరఫరా మార్గాల పరిరక్షణలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కీలక భద్రతా భాగస్వామిగా కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
2: భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం మహారాష్ట్రలోని ముంబైలో సోమవారం జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని తెలిపారు. 2022 నాటికి దీనిని $200 బిలియన్ తీసుకెళ్లాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
1: మిషన్ కర్మయోగిలో భాగంగా సాధనా శృంఖల పేరుతో నిర్వహించిన దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో మంగళ బుధవారాల్లో నిర్వహించిన 2 రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రజల ఆలోచన విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. అనంతరం కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. సేవాభావంతో పౌరులకు సేవ చేయటం ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ
3: మిషన్ కర్మయోగి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ కర్మచారి హూ వ్యూస్ his duties as a job to be performed into a karma yogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The honorable prime minister of India, when he addressed us, gave us the mool mantra of mission karma yogi, where he said nagarik devo bhava, citizen at the center in all that we do.
2: స్థూల వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లు 14.7% పెరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 సెప్టెంబర్లో స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ, సిజిఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. రాష్ట్ర జీఎస్టీ, ఎస్జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సమీకృత జీఎస్టీ, ఐజీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా నమోదయ్యాయి. దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరింది. దిగుమతులపై వసూళ్లు సుమారు 26% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2027-28 మార్కెటింగ్ సీజన్కు సంబంధించిన అన్ని నిర్దేశిత రబీ పంటల కనీస మద్దతు ధరలు ఎంఎస్పీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్టును అమలు చేసేందుకు కూడా కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారు. అదేవిధంగా రబీ పంటలైన కుసుమకు క్వింటాల్కు 675 రూపాయలు, ఆవాలకు 400

0: రూపాయలు, కందిపప్పుకు 390 రూపాయలు, బార్లీకి 136 రూపాయలు, శనగకు 83 రూపాయలు, గోధుమలకు 25 రూపాయల చొప్పున మద్దతు ధరలు పెంచినట్లు తెలుపుతూ
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है। वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी।
2: భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 960,000కు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కంటెంట్ సృష్టికర్తలను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో యూట్యూబ్ కీలక పాత్ర పోషిస్తోందని మురుగన్ అన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఐఎస్ఏ సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉద్యాన రంగానికి ఐఎస్ఏ కీలకంగా నిలుస్తుందని, ఆదాయం పెరిగి రాయలసీమ రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రైతుల అవసరాలకు అనుగుణంగా వివిధ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే రాయలసీమలో హార్టికల్చర్ హబ్కు అంకురార్పణ జరుగుతోందని చెప్పారు. రైతులకు సహకారం అందించేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థను రిలయన్స్ ఏర్పాటు చేస్తోందని, ఇది రైతులకు సహకారం అందిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
3: రైతులు ఒక జీవన ఆధారానికి కావాల్సిన అన్ని రకాల ప్లాన్స్ తీసుకొచ్చారు. కిసాన్ సమ్మాన్ నిధి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల అకౌంట్ కు పైసా వెళ్ళాలి, వాళ్ళకి చేతుల ఖర్చుకి డబ్బు ఉండాలని కిసాన్ సమ్మాన్ నిధి తీసుకొచ్చారు. దాని తర్వాత మీకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు సమయానికి పంటకి కావాల్సిన పైసా బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు, ఆ క్రెడిట్ కార్డ్ చేతులు ఉండడం వల్ల.
2: ఢిల్లీలో నిర్వహించిన జాతీయ క్వాంటం మిషన్ ప్రగతి క్యూ ఫౌండ్రీ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ క్వాంటం మిషన్ కింద 9 కొత్త అంకుర సంస్థలను కూడా జితేంద్ర సింగ్ ప్రారంభించారు. అనంతరం జాతీయ క్వాంటం మిషన్ వివరాలను వెల్లడించారు. క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించిందని తెలిపారు. దేశ సాంకేతిక సామర్థ్యాలు 1,000 కిలోమీటర్లకు పైగా క్వాంటం సురక్షిత కమ్యూనికేషన్ను అధిగమించాయని చెప్పారు. 8 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా పురోగతిని 3 ఏళ్లలోపే సాధించినట్లు తెలిపారు.
0: భారత్కు చెందిన 5 కొత్త చారిత్రక ప్రదేశాలు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేరాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు, బాగు గుహల బౌద్ధ చిత్రాలు, గిన్నౌర్ గడ్కోట చంబల్ లోయలోని దేవాలయాల సమూహం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అలాగే భారత్ దక్షిణాఫ్రికా సంయుక్త ప్రతిపాదనగా మహాత్మాగాంధీ సత్యాగ్రహంతో ముడిపడిన దక్షిణాఫ్రికాలోని పీటర్ మారిట్స్బర్గ్ స్టేషన్, ఫీనిక్స్ సెటిల్మెంట్, భారత్లోని సత్యాగ్రహ స్మారక్, సబర్మతి ఆశ్రమం, మణిభవన్ కాంప్లెక్స్, హరిజన్ సేవక్ సంఘ్ కాంప్లెక్స్, సేవాగ్రామ్ ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలెస్, గాంధీ స్మృతి నివాసాలు కూడా గుర్తింపు పొందాయి. దీంతో యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలోని భారతీయ ప్రదేశాల సంఖ్య 78కి చేరింది. ఈ కొత్త చేర్పులు భారతదేశ వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
2: ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం పాల్గొని ప్రసంగించారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర పొందేలా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని తెలిపారు. పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్ధతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర కింద కందులు, మినుములు, మసూరు పప్పులను 100% కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివ

0: राज सिंह चौहान तेलीचेस्तु।
1: किसान को ठीक दाम मिल जाए हम सबकी जिम्मेदारी है, और उसमें दोनों व्यवस्था, एक एमएसपी और एक विदाउट एमएसपी, हम बाजार से कैसे जोड़ दे किसानों को। ये तय किया तुअर मसूर उड़द 100% खरीदेगी सरकार, लेकिन खरीदने की तैयारी चाहे वो खरीफ के लिए हो चाहे रबी के लिए हो ठीक से करके रखें, जिससे 48 घंटे में पेमेंट हो जाए।
2: ఢిల్లీలో శుక్రవారం జరిగిన సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ ఎస్ఆర్ఎస్ అంతర్జాతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆరోగ్య సంరక్షణ అవసరాల కారణంగా కొత్త సాంకేతికతలను స్వీకరించడం ఆవశ్యకమని చెప్పారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, నానో సైన్స్ అనేవి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వ్యవస్థను సృష్టిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో రోబోటిక్ మెడిసిన్, రోబోటిక్ ఎండ్రోకెనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటివి ఆవిర్భవించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందించడంలో ఏఐ, రోబోటిక్స్ శక్తివంతమైన సహాయక సాధనాలుగా ఉపయోగపడతాయని జితేంద్ర సింగ్ తెలిపారు.
0: ఢిల్లీలో జరిగిన టెక్స్టైల్ కాన్క్లేవ్ 2026ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెక్స్టైల్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోత
1: మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: టాటూ,
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. అనుమానం ఉన్న మహారవేలు ప్రోగ్రాంలో సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను, అని బోల్డ్ అని మెసేజ్లు కూడా వచ్చేసినాయి. సో క్వశ్చన్ ఏం అడిగానంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ని నిర్వహించింది అని అడిగాను. సో ఎవరెవరు ఆన్సర్లు పంపించేశారో చూద్దాం. మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి గారు పంపిస్తున్నారు, బాగున్నారా అంటూ పంపించారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. అండ్ అలాగే హాయ్ నమస్తే, హ్యాపీ సండే హరివిల్లుకు స్వాగతం అంటూ రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి పంపిస్తున్నారు. మీరు కూడా ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ శివ శ్రీఫణి గారు దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనికా గారు పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే భాను కిరణ్ ఫ్రమ్ అనంతపూర్ డిస్టిక్ వెలుగుప్ప నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గద్వాల్ జిల్లా ఎర్రపల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంటికి ఆన్సర్ ఏంటి అంటే 2026లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 8వ సెషన్ జరిగింది, అంటే 81వ సెషన్ అనమాట. సో 81వ సెషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎనివే నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. సో ఎనివే ఈ గుడ్ మార్నింగ్ మెసేజెస్ కాదు, నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే పంపించండి. అండ్ సంజన ఫ్రమ్ రాయ్పూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎనివే మరి సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026-27 కాలానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? సో దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24888-14. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరవిల్లు ప్రోగ్రాంలో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ఏ నగరాన్ని ఎంపిక చేశారు అని. సో చాలామంది అయితే మెసేజ్లు పంపించారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు, ఎనీవేర్ అయితే ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మార్కపురం డిస్టిక్ డోర్నాల నుండి నీల నాయక్ మల్లా నాయక్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మురళీ గారు జస్ట్ హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు. నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సరే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్, హాయ్ అక్క శుభోదయం, నా పేరు జాన్సీ, నేను పుత్తూరు కోర్టులో జాబ్ చేస్తాను అంటూ పంపిస్తున్నారు. ఆన్సర్ పంపించారు కానీ బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక అనంతపురం నుండి అనురాధ గారు ఓకే సెకండ్ క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి ది గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్, చందన, సీత పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు అన్నమాట. నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు ఓంకార్ గౌరీ రామనగర్ వేటపాలెం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఆన్సర్ ఏంటి అంటే 2026-27 సంవత్సరానికి ఎస్సీఓ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్ ఏ నగరాన్ని ఎంపిక చేశారు అంటే లాహోర్. లాహోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మోస్ట్లీ చాలామంది కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇవాల్టి హరివిల్లులో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ నేత్ర NETRA నేత్ర ఏ సంస్థకు సంబంధించినది. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూర్ ఆర్జే దీపు.
1: Congratulations, Vicky.
2: Thank you.
1: ఉట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఇదిగో కోడలి పిల్ల.
1: ఏంటత్తయ్య?
0: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
1: ఏంటవి?
0: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
1: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
0: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
1: ఓ,
0: ఎలాగంటే యూపీఐతో?
1: అలాగా?
0: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
1: అదేంటత్తయ్య?
0: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
1: అబ్బా చాలండి అత్తయ్య.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న మరవిల్ల ప్రోగ్రామ్ లో సో అక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించినది అని. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు, ఎవరెవరు పంపించేశారో చూద్దాం. రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప నుంచి వినయ్ దీపు సౌజన్య అంటూ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావల్లి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంజనా గారు రాయ్పూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదొచ్చి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నమస్తే శుభోదయం అంటూ పంపిస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విమల గిరిబాబు ఫ్రమ్ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపి

వచ్చినారు బెంగళూరు అంట రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బొడ్డు తులసిదాస్ నవ్విపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనికపురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ అక్క శుభోదయం నా పేరు ఝాన్సీ అంటూ పంపిస్తున్నారు. సి చాలా పెద్ద మెసేజ్ పెట్టేసావు, అందులో నీ ఆన్సర్ ఎక్కడుందో ఎదుక్కోవాలి. ఎనీవే నువ్వైతే రైట్ ఆన్సర్ పంపించేశావు. నెక్స్ట్ ఎవరు అంటే గనక పొన్నూరు మండలం చింతలపూడి నుండి బి ఆదా మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చీరువల్లంక అవనిగడ్డ కృష్ణా డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివారాణి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే కడప నుంచి సీత ప్రసన్న జ్యోతి తేజు మా పేర్లు మాకే చెప్తున్నారా. ఎనివే మరి రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు మాత్రం మెన్షన్ చేయండి, ఆద్య పేర్లు కాదు. ఎనివే నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక ప్రాజెక్ట్ నేత్ర ఏ సంస్థకు సంబంధించింది అంటే ఇస్రో అనమాట. ఇది అంతరిక్షంలోని వస్తువులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఇవాళ హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2026లో భారతదేశం ఆస్కార్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ట్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యు రాజే దీపు అని మనముందం హరవిల్లులో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా ఏది అని చెప్పేసి. సో మెసేజెస్ అయితే చాలామంది పంపించారు. ఎవరు పంపించారు అంటే రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసాపేట గ్రామం మహూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కడప నుంచి వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బాలరాజు, రాధ, మారుతి, లిఖిత, రక్షిత ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావల్లి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఫుల్ డీటెయిల్ గా కూడా పంపించేశారు. ఎనివే నెక్స్ట్ బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఆత్మకూర్ని ఆదిశేషు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ పంపించేస్తున్నారు. హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ ప్రోగ్రామ్ సూపర్, మంచి సాంగ్స్ వినిపించారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు మేడం అంటూ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదం మల్లేశ్వరి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనుకున్నా కానీ మీరు ఏంటండి సార్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. అలాగే విమల గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముడిగుబ్బ సత్యసాయి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి ఆదిత్య కిషోర్ రఘు, మీరు అసలు మీ పేరు మాత్రం పంపించినట్లేండి, అందరి పేర్లు మాత్రం పంపిస్తున్నారు. ఏదైనా మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదొచ్చి సక్కుబాయి గారు ఈరోజు మీ షో చాలా బాగుంది అంటూ పంపిస్తున్నారు. ఎనివే థ్యాంక్ యూ అండి. ఎనివే మరి ఆన్సర్ అయితే నేను రివెల్ చేసేస్తున్నాను. సో చాలా మంది కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారతదేశం ఆస్కర్ 2027 కోసం అధికారికంగా ఎంపిక చేసిన సినిమా గోందల్ అనమాట. సో 99వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ 2027 కోసం భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గోందల్ అనే మరాఠీ మూవీని ఎంపిక చేశారనమాట. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 50:48 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. గుంటూరు జిల్లా తెనాలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బూరిపాలెం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి చెందారు. దీంతో ఆయనకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడంతో ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పాన్ ఐఐటి సమ్మిట్ వివిధ నూతన వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. విజయవాడలో నిర్వహించిన ఈ సదస్సులో అంకుర్ సంస్థలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సందర్శించారు. ప్రభుత్వం తరపున అంకుర సంస్థలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా కంపెనీలకు భూ కేటాయింపు సహా వివిధ అనుమతుల మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఐటీ కార్యదర్శి కాటినేని భాస్కర్కు సీఎం సూచించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు 2 కీలక కార్యక్రమాలు జరగనున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భారత్ అభివృద్ధి చెందడానికి 1 దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం ఆంధ్రప్రదేశ్ది కావాలని, దానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3 S మంత్రం ఆధారం కావాలని రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నంద్యాల జిల్లా కొలింబిగుండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1.67 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని, 18 లక్షలతో ఆధునీకరించిన మండల పరిషత్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ నిధులతో అల్లూరి సీతారామరావు

జిల్లాలోని వివిధ మండలాల్లో 7068.96 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 75.64 కిలోమీటర్ల పొడవైన 36 రోడ్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ రాణి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు ప్రొద్దుటూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు నారాయణ, ఎస్ సవిత, బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

विविध भारती FM 101.3 विंटनारो विविध भारती FM 101.3

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:59:52. మయూరి పుష్పక విమానం, మైకేల్ మదన కాబరాజు, ఆదిత్య 369, ఇలాంటి అంటే ఈ మూవీస్ నేమ్స్ వింటే డెఫినెట్గా ఎవరు గుర్తొస్తారు? సంగీతం శ్రీనివాసరావు. ఆయన అందించిన క్లాసిక్స్ అన్ని ఇన్ని కాదు, మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే క్లాసిక్స్ని అందించారు. అంటే టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా లేని ఆ రోజుల్లోనే చాలా వైవిధ్యం గల స్టోరీస్ని, ఒక యూనిక్ కాన్సెప్ట్స్ని ఆలోచించడమే కాదు, వాళ్ళ వాటిని ప్రజెంట్ కూడా చేశారనమాట. అంటే సిల్వర్ స్క్రీన్ పైన మనకి ప్రజెంట్ చేసి చూపించారు. మనల్ని మెస్మరైజ్ చేసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన నిన్న కాలం చేశారు, కానీ ఆయన సినిమాలు మాత్రం మన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయనే చెప్పొచ్చు. ఆయన స్మరించుకుంటూ ఫస్ట్ అయితే ఒక సూపర్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆదిత్య 369. ఈ సాంగ్ మీ అందరి కోసం. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి

0: గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సో మనం మాట్లాడుకుంటున్నాం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి. 1931 సెప్టెంబర్ 21 నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు ఆయన. ఆయన తండ్రి ఒక హెడ్ మాస్టర్ అయితే తల్లి వయలిన్ వాయిద్య నిపుణురాలంట. అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడు శ్రీనివాసరావు గారికి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పర్యవేక్షణలో నాటక రంగంలో ప్రవేశం ఏర్పడిందంట. అండ్ అంతేకాదు, అంటే కాలేజ్ డేస్లోనే హాలీవుడ్ సినిమాలు అనేవి బాగా చూసేవారు సింగీతం శ్రీనివాసరావు. అండ్ డిగ్రీ అందుకున్న తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా కూడా వర్క్ చేశారు. అంతేకాదు, అంటే స్వయంగా రచించిన నాటకాలు అంటే బ్రహ్మ అంత్యఘట్టం అనే నాటకాల్ని తన విద్యార్థులతో కలిసి ప్రదర్శింపజేసేవారండి. అంతేనా కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకమైన చిత్ర అనే నాటకాన్ని చిత్రార్జున అనే సంగీత నాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఈ నాటకాన్ని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చూశారంట. అండ్ టామ్ భూషాన్ అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారం చేశారంట. సో ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆయన చరిత్రని అంటే ఆయన జీవితాన్ని ఒక బుక్ కింద రాయొచ్చు అన్నమాట. ఎనీవే, రీసెంట్గా అంటే ఆయన ఆల్మోస్ట్ 90+ వయసులో సింగీతం అనే మూవీని కూడా డైరెక్ట్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆ మూవీకి. అంతేకాదు, ఆయన హెల్ప్తో అంటే ఈయన డైరెక్ట్ చేస్తూనే ఆయన హెల్ప్ తీసుకుని డైరెక్షన్ చేశారు సింగీతం అనే మూవీ. అండ్ దానికి డిఎస్పి మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందించారు. అంటే ఈ వయసులో కూడా ఆయన మూవీని డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఆయన ప్యాషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన మూవీస్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన కాన్సెప్ట్స్ని చూస్తే అర్థమవుతుంది, ఆయన విజువల్ అంటే ఆయన విజనరీ ఎలా ఉందనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దట్టు ఏదో తీసామా అంటే తీసామా లాంటి సినిమా కాదు అది కూడా. సింగీతం రీసెంట్గా వచ్చిన మూవీ అది కూడా ఏదో తీసామా ఈ వయసులో అని కాకుండా ఒక యూనిక్ కాన్సెప్ట్తో, ఆ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక ఊరు ఒక శాపానికి గురవుతుంది అనమాట. ఆ ఊర్లో ఏంటంటే ఎవరు కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఏదైనా కన్వే చేయాలి అని అంటే అన్ని పాటలతోనే మాట్లాడుకోవాలి. సో అందరూ కూడా పాటలతోనే రిప్లై ఇచ్చుకుంటారు, పాటలతోనే మాట్లాడుకుంటారు. కుదిరితే డెఫినెట్గా మూవీ చూడండి. అంటే ఈ వయసులో కూడా అలాంటి కాన్సెప్ట్ ఆలోచించి ఆ మూవీని తీయాలి అని కష్టపడి ఈ వయసులో తీశారు అని అంటే ఆయన హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మైఖేల్ మదన కామరాజు నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిద్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 11:28:28 మనం ఉన్నాం సినిమా కబుర్లో. సో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూవీ, అంటే ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ అనమాట, తమిళ డైరెక్టర్ అట్లీ, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ రాక. సో టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక హై అండ్ క్లాసిక్ ఇవ్వాలని సిద్ధమైనట్టున్నారు వీళ్ళిద్దరూ. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దీనికి సంబంధించిన ఒక గ్లిమ్స్ కూడా రీసెంట్ గా అంటే ఇంటర్నెట్ లో, ఎక్స్ లో, మన ట్విట్టర్ లో చక్కర్లు కొట్టింది. బట్ అది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ మూవీని 2 పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారంట. సో ఫస్ట్ పార్ట్ వచ్చి డిసెంబర్ 2027 లో అండ్ సెకండ్ పార్ట్ వచ్చి 2028 లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో దీపికా పదుకొనే, అలాగే రష్మిక అండ్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని తెలియాలి అని అంటే ఇంకొక 1.5 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 11:39:25. హాయ్ క్రిష్జీ, బాగున్నారా? మీరు వచ్చారని మీ మ్యూజికల్ ఓకే మ్యాజికల్ మ్యూజిక్ ని బట్టి గెస్ట్ చేసేసాం. సండే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ జీ. ఇక సాయంత్రం వరకు మీకు మాకు సందడే సందడే అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సండే ఫన్ డే, ఎంజాయ్ చేద్దాం. 5 o'clock వరకు మిమ్మల్ని సందడి చేస్తాను, మీతో మనందరం సందడి చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ దేని గురించి అనండి, తండేల్ మూవీతో నాగ చైతన్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన డైరెక్టర్ చందు మొండేరి అనమాట. సో ఇప్పుడు ఆయన అంటే నెక్స్ట్ మూవీ బాలీవుడ్లో చేయబోతున్నారు. సో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఉన్నారు కదా, ఆయన నిర్మిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్ మహాకాళ్ అనే మూవీ ద్వారా హిందీ చిత్రసీమకి డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారు చందు మొండేరి. కార్తికేయ 2తో చందు మొండేటి క్రియేట్ చేసిన మ్యాజిక్ అంతా ఎంత కాదు అండ్ బాలీవుడ్లో కూడా. సో ఇది నచ్చి భన్సాలి గారు అంటే సంజయ్ లీలా భన్సాలి స్వయంగా ఈ పౌరాణిక డ్రామా బాధ్యతలన్నీ కూడా ఆయనకి అప్పగించినట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో దగ్గుబాటి రానా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అంటే ఎక్కువ వారణాసిలో జరగబోతుందంట అండ్ భారీ బడ్జెట్ కూడా ఈ మూవీకి ఒక విజువల్ వండర్గా దీన్ని తెరకెక్కించాలని చూస్తున్నారంట. చందు మొండేటి ఐడియాస్ అండ్ విజన్ నచ్చి కూడా కొన్ని అంటే స్టోరీలో కొన్ని చేంజెస్ కూడా చేశారని చెప్పి తెలుస్తుంది. మరి చూద్దాం, సంజయ్ లీలా భన్సాలి గారు అంటేనే ఆయన ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్, ఆయన ప్రొడక్షన్లో అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తూ చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారంటే మరి ఆ విజువల్ వండర్ ఎలా ఉండబోతోంది అని అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అసలు ముందు అఫీషియల్గా కన్ఫర్మేషన్ రావాలి ఈ మూవీకి సంబంధించి, మనకి ఇదంతా కూడా కొన్ని రూమర్స్ ద్వారా తెలిసిన విషయాలు అన్నమాట. ఎనీవే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కింగ్ అక్కినేని నాగార్జున గారు నటిస్తున్న ప్రెస్టీజియస్ 100th మూవీ కింగ్ 100 అనే మూవీని అంటే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు రీసెంట్ గా. ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు అనమాట. అంటే అప్పటి వరకు ఏ చిన్న ఒక ఫస్ట్ లుక్ గానీ ఏది దీనికి సంబంధించి ఈ మూవీకి సంబంధించి ఏ డీటెయిల్ కూడా బయటకు రానివ్వలేదు. బట్ సడన్ సర్ప్రైజ్ లాగా ఆగస్ట్ 29న అంటే ఆయన బర్త్డే సందర్భంగా కింగ్ 100 అనే టైటిల్ తో ఒక టీజర్ లాంచ్ చేశారు. ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. అంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఉంటుందంటే ఈ మూవీ అయితే. అండ్ ఈ మూవీకి సంబంధించి ఒక రీసెంట్ అప్డేట్ కూడా ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కి మళ్ళీ అంటే తమిళ్ హీరోనే అశోక్ సల్వన్ అని చెప్పి ఈయన్ని ఈ మూవీలో విలన్ గా తీసుకున్నారనమాట. సో అంటే లాస్ట్ టైం ఈ డైరెక్టర్ అండ్ ఈ విలన్ గా యాక్ట్ చేసిన హీరో ఎవరైతే ఉన్నారో అశోక్ సల్వన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో నిన్నిలా నిన్నిలా అనే మూవీ వచ్చింది. మరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది చూడాలి అని అంటే డిసెంబర్ 24 వరకు వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. సో డిఎస్పి అంటే దేవిశ్రీ ప్రసాద్.

కింగ్ నాగార్జున గారి కాంబినేషన్ అంటేనే సాంగ్స్ అన్ని అదిరిపోతాయి అన్నమాట. లైక్ ఫస్ట్ మన్మధుడు, కింగ్, మాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ భాయ్, అఫ్ కోర్స్ భాయ్ మూవీ ఫ్లాప్ అయి ఉండొచ్చు, బట్ సాంగ్స్ మాత్రం అల్టిమేట్ ఉంటాయి ఆల్బమ్ మాత్రం. సో మళ్ళీ ఒక టీజర్ లో వచ్చిన ఒక బీజియం ఏదైతే ఉందో దాంతోనే ఒక అంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారని చెప్పారు డిఎస్పి కాంబినేషన్ లో మన కింగ్. సో చూద్దాం మరి డిసెంబర్ 24 ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అయితే ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తెనాలలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఒండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి కేంద్ర మంత్రి ఈ రోజు చేరుకున్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రికి. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్లోని ఐచీ నగోయా వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడలో భారత క్రీడాకారులు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచారు. మొత్తం 85 పతకాలు సాధించి పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచారు. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన వాదన వినిపిస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల వ్యవహారాలను పర్యవేక్షించే 24 పార్లమెంట్ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్గా ఉన్న టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అదే పదవిలో కొనసాగనున్నారు. రైల్వే కమిటీ చైర్మన్గా ఉన్న బీజేపీ సభ్యులు సీఎం రమేష్ స్థానంలో ఆ పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ ఎంపీ సుధీర్ గుప్తాను నియమించారు. విమానంలో సహ పైలట్ గొడ్డలతో దాడి చేసిన అసాధారణ ధైర్యంతో పోరాడి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిన్న స్వయంగా కెప్టెన్ మచ్చర్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను హీరోగా అభివర్ణించడమే కాకుండా ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవానికి ఆహ్వానించారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవిత్ర జ్యోతిని వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మచ్చర్ను కూడా ఆహ్వానించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: വൈറ്റനാരോ വിവിധ് ഭാരതി FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:18. ఈ టైం మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఎడారి కోత అంటే చైనాను కొన్నేళ్లుగా వేధిస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ముంచేసినట్లే ఎడారి కూడా తన సమీప ప్రాంతాలను తినేస్తోందంట. అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ వచ్చే ఇసుక తుఫాన్లు ఉండే కదా, అవి 100 ఎకరాల భూముల్ని దిబ్బలు దిబ్బలుగా మార్చేస్తున్నాయంట. దీంతో అంటే ఈ ప్రకృతి విలయాన్ని అడ్డుకోవడానికి దాదాపు 5 దశాబ్దాల కిందట చైనా ఓ మహాద్భుతానికి శ్రీకారం చుట్టిందనమాట. అదే ఎడారికి అడ్డుగా హరితగోడ అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే దాన్ని నిర్మిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 6,600 కోట్ల మొక్కలను నాటి ఒక కృత్రిమ అరణ్యాన్ని సృష్టించింది, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అయితే సృష్టించిందంట. ఇసుక రాకాశికి అడ్డుగోడ అన్నమాట ఇది. 6,600 కాదు, 6,600 కోట్ల మొక్కలను

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. బ్యూటిఫుల్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ రాఘవన్ నుంచి ప్లే చేస్తున్నాం. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్, అండ్ పాటను పాడింది కార్తీక్ అండ్ నకుల్ అండ్ క్రేష్, అండ్ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూడు. మనమున్నాం ఎక్కడ మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం. చైనాకు సంబంధించి అంటే ఏదైతే ఎడార్లు ఉన్నాయో అవన్నీ కూడా తీర ప్రాంతాలను, అంటే ఒక సముద్రం కొద్ది కొద్దిగా తన తీర ప్రాంతాలను ఎలా ముంచేస్తుందో, అలాగే ఎడారి కూడా తన సమీప ప్రాంతాలు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ కూడా అలా తినేస్తుందంట. అక్కడ చైనాలో గోబి అంటే ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఎడారి ఇది. చైనాకు ఉత్తరం వైపు నుండి ఈ ఎడారి ఇసుక రాసులతో అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇయర్ వచ్చే ఇసుక తుఫాన్లు, అంటే వాటిని ఎదుర్కోవడం అనేది చాలా చాలా కష్టమైన పని. ఇసుకతో ముంచెత్తుతూ వందల ఎకరాల భూముల్ని తనను కలిపేసుకుంటుందంట. అండ్ దీనికి భయపడి అంటే ఈ ఇయర్ సారీ లాస్ట్ ఇయర్లో ఈ ఎడారికి దగ్గరలో ఉండే లక్షల కుటుంబాలు వలస కూడా వెళ్ళిపోయినాయంట. అలాగే ఇంకొక ఎడారి కూడా ఉంది, ఆ ఎడారిలో కూడా ఇదే ప్రాబ్లం. అంటే ఈ ఎడార్ల విస్తరణతో తీవ్రంగా సతమతమైన చైనా ఏం చేసిందంటే, మొత్తానికి 1978లో 3 నార్త్ షెల్టర్ బెల్ట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాదు, 1978లో. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తారు, ఇందాక చెప్పాను కదా. ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి, దీన్ని అడ్డుకోవడానికి, అలాగే దుమ్ము తుఫాన్లు ఏదైతే ఉంటాయి వాటిని అడ్డుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ నిర్మిత అరణ్యాలను సృష్టించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనది తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. 16 డేస్ మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది హరిచరణ్ అండ్ బాంబే జయశ్రీ. మనము నాం మీకు తెలుసాలో మాట్లాడుకుంటున్నాం చైనాలో ఎడార్లు ఎలాగ అని తీర దగ్గర ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుముట్టేసి తనలో కలిపేసుకుంటున్నాయని చెప్పి చెప్పాను కదా. 6,600 కోట్ల మొక్కలు నాటేశారని చెప్పి. సో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రోగ్రామ్ కింద 13 ప్రావిన్స్ ఎడార్ అంచుల చుట్టూ, అంటే ఆ ఏదైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్ చుట్టూ దాదాపు 4,500 కిలోమీటర్స్ పొడవున చెట్లతో మొత్తం పచ్చగా నింపేశారంట. ఇందులో భాగంగా 1978 నుంచి, ఇందాక కూడా చెప్పాను 1978లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి, ఇప్పటి వరకు 6,600 కోట్ల మొక్కలను నాటినట్లు ఎవరైతే ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళు రివీల్ చేశారన్నమాట. అండ్ 2050 వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని కొనసాగించి 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ కింద ఎడారి సమీప ప్రాంతాల్లో యూకలిప్టప్స్ లాంటి వేగంగా పెరిగే అలాగే నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలను కూడా నాటారంట. అండ్ ఇంకొన్ని చోట్ల అయితే రైతులే స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ 7 ఏళ్ల కింద నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారి మానవ నిర్మిత అరణ్యాలు ఏర్పడ్డాయన్నమాట అక్కడ. దీంతో అంటే దీనివల్ల ఉత్తర చైనాలో అటవీ విస్తీర్ణం అనేది 5% నుంచి 13.5% కి పెరగడం అనేది చాలా పెద్ద విశేషంగానే చెప్పచ్చు. అండ్ దీనివల్ల వర్షపాతం కూడా పెరిగింది. అండ్ ఇసుక తుఫాన్లు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిందండి. మామూలు విషయం కాదు కదా. అది సంగతి ఒక చిన్న బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40కి. మీకు తెలుసాలో మరిన్ని విశేషాలు అయితే మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితి

స్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్ధతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోనే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల

0: ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రంగమూలు నుంచి లవ్లీ సాంగ్ విన్నారు. సాంగ్ ని పాడింది ఆలా ప్రజు అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అని మనం ఉన్నాం. మీకు తెలుసాలో, సో చైనాలో ఒక మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అంటే న్యాచురల్ ఫారెస్ట్ తో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనేవి 66% చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్లు కొంతమంది చెప్తున్నారు అనమాట ఎక్స్పర్ట్స్ అయితే. అంతేకాదు, శాటిలైట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ తో ఈ అడవుల్ని వీళ్ళు అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పీల్చుకోవడం అండ్ ఇతరత్ర వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. వాటి వల్ల అంటే మనుషులు నాటే మొక్కలు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడ సైంటిస్ట్ అయితే కొంతమంది చెప్తున్నారు. అయితే దీని వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంట. ఇంత అంటే ఎంత ఫాస్ట్ గా పెరిగినప్పటికీ ఇవి ఆర్టిఫిషియలే కదా, ఎప్పటికైనా న్యాచురల్ న్యాచురలే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. ప్రజెంట్ మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నా సరే, అంటే లాంగ్ టైమ్ లో చూసుకుంటే మనం న్యాచురల్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో అవి అవే మంచివని చెప్పి అక్కడ కొంతమంది ఇంకొంతమంది వాదన అన్నమాట. ఎందుకు అని అంటే న్యాచురల్ గా వచ్చే అడవులు ఏవైతే ఆ చెట్లు కానీ ఏవైతే ఉంటాయో ఫామ్ అవుతుందో ఫారెస్ట్ అంతా కూడా, దానివల్ల పర్యావరణం అంటే మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్సింగ్ గా ఉంటుందని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఇలా పెద్ద పెద్ద చెట్లు నాటుతూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఎడారిని తగ్గించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయని చెప్పి ఊహించలేమని చెప్పి ఇంకొంతమంది అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది వాళ్ళు వాదిస్తున్నారు. ఏదేమైనా సరే, చైనా తలపెట్టిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ మాత్రం పర్యావరణ పరిరక్షణకు కొత్త పాఠం నేర్పుతోందనే యాప్. అండ్ ఇంకొన్ని ఆఫ్రికా దేశాలు కూడా దీన్ని అనుసరిస్తూ ఎడారిలో పచ్చదనం తీసుకొస్తున్నాయి. అది సంగతి అంటే ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎడారిని ఆల్మోస్ట్ మనం ఒక ఫారెస్ట్ లాగా ఇన్ని వేల కోట్ల చెట్లను నాటుతూ ఒక ఫారెస్ట్ లా తీర్చిదిద్దాలి అని అంటే అసలు అది మామూలు విషయం కాదు. చెప్పాలంటే నిజంగా చైనాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. 1970

1950ల స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ ని. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6,600 కోట్ల మొక్కలు నాటారనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంకా 2050 వరకు కూడా కొనసాగుతుందంట. వాళ్ళ అంటే వాళ్ళ గోల్ ఏంటి అని అంటే 10,000 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చైనా ఒక లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. చూద్దాం మరి, 2050 అంటే ఇంకా 24 ఇయర్స్ ఉంది. సో అప్పటికి చూద్దాం ఆ నెంబర్ని రీచ్ అవుతుందో లేదో. అది సంగతి. అండ్ 12:48:48 స్టూడియోల టైం. ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ 1 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుగుతాను.

विविध भारती FM 101.3।

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागत नेनु मणिश्री। గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం ఓబుల్నాయుడు పాలెం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.0 కింద మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇదివరకే 75,000 గృహాలకు కేంద్రం అనుమతిచ్చింది. తాజాగా 2.25 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:10 అండ్ ఈ రోజు ధీరాలో మాట్లాడుకుందాం కొంతమంది ధీరాల గురించి. అంటే సడన్ గా ఎవరైనా సైంటిస్ట్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ ఇలాంటి అంటే మెన్ సైంటిస్టుల గురించి చెప్తారు. బట్ ఎంతమందికి ఉమెన్ సైంటిస్టుల నేమ్లు గుర్తున్నాయి చెప్పండి? అలా మహిళా సైంటిస్టులు చాలామంది తమ తమ ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక రంగాలను చాలా వరకు అంటే సుసంపన్నం చేసిన సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల గురించి అంటే కొంతమంది గురించి ఈరోజు ధీరాలో మాట్లాడుకుందాం మనం. సో వీళ్ళు అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రంగాల వైపు ఆకట్టుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేటి తరం యువతలపైన చాలా వరకు ఉండాలి.

వాళ్ళు పెద్ద కలలు కనేలా చేస్తున్నారు వీళ్ళు. అండ్ బాలికలు, మహిళలకు విద్యలో అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృధాగా పోతున్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే

ఎనీవే, ఈరోజు అయితే మనం కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. మెసేజ్లు అయితే ఇప్పుడు వద్దు, 2:30 నుంచి మాట్లాడుకుందాం. ఎనీవే, ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇన్ టు స్టెరియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక వివరాలు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీటి నిర్మాణానికి ముందుకొచ్చిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: దేశంలో మొట్టమొదటిసారిగా గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కీతో చారిత్రాత్మక ఎంఓయు కుదుర్చుకున్నాం. 3D టెక్నాలజీ అత్యంత వేగవంతమైన నిర్మాణం, నాణ్యత, అధిక బలం, తక్కువ వ్యయం మరియు వ్యర్థాల తగ్గింపు, మరి అనేక ఉపయోగాలున్న కొత్త టెక్నాలజీని మన రాష్ట్రంలోనే ప్రవేశపెడతాం. మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనిగమనం చేస్తాను. ప్రత్యేకమైన చొరవతో, పట్టుదలతో కేంద్ర మంత్రి చౌహాన్ గారు సహకారంతో 3 లక్షల ఇళ్లను సాధించామని చెప్పేసి మీ అందరికీ సేవనిగమనం చేస్తామని నేను.
0: రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన ఈరోజు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం కింద 12,000 కోట్ల రూపాయల మేర నిధులు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. టిట్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు పరిశీలించారు. 27వ వార్డులో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, లజపతిరాయిపేట పార్కు, సమతా మహిళా సంఘ భవనం, టిట్కో గృహాల కాలనీ, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం తదితర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
2: పాలకొల్లు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు, టిట్కో ఇళ్లకు సంబంధించి బ్యాలెన్స్ పనులన్నీ కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లోనే విడతలో 1600 దాకా ఇచ్చాము. మిగిలిన బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయడమే కాకుండా టిట్కో ఇళ్లు కూడా కార్పొరేట్ లెవెల్లో ఉండాలనే ఆలోచనతో అక్కడ రైతు బజారు, పిఎస్సీ సెంటర్, స్కూలు, అంగన్వాడీ ఉన్నాయో ఆ సౌకర్యాలను కూడా ఒక్కొక్కటి ఏర్పాటు చేయడం ఆలోచనతో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం.
0: వెనుకబడిన తరగతులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేస్తూ,
3: రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం 50.5% ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి.

0: కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికి 34% రూరల్ ఏరియాలోని 33.3% అర్బన్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించాలని, 34% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీస్ కి ఇవ్వాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి భవిష్యత్ అవ్వచ్చు.
1: రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 80 నియోజకవర్గాలు నిర్మించిన 264 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఈ నెల 6వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో మంత్రి పాల్గొని అన్ని జిల్లాల్లోని భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన దాదాపు 17 సంవత్సరాల పాటు చర్చల్లోనే ఉండి పలు ప్రభుత్వాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అంతకుముందు రాష్ట్రాల సరిహద్దులు దాటే వస్తువులపై పలు రకాల పన్నులు విధించడంతో పాటు పన్నుపైనే మళ్లీ పన్ను విధించేవారు. దీంతో 3 రాష్ట్రాలు దాటేసరికి వస్తువు ధరపై స్పష్టత లేకుండా పోయేది. గతంలో కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర అమ్మకాల పన్ను బకాయిలు చెల్లించకపోవడం కూడా రాష్ట్రాల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలను పరిష్కరించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి సంవత్సరానికి నిర్దిష్ట స్థాయిలో ఆదాయ వృద్ధికి హామీ ఇచ్చింది. ఫలితంగా 2017 జులైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాల మధ్య పన్ను సరిహద్దులు తొలగి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ఏర్పడింది. జీఎస్టీ సంస్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: 22 సితంబర్ సే దేశ్ మే జీఎస్టీ ఏక్దమ్ కమ్ హో జాయేగి. దేశ్ మే ఆప్కి రోజుమర్రా కి జరూరత్ కి జ్యాదాతర్ చీజో పర్ జీఎస్టీ మే బడీ కమీ కీ గయీ హై. జీఎస్టీ

0: खाने की कई चीजें सस्ती हो जाएगी, बच्चों की पढ़ाई में काम आने वाली स्टेशनरी की कीमत घट जाएगी।
1: ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని ముఖ్యమంత్రి ఎక్స్వేదిగ్గా తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి అనిత, కందుల దుర్గేష్ సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈరోజు వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుస సెలవులు ఆదివారం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. మహామండపం ర్యాంప్ మీదుగా కొండపైకి వెళ్లాలని భక్తులకు సూచించారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షకులుగా ఖ్యాతి గడించిన జంతు ప్రేమికులు ఇటలీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి 1226 అక్టోబర్ 3వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం ఆ మరుసటి రోజు అక్టోబర్ 4వ తేదీన ఆ ప్రాంతంలో పండుగ వాతావరణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలంలో 330 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో నిన్న పర్యటించిన మంత్రి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా పథకం ద్వారా తొలిదశలో 80 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా మరో 10 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ సాస్కి రహదారుల భవనాల శాఖ నిధులు 164 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

0: ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. టిడ్కో గృహాల కాలనీలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: FM 101.3.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30:55. మనమునాం ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను మహిళా శాస్త్రవేత్తలు కొంతమంది గురించి. సో ఫస్ట్ జంపింగ్ జీన్స్ అనమాట, అంటే వారసత్వ నిర్ధారణ కోసం చేసే డిఎన్ఏ పరీక్ష ఉంటుంది కదా, ఆ ఏదైతే ఉంటుందో దానికి మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్లింటాక్. సో ఈవిడే కనిపెట్టారనమాట జన్యువుల్లో, అంటే డిఎన్ఏ పరిణామంలో మార్కులు ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ చేంజెస్కి కారణమయ్యే జంపింగ్ జీన్స్ని కనుగొన్నందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారు బార్బరా. సో ఇంకా ఇలా ఉమెన్ సైంటిస్టులు అయితే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత వింటూ స్టేడియో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:42:10. మన మొన్న ధీరాలో ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ డైనోసార్ మేడం, ఎందుకు ఇలా అన్నాను అని అంటే, ఈవిడ కూడా ఒక శాస్త్రవేత్త, ఆవిడ పేరు మేరీ అనింగ్ అనమాట. ఇంగ్లాండ్లో సముద్ర తీరంలో కొండలను అన్వేషించి ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అనే అస్థిపంజరాన్ని, అంటే డగ్ ది డైనోసార్ అనే దాన్ని కనిపెట్టారనమాట. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చాలా వరకు వేరే శాస్త్రవేత్తలకు చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, సైంటిస్ట్ లిస్ట్. అవి కూడా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే

0: వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మనము నాం ధీరాలో కొంతమంది ఉమెన్ సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ సైన్స్ టీచర్ అనమాట. సో ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సహించారు సాలీ రైడ్ అనే ఆవిడ. అంటే తర్వాత ఆస్ట్రోనట్గా మారి అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర కూడా సృష్టించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాత కాలంలో అంటే అంతరిక్ష పరిశోధనలో కూడా యూజ్ చేశారనమాట. అండ్ ఈవిడ ముఖ్యంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఏం చేశారంటే బాలికల అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్పారనమాట. అంతేకాదు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. అంతేనా కాదు, ఇంకా ఎందరో ఉన్నారు. సూర్యుడితో సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువ భాగం హైడ్రోజన్ హీలియంతోనే నిండి ఉన్నాయని చెప్పి తొలిసారిగా ఫస్ట్ చెప్పిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పెయిన్ గాపోష్కిన్ అనే ఆవిడ. అంతేకాదు అంతరిక్ష అంటే అమెరికన్ అంతరిక్ష సంస్థ అయిన నాసా కంప్యూటర్స్ను వినియోగించుకోవడానికి అంటే యూజ్ చేయడానికంటే ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని ఖచ్చితంగా గణించి చెప్పిన హ్యూమన్ కంప్యూటర్ క్యాథరిన్ జాన్సన్ కూడా. అంతేకాదు ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ B12 లాంటి జీవరసాయనాల ఆ నిర్మాణాన్ని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన ఇంకొక సైంటిస్ట్ డొరోతి హాట్కిన్. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పను కదా ఆ లిస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఉన్నారన్నమాట. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లానే అంటే మీలో ఎంతమందికి సైంటిస్ట్ నేమ్ తెలుసు అని అంటే సైంటిస్టుల నేమ్స్ తెలుసు అని అంటే మ్యాక్సిమం అందరూ కూడా మెన్ సైంటిస్టుల నేమ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇలా చాలామంది ఉమెన్ సైంటిస్టులు ఉన్నారనమాట, మనకు తెలియని వాళ్ళు, ఎన్నో ఇన్వెంట్ చేసిన వాళ్ళు, డిస్కవర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి టైం లేదు కాబట్టి ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడుకున్నాం, ఇంకొంతమంది గురించి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఈరోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక సూపర్ ఇన్స్పిరేషనల్ సాంగ్తో ఈరోజు బై బై చెప్పేద్దాం. ధీరాకి మాత్రమే ఎగ్జాక్ట్గా 2 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ 2 o'clock ఢిల్లీ నుంచి న్యూస్ కూడా ఉంటుంది. సో 2:15కి మనం మళ్ళీ కలుద్దాం సండే సందర్లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: BFM 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: FM 101.3.

0: News.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 101.3।
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
3: राम, नालो नीकु नच्चिंदेంటి?
4: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31:25. ఈ టైం మన ఫేవరెట్ టైం, సండే సందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ తెలిస్తే 08662438814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి? చాలా మంది మూవీ క్వశ్చన్స్ అంటున్నారు కదా, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 08662438814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టడీ.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్, సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారికి, హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు, నిన్న మా నాన్నగారు కాలం చేశారు అందుకని ఈరోజు నేను ప్రోగ్రాంలో పాల్గొనడం లేదు అని అంటే ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అండ్ నెక్స్ట్ కారపూస స్నాక్స్ తింటూ మీ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాంత్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్జే గారికి, సహస్రోతలకు సర్వ ఓకే అందరికీ శుభ మధ్యాహ్నం, చక్కగా భోజనం చేసి సందర్శ అందరికి సిద్ధంగా ఉన్నామంటూ ఆచార్య చిరంజీవి రామలింగం నుంచి పంపించారు, కాదు హైదరాబాద్ నుంచి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హాయ్ ఎలా ఉన్నారు, తిన్నారా సార్ అని అంటూ అమూల్య, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎమ్ నరేష్.

అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడర నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, భాస్కర్ పెడర నుంచి రైట్ ఆన్సర్, అండ్ ధనలక్ష్మి గన్నెపూడి నుంచి పంపించారు రామచంద్రపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే డాక్టర్ రామకృష్ణ గారు అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ సునంద అనంతపురం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే ఫణిసత్య శ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసీ ముత్జవలి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే గురుకుమార్ ఏసీ నగర్ విజయవాడ నుంచి సారీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు, రేయ్ కాదు రేయ్ సెకండ్ మూవీ, అండ్ సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ అని అంటూ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ ముకుంద మూవీ అంట శంకర్ పైడిపల్లి నుంచి పంపించారు, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మీ మొదటి ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ, అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు నరసన్న శివగంగ రైట్ ఆన్సర్, అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బాగున్నారా అంటూ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు తన రొంపిచర్ల నుంచి పంపించారు రేయ్ కాదు ఇంకో సినిమా ఉంది, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు వీళ్ళందరూ రైట్ ఆన్సర్ చేబ్రోల్ నుంచి, అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి పంపించారు, అండ్ షేక్ ముబీన్ అండ్ మస్తాన్ పంపించారు బీవీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రైట్ ఆన్సర్, అండ్ పిల్ ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచమ్మాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? పిల్ల నువ్వు లేని జీవితం అనమాట ఆ సినిమా పేరు. ఇంకెవరు కూడా ఇప్పుడు ఆన్సర్ విని ఆన్సర్ చెయ్యొద్దు. సో నేనైతే సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. దానికంటే ముందు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ ఈరోజు వర్షం పడి వెలిసింది ఇప్పుడే సందడి సందడికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అది సంగతి. 2:37:57 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్నాం సందడి సందడిలో మన ఫేవరెట్ ప్రోగ్రామ్.

మన పెన్ పేపర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 10 సెకండ్స్ టైం ఇస్తాను, పెన్ రెడీ చేసుకోండి. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు, 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0862-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా, 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే తూర్పు అండ్ 6, 2, 4 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటా పదం తెలిస్తే 0862-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. కానూరు నుంచి తాతారావు గారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ ఆన్సర్ ఆలోచిస్తూ పంపిస్తూ ఉండండి. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

సో అదని వాడి సంగతి సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ కృష్ణార్జున యుద్ధం నుంచి ప్లే చేశాను. అండ్ మనం మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్, ఐ మీన్ ఆన్సర్ కూడా చాలా ఈజీయే. బాధాకరమైన సంఘటన నుండి అప్పలరాజ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సూపర్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఎం నరేష్ అండ్ రోజా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మూసాపేట నుంచి అండ్ గచ్చిబౌలి నుంచి ప్రస్తున్న రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూతాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగుడు నుంచి పంపించారు. శ్రీ చేబ్రోళ్ళు రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మొత్తం కలిపితే ఏ వర్డ్ అవుతుందని క్వశ్చన్ అడిగాను. మళ్ళీ మీరు నేను పంపించిన క్లూసే రివర్స్లో నాకు పంపించారు. అండ్ మీ రెండో ప్రశ్నకు సమాధానం అని అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ అండ్ ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కౌస్తుభా స్టడీ 9th క్లాస్ అంట ఆత్మకూరు నుంచి, హాయ్ కౌస్తుభా అండ్ రైట్ ఆన్సర్. అలాగే ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు కడప జిల్లా రైట్ ఆన్సర్. అండ్ ఎలిఫెంట్ అంట హాయ్ అంటూ గడ్డ మంకయ్య గారు బండారపల్లి నుంచి పంపించారు. ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ బట్ సెకండ్ క్వశ్చన్ రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సగమే రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ అనుకుంటున్నాం అని అంటూ రామకృష్ణ గారు సునీత రాజోలు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కలబందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్జవలి రాంగ్ ఆన్సర్. ఒక్క లెటర్ తగ్గింది పుష్ప. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మబాయి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఓకే మీకు భాస్కర్ గారు పంపించారనమాట పులిపాటి వెంకటేష్ గారు ఆన్సర్ అయితే మీరు అలాగే ఫార్వర్డ్ చేశారు నాకు. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ అంటూ పంపించారు. సో ఆన్సర్ ఏంటి ఇంతకీ ఇందులో? అండ్ రామకృష్ణ కాలనీ సారీ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ

ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి బ్యాంక్ వాళ్ళ నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా అబ్దుల్ మనాన్ మొబిన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ చాలా వేడిగా ఉంది, వానపాట అయ్యండి అంట, వాన వస్తే బాగుంటుంది అని అంటూ. ఇటు కొంచెం క్లైమేట్ క్లౌడీగా ఉంది, పంపిస్తాను లేనట్టు ఒక వానపాట కూడా వేస్తాను. అండ్ మూసాపేట గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ ప్రశ్న ఒకసారి చెప్పండి, ఆన్సర్ రివీల్ చేసే టైంలో ప్రశ్న ఇంకా. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రేవతి రాజశేఖర్ రాజోల నుంచి రైట్ ఆన్సర్. సో 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఈస్టర్ అన్నమాట, ఈఏఎస్టీఈఆర్ ఈస్టర్. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి ఏం చేద్దాం, సాంగ్ ప్లే చేద్దాం. బట్ దానికన్నా ముందు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సామెత మనం ఎప్పట్లానే మన పెన్ పేపర్ క్వశ్చన్స్తో పాటు సామెతలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ సామెత ఏంటండి ఈరోజు, ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్గా అడిగాను నేను, ఎక్కువ అంటే ఐ మీన్ ఎక్కువ మ్యూట్ కూడా చేయలేదు, ఐ మీన్ ఎక్కువ ఆన్సర్ని కూడా దాచలేదు, కొంచెం మాత్రమే దాచాను. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు, ఇక్కడ పడితే లేవదీసేవారు కూడా లేరు అని సామెత. తెలిస్తే 0866-2438-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. నో పెళ్లి సో అదనమాట సంగతి ఫ్రమ్ ద మూవీ సోలో బ్రతికే సో బెటర్ సినిమా నుంచి ప్లే చేసిన సూపర్ సాంగ్ అండ్ మనమున్నాం.

సామెతది దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఎగ్జాక్ట్గా కాకపోయినా కొంతమంది దగ్గరగా పంపిస్తే ఓకే రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేద్దాం. నేను రామనగర్ బొడ్డు బొడ్డు ఓకే రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి ఆమె నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించినారు రాంగ్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలూరు రామకృష్ణయ్య వీళ్ళందరూ. దీనికి జవాబు కన్నీరు, ఎందుకంటే కన్నీటిని ఎవరో తుడవరంట కాదు. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి ఏంటి సార్ లంచ్ చేశారా ఏంటి స్పెషల్ సార్ అని అంటూ లంచ్ అయితే చేశాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య ఫర్ ఆస్కింగ్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ నమస్తే ఆర్జే కిషోర్ గారు. ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పద్మశ్రీ శ్యామ్. అలాగే పాలెం పోలే గారు ఆలగడ్డ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముద్దావలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంట, కొత్త ఆన్సర్ చెప్పారు. అండ్ నాగేంద్ర అనంతపురం నుంచి రైట్ సంసారంలో కాదు రాంగ్ ఆన్సర్. అండ్ పి జానకిరామ్ ఉమా ఊబిలో నుంచి అని అంటూ నందిగామ్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఉమ్మడిశెట్టి సుధాకర్ అండ్ జ్యోతి అక్కివారిపల్లి గ్రామం నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ తలాలపల్లి గ్రామం నుంచి జేరుపోతలు బుచ్చయ్య గారు. అండ్ హాయ్ అంటూ గడ్డ అంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ వి వరప్రసాద్ గౌడ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నంద్యాల నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ దమాక్ ఖరాబ్ ఆన్సర్ తెలుస్తలేదు బాయ్ ఆచార్య చిరంజీవి రామలింగ. సో హైదరాబాద్ నుంచి ఆన్సర్ నేను చెప్తాను. అండ్ అడవిలో పడితే అడిగే నాదుడే లేడు అని అంటూ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొత్త సెంటెన్స్ పంపించారనమాట. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీముడిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే అప్పుల్లో పడితే కాదు కదా సాయి శిరీష తిరుపతి నుంచి. అండ్ ఉట్కూరు జిల్లా నారాయణపేట గ్రామం నుంచి పంపించారు డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అలాగే తాడు అంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి ఏంటా తాడు మరి కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ యాక్చువల్గా ఇది థర్డ్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ జానకిజీ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ అని అంటూ పంపించారు. నర్సాపురం నుంచి పాపారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి గారు రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు పంపించారు విమలా గిరిబాబు ఆరాధ్య అండ్ ముదిగుబ్బం నుంచి పంపించారు సత్యసాయి డిస్టిక్ అంట. కష్టాన్ని చూసి జాలిపడేవారు లేరు బాధను పంచుకునేవారు లేరు అని అంటూ సో కొత్త ఆన్సర్. అండ్ అలాగే షేక్ యస్మిన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బీబీ నగర్ నెల్లూరు నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య సార్ ఇలా చాలా డేస్కి మీతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి ఎగ్జాక్ట్గా కాకపోయినా రైట్ ఆన్సరే. అండ్ వానపాట వేస్తాను అన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేస్తాను డెఫినెట్గా. అండ్ పాలెం పోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ హాయ్ క్రిష్జీ లంచ్ చేశారా మీ మూడవ ప్రశ్నకు జవాబు లంచ్ చేసి ఒక స్మాల్ నిద్ర వేసి ఇప్పుడే లేచాం నడిబజార్లో పెట్టి వేసినా దిక్కు లేదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ. బట్ ఎనీవే మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్ కదా. అండ్ సెగా అంట చేబ్రోలు సుభాష్ని రామకృష్ణయ్య వీళ్ళందరూ బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగింది సామెత అనమాట. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు అడుగున పడితే లేవదీసేవారు లేరు అడుగున పడితే అది ఆన్సర్. బట్ చాలామంది డిఫరెంట్ ఆన్సర్స్ పంపించారు ఎనీవే రైట్ ఆన్సర్ కింద పడితే అడుగున పడితే బావిలో పడితే ఇలా పంపించారనమాట. సో అది సామెత. అండ్ ఈసారి కూడా ఒక మూవీ క్వశ్చన్ ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ లాగే అనిపిస్తుంది నాకు మరి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. నాని అండ్ నాగ్ యువ సామ్రాట్ నాగార్జున వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక మూవీ ఏంటి తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను మూవీ క్వశ్చన్. నాగార్జున గారు అలాగే నాని హీరోలుగా యాక్ట్ చేసిన మూవీ ఏంటో తెలిస్తే 0866 2488 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం.

అదని వాడి సంగతి నాకు కూడా సర్ప్రైజే. చాలా ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి, బట్ సర్ప్రైజ్ కాదని చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్. నేను చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను, చాలా మెసేజ్లు వచ్చినాయి. ఇంకొక 4 మెసేజెస్ వస్తే హాఫ్ సెంచరీ అవుతుంది అనమాట. సో జేరుపతులు బుచ్చయ్య గారు, ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, రామకృష్ణ గారు సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఊపిరి కాదు కదా ఊపిరి కార్తీ అండ్ నాగ్ కాంబినేషన్ వచ్చింది సినిమా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన పరివర్తన పీఎం సేతు పథకానికి ఏడాది పూర్తయింది.

దేశంలోని ఐఐటీలను ఆధునిక శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ యువతకు ఉద్యోగం, పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు అందించిన బహుమతుల 8వ ఈవేళం అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఆసక్తి గలవారు పీఎం మెమెంటోస్ ఈవేళం పోర్టల్ను సందర్శించవచ్చునని పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట వ్యాప్తంగా చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. బుర్రిపాలెంతో పాటు ఓబులనాయుడుపాలెంలో 14 కోట్ల రూపాయలతో 117 ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ప్రపంచాన్ని వాటి కళ్లతో చూద్దాం అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ జంతువుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇదే అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా సందేశమిస్తూ సమస్త జీవరాశిని, వన్యప్రాణులను సంరక్షించడం, వాటి ఆవాసాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మనకు దూరమైన సినీ ప్రేమికుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగరపూడి అనిత, పూర్వ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 వేడుకల ముగింపు కార్యక్రమం అక్టోబర్ 5వ తేదీ రేపు అరకులోయలోని ట్రైబల్ మ్యూజియంలో నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకల్లో గిరిజనుల సాంప్రదాయ తిమ్సా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైసూర్ తరహాలో విజయవాడ సింగ్నగర్ బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవం కార్యక్రమం ఈ నెల 11వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరగనుందని శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. జపాన్లో జరుగుతున్న అయాచి నగోయా ఆసియా క్రీడలు 2026 నేటితో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:53 అని మనం ఉన్నాం. సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, సో నాగ్ అండ్ నాని కాంబినేషన్లో వచ్చిన సినిమా. కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి.

రైట్ ఆన్సర్ అని సునంద అనంతపురం నుంచి అండ్ దేవసేన తిరుపతి నుంచి అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ కలవందలపాడు గ్రామం నుంచి కాసిం ఉజ్జావాలి అండ్ అలాగే గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు అండ్ ఆచార్య రామ సారీ చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు అని అంటూ సులోచన గారు కరీంనగర్ నుంచి అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి అలాగే పి జానకిరామ్ ఉమా నందిగామ నుంచి అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అండ్ అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. మా నేమ్స్ కుమారి లక్ష్మీ వెంకటేష్ చాలా పెద్ద నేమ్స్ పంపించారు అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ తిరుపతి నుంచి గౌరీ అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి అండ్ అమూల్య అండ్ అలాగే కేదరి వీరేష్ రాజల మండలం నుంచి అండ్ ఫణిసత్య శ్రీ తెనాల నుంచి అండ్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి అండ్ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి అలాగే పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నుంచి పంపించారు అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు నంద్యాల డిస్ట్రిక్ట్ అండ్ చిలుకునారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నా ఫోర్త్ ఆన్సర్ అని అంటూ ఓకే కామెడీ మెమో నిజంగానే చాలా బాగుంటుంది అండ్ రామకృష్ణ రామలక్ష్మి కాలనీ నుంచి నరసింహ శివగంగ ఆన్సర్ అని అంటూ అండ్ సైనిక్పురి కాలనీ నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ వీళ్ళందరూ అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ నమస్తే ఆర్జి కిషోర్ గారు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఎర్మిళి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి అండ్ శుభ సాయంత్రం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబ్లా మస్తాన్ భాష అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ శివ ఎర్రగూడూరు ఓకే విలేజ్ నంద్యాల నుంచి పంపించారు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వానపాట వేయలేదు అని అంటూ రామలకోట నుంచి డెఫినెట్గా వేస్తాను వాన సాంగ్ ఏదో ఒకటి అండ్ అలాగే హాయ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ మీరే చెప్పేశారు నేను చెప్పానా నేను అంతే ఆన్సర్ చెప్పలేదు మీ పేరు కూడా పంపించుంటే ఇంకా బాగుండేది అండ్ మీ నాలుగో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హాని అండ్ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అని అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి గ్రామం నుంచి పంపించారు అండ్ రైట్ ఆన్సర్ వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి చదివిన నేమ్స్ అన్నీ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు నేను ఆన్సర్ అని చదవట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడం సో నేమ్స్ అన్ని చదువుకుంటూ వెళ్తున్నాను ఎవరెవరైతే రైట్ ఆన్సర్స్ పంపించారో అండ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ మోహన్జీ వీళ్ళందరూ అండ్ అలాగే జాన్సన్ విజయవాడ నుంచి పంపించారు అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు హన్మకొండ జిల్లా నుంచి అండ్ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలిగాలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అబ్బా మొత్తానికి అండ్ దిస్ ఇస్ రామకృష్ణ దొరకుంట కోదాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అవర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది హాయ్ క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ హవర్ యూ సార్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ లతా నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అండ్ రైట్ ఆన్సర్ కూడా అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ మహమ్మద్ జైనిద్దీన్ స్నేహభాను జైనిద్దీన్ పంపించారు నిజామాబాద్ నుంచి అండ్ సోమందిపల్లి నుంచి పంపించారు శివాజీ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మూవీ అని అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి హవర్ యూ సార్ అని అంటూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రూరు రామకృష్ణ గారు వీళ్ళందరూ పంపించారనమాట రైట్ ఆన్సర్. మరి నాగ్ అండ్ నాని కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి? దేవదాసు. దేవదాస్ అనమాట. సో బ్యూటిఫుల్ మూవీ చాలా చాలా బాగుంటుంది. మరి నా చూడకపోతే చూడండి. అండ్ 3:09:22 స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వండి. అండ్ పెద్ద నరసింహ పద్మబాయ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. సో ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చన్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 8 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు అండ్ 5, 6, 7, 8 కలిపితే సామర్థ్యం అని అర్థం వస్తుంది అండ్ 6, 1, 2 కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది. ఏంటది? 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 2, 3, 3, 4 కలిపితే తలుపు అండ్ 5, 6, 7, 8 కలిపితే సామర్థ్యం అండ్ 6, 1, 2 ఈ అక్షరాలని కలిపితే చెడ్డ అని అర్థం వస్తుంది. మొత్తానికి ఆ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో తెలిస్తే 0866-24888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక సూపర్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

రంభా హే రంభా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను అనమాట. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్, పాడిన సాంగ్. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ఎంఎస్ చేశారు. ఎందుకలా? డీకోడ్ చేయలేకపోయారా? గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ మీ 5వ ప్రశ్నకు జవాబు అని అంటూ క్రిష్జీ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్జీ బిగ్ కుడోస్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, ఈరోజు సందడే సందడిలో సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను ఎందుకంటే నేను పెళ్లిలో ఉన్నాను అని అంటూ మహమ్మద్ జనిదిన్ స్నేహభావన జనిదిన్. సో మీరు ఆ టైం ఇచ్చారు, అదే చాలు నాకు 10,000, అదే 10,000 నాకు. అండ్ క్రిష్ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ పదాలు పట్టుకోగలిగాను

మీ స్పీడ్ అందులో అందుకోలేకపోయాము అని అంటూ దేవసేన తిరుపతి నుంచి. నేను అందుకే క్వశ్చన్ చాలా స్లోగా చెప్తాను మీ, అంటే ఎస్ఎంఎస్లు కానీ పేర్లు అవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చదివినా సరే క్వశ్చన్ మాత్రం చాలా స్లోగా చెప్తాను. ఎనీవే ఆన్సర్ ఏది, దేవసేన అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ముదిగుబ్బు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కొంచెం డిఫికల్ట్గా ఉన్న డీకోడ్ చేస్తే ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ వేదాంతం జానకి గారు. అండ్ హాయ్ బ్రదర్ వాన సాంగ్ ప్లీజ్ అని అంటూ వేస్తాను, నెక్స్ట్ వాన సాంగే వేస్తాను. అండ్ వరప్రసాద్ గౌడ ఎర్రగూడూరు నుంచి పంపించారు నంద్యాల జిల్లా నుంచి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే కే పెద్ద నరసింహ పద్మాబాయి వీళ్ళందరూ ఉత్తరం అంట. ఏంటో ఉత్తరం మరి. ఎనీవే ఇవి మాత్రమే నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు. అండ్ మనమున్నాం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చాలా తక్కువ మంది మాత్రమే డీకోడ్ చేశారు. అడోరబుల్ రైట్ ఆన్సర్ అనమాట, ADORABLE, అడోరబుల్ రైట్ ఆన్సర్ 8 లెటర్ ఇంగ్లీష్ వర్డ్. ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు, ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్. సో అందరూ అంటే కొంతమంది వాన సాంగ్ వాన సాంగ్ అంటున్నారు కదా, కాబట్టి నేను ఈసారి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, అంటే మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి అని అంటే ఏం చెప్తారు, మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏది? 0866248814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి రైట్ ఆన్సర్, అడోరబుల్ అని అంటూ. సో నా క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ రెయిన్ సాంగ్ ఏంటి, వాన పాట ఏంటో తెలిస్తే ఐ మీన్ గుర్తు తెచ్చుకోండి. 0866248814 ఈ నెంబర్కి వాన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే వాన పాటే ప్లే చేస్తున్నాను మొత్తానికి. అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇది కూడా. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వైశాలి నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని పాడింది రంజిత్ అండి. పాటను కంపోజ్ చేసింది యశస్తమన్ అండి. పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య. సో మొత్తానికి సాటిస్ఫై అయ్యారా? చాలా మంది వాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను నేను. సో నేను అడిగిన క్వశ్చన్ భాస్కర్ పెడన నుంచి ప్రీవియస్ క్వశ్చన్ గ్రేట్ ఆన్సర్ అండ్ ఎముడికి మొగుడు సినిమాలో వానజల్లు అనే సాంగ్ ఇష్టమంటా బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. డాడీ మూవీలో సాంగ్ ఇష్టం వాన వాన సాంగ్ అంటూ. అండ్ కర్నూలు జిల్లా గోనగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి బంగారు బుల్లోడులో స్వాతిలో కనీస్ ఓకే స్వాతిలో ముత్యమంతే అనే సాంగ్. కనీసం రెండు పేర్లు చదవండి. రెండు పేర్లు డెఫినెట్గా చదువుతున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు దేవాంగ వాన వాన వెల్లువయ్యే సాంగ్ ఇష్టం అంట. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు వాన వాన గ్యాంగ్ లీడర్. అలాగే వర్షం మూవీలో మెల్లగా కరిగిన సాంగ్ ఇష్టం అంట ఎవరికి? కొలిపర్ నుంచి మౌలాలి గారికి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు చిటపట చినుకుల వాన ఓకే చిగురాసే రేపేన లోన. నెక్స్ట్ మూవీ నేమ్ గుర్తు రావట్లేదు నాకు నిజంగా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గాలివానలో అబ్బా గాలివానలో వాన నీటిలో ఆ పాట ఇష్టమా మీకు? ఏం చెప్పారండి జానకి గారు. అండ్ ఇద్దరు అసాధ్యులే చిత్రంలో చినుకు చినుకు పడుతూ ఉంటే అని పాట ఇష్టం అంట మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ క్రిష్ గారు నాకు మాత్రం వాన మూవీలో అన్ని పాటలు ఇష్టమని అంటూ కర్నూలు నుంచి నజరిన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమని అంటూ పాలెం పోలయ్య గారు. అండ్ కలమందలపాటి గ్రామం నుంచి సేమ్ సాంగ్ కాసిం ముజావలి పంపించారు. అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం నుంచి పంపించారు కిరాయి రౌడుల సినిమాలో వానొచ్చిన అంటే వరదొస్తుంది సాంగ్ ఇష్టం అంట. అండ్ వాన వాన వెళ్ళివాయ అంటూ గ్యాంగ్ లీడర్ మూవీలో ఇష్టమంట సుమని పడన నుంచి. అండ్ ఆత్మబలం నుంచి చిటపట చినుకులు పడుతూ ఉంటేనే సాంగ్ ఇష్టమంట చిలక నారాయణ గారు. ఓకే అదా చిటపట చినుకులు పడుతూ ఉంటే. అండ్ కనకారావు గారు పెడల నుంచి ఈ వర్షం సాక్షిగా ఈ వర్షం సాక్షిగా ఇష్టమంట. అండ్ మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి చిటపట చినుకులతో అక్కా చెల్లెలు మూవీలో అంట. అండ్ ఎదుట నిలిచింది చూడని సాంగ్ ఇష్టమని అంటూ ఇస్ మై ఫేవరెట్ అని అంటూ ప్రసూన గచివోలు నుంచి సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ శ్రీదేవి కలిసి నటించిన మూవీ ఘరాన దొంగలో వాన వెలిసిన వేళ అనే సాంగ్ ఇష్టం అంట. అండ్ తిరుపతి నుంచి దేవసేన వరదరాజ వీళ్ళందరూ పంపించారు వాన కదు నాకైతే ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ చిటపట చినుకులు వరల్డ్ స్వాతిముత్యపు జల్లలలో అనే పాటలు ఇష్టం అని అంటూ మా ఆట పాట మా ఇంట భోజనం మీ ఇంట చెప్పండి అని అంటూ ఆన్సరా నాకు తెలియదు నిజంగానే మీరే చెప్పండి. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ. అండ్ అలాగే అబ్బా ఇదేమి వాన ఇష్టం అంట శ్రీనివాస్ తిరుపతి నుంచి. ఏం పాట ఇది? అండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని అంటూ ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన అలాగే చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు. అండ్ అలాగే అశోక్ గణవరం నుంచి పంపించారు గ్యాంగ్ లీడర్లో ఆ సాంగ్ ఇష్టం అని అంటూ. అండ్ ఎన్ వరప్రసాద్ వీళ్ళందరూ పంపించారు వాన వాన వెల్లువాయ సాంగ్ గ్యాంగ్ లీడర్ నుంచి. అండ్ సేమ్ సాంగ్ షేక్ మస్తాన్ బీబీ నగర్ నెల్లూరు నుంచి. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు స్వాతిముత్య ఉజల్లలో అండ్ గరాణ మొగుళ్ళు మూవీలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అలాగే శ్రీవిద్య సునంద అనంతపురం నుంచి పంపించారు వర్షం మూవీల నుంచి ఎన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన అంటూ. అండ్ వాన మూవీలో సాంగ్ ఇష్టం అని అంటూ పంపించారు ఎదుట నిలిచింది చూడు సాంగ్ ఫ్రమ్ వాన మూవీ అని అంటూ. మీ పేరు కూడా పంపించుంటే చాలా బాగుండేది. అండ్ లతా ఫ్రమ్ ముయ్యూర్ నుంచి అడోరబుల్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఏమో ఇన్నాళ్లకు గుర్తొచ్చిన వాన.

భాస్కర్రావు రాణి. అండ్ సేమ్ సాంగ్ ఇష్టమంట గురుకుమార్ ఏసీ నగర్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి, మరి మీకే పాట ఇష్టం వాన పాటల్లో? చెప్పానుగా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఇదే ఒకటి. అండ్ ఎదుట నిలిచింది చూడు అది బాగుంటుంది. అండ్ వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టమే. వాన అంటే నాకు బేసిక్గా వాన మీద వచ్చే పాట కన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో వర్షం వస్తూ కొన్ని పాటలు ఉంటాయి. సపోజ్ సడన్గా గుర్తురావు అనమాట, గుర్తురాగానే చెప్తాను. బట్ ఈ పాటలు అన్నా ఇష్టమే. వర్షం మూవీలో సాంగ్స్ ఇష్టము, ఇది ఇష్టం. ఇప్పుడు ప్లే చేసిన కురిసే కురిసే సాంగ్ అదొకటి. అండ్ భానుముక్కలండి మౌలాలి బుల్లెమ్మ బుల్లోడు సినిమాలో సాంగ్ ఇష్టం అంట. అండ్ అలాగే గాయత్రి గారు. సో మొత్తానికి వాన మూవీలో సాంగ్ ఇష్టం అంట. నెక్స్ట్ వరదరాజ తిరుపతి నుంచి పంపించారు. అండ్ ఆకుచాటు పిండ తడిసి అనే సాంగ్ ఇష్టం అంట రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఆదూరు నుంచి పంపించారు. క్రిష్ గారు ఠాగూర్ సినిమాలో వాన వచ్చినంటే వరద వస్తుంది సాంగ్ ఇష్టం అంట. అండ్ శ్రావణమాసం మూవీలో చినుకు చినుకు పడుతుంది అనే సాంగ్ ఇష్టం అంట. అలాగే విమలా గిరిబాబు ఆరాధ్య వర్షం మూవీలో మెల్లగా కరగని సాంగ్. అండ్ పాత పాట అయ్యా అది అని అంటూ. సో నాకు తెలియదు కదా, అందుకే నాకు అర్థం అవ్వట్లేదు అది. అండ్ అవనీల మూవీలో నుంచి సాంగ్ ఇష్టం అంట. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి. మీ వాన పాటల లిస్ట్ అదన్నమాట. చాలా చాలా మందికి నేను అబ్జర్వ్ చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీలో సాంగ్ ఇష్టం అన్నమాట. మరి వాన అనే టైటిల్ మీద వచ్చిన చిరంజీవి గారు ఇంకో పాట మర్చిపోయారండి చాలా మంది. వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించే సామిరంగా ప్రేమరాగం ప్రేమతాళం జంట కచ్చేరి చేస్తుంటే. సాంగ్ చాలా మంది మర్చిపోయారు అంటే అక్కడ వర్షం పడట్లేదనా. అండ్ హాయ్ అంటూ గడ్డం వెంకయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేటగాడి సినిమాలో పాటిస్తామంట. అలాగే హాయ్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్, నాకు నచ్చిన సాంగ్ ఈశ్వర్లో ఈశ్వర్ ఏరా సాంగ్ నన్నే, నాకైతే సాంగ్ అర్థం అవ్వలేదు. అండ్ రౌడీ అల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట శాంతి నగర్ నుంచి. ఓకే అదబ్బా సంగతి. మొత్తానికి వాన పాటల లిస్టు చాలా పెద్ద లిస్టే వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గెట్

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అల్లుడికి వండిన అన్నం వాళ్ళకి పెట్టిందంట. ఎవరికి తెలిస్తే 0866-2438-148 నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందనమాట. ఎవరికి తెలిస్తే 0866-2438-148 నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఇంటూ స్టూడియో.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: క్షణం క్షణం నిరీక్షణం. సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని నుంచి ప్లే చేశాను. వేణువెన్ సుమంగళి పాండే ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సో మనమున్నాం సందడి సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, ఎన్నో క్వశ్చన్, 8th క్వశ్చన్, నాకైతే నిజంగానే గుర్తులేదు. అల్లుడికి వండిన అన్నం ఇంకొకరికి పెట్టిందంట, ఎవరికి? 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం రైట్ ఓ రాంగో. ఎన్నాళ్ళకి వచ్చింది వాన అనే పాట ఇష్టం అంట, కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ నింద్రాలో గల్లు గల్లు మణి సాంగ్, ఇది కూడా బాగుంటుంది. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతరాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప. చినుకు తరిగే ఇష్టం అంట నీ స్నేహం నుంచి. అండ్ అనంతపురం నుంచి రమేష్ దొంతి. ప్రేమ్నగర్లో తేట తేట తెలుగులా పాట ఇష్టం అంట. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల. బంగారు బుల్లుడు మూవీలో సాంగ్ ఇష్టమంట. అండ్ దేవునూరు మధురా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు పంపించారు కొడుకు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి గౌరీ, రాంగ్ ఆన్సర్. అండ్ కలబందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మీరు పాడిన పాటతో పాటు చిరంజీవి రాధ నటించిన అడవి దొంగలో వాన వాన వందనం ఈ పాటని కూడా చాలామంది మర్చిపోయారు సార్. సో ఎవరి ఫేవరెట్ సాంగ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకి అవే గుర్తుంటాయి, మిగిలిన పాటలు పెద్దగా గుర్తు రాకపోవచ్చు. ఎం నరేష్ అండ్ రోజా. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్ర ఏటీపీ అనంతపూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రో గుర్తుకు వచ్చింది కురిసింది మేఘం అనే సాంగ్ ఇష్టం అంట, ఐశ్వర్య రై హీరోయిన్ అని అంటూ పంపించారు. ఓకే, దొడదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య వీళ్ళందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ సుధీంద్ర ఓకే ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ అల్లుడికి వండిన అన్నం అని అంటూ పాలంపోలయ్య గారు, రైట్ ఆన్సర్. అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ వాయిస్ మెసేజ్ పంపించారు, ఎలా వినమంటారు నన్ను, కే వరప్రసాద్ గౌడ్ గారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాండ హనీ. సో మొత్తానికి 3 ఆప్షన్స్ ఇచ్చారు, ఇందాక వినలేదు ఆన్సర్ చెప్పారా, ఆన్సర్ చెప్పేశాను నేను హైదరాబాద్ నుండి. ఓకే, ఇప్పుడు పంపించిన 3 ఆప్షన్స్లో కూడా ఒకటి రైట్ ఆన్సరే. అండ్ అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలి గ్రామం నుంచి షేక్ తబలన్ మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ పంపించారు రైట్ కాదు యా రైట్ ఆన్సర్. అండ్ అలాగే షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ బీవి నగర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే విజయ్ పరమేష్ గుంతకాల నుంచి పంపించారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ రంగం వెంకటస్వామి అన్నయ్య వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి రాంగ్ ఆన్సర్. అండ్ మాణిక్యాలరావు సత్యవతి రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా భానుముఖల నుంచి పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చయ్య గారు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఎవరు మీ పేరు? పద్మశ్రీ శ్యామ్. అండ్ 7 క్వశ్చన్స్ అయిపోయాయి అని అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి థ్యాంక్ యూ సో మచ్ కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చౌబ్రోలు రామకృష్ణయ్య శ్రీ విష్ణు వీళ్ళందరూ పంపించారు అయ్యా రైట్ ఆన్సర్. అండ్ ఆవుకు పెట్టిందట గాయత్రి కాదు కదా, నేను చెప్తాను ఆన్సర్ ఏంటో. అండ్ అనంతపురం నుంచి శ్రీవిద్య రాంగ్ ఆన్సర్. అండ్ దస్తగిరి సద్య పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య ఫ్రమ్ ముదిగుబ్బ నుంచి పంపించారు.

ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ, సో ఇంకా ఇప్పుడు అలానే అడలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, నేను వస్తాను డెఫినెట్గా, మళ్ళీ సండేనే కలుద్దాం. అండ్ వేదాంతం జా ఈలోపు కుదిరితే కలుద్దాం, లేదంటే మాత్రం సండేనే, అది కూడా సాయంత్రం. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అల్లుడికి వండిన అన్నం. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ ఆవేదన అంట, సో గురుకుమార్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ 6 నెలలైనా చల్లారదంట, నాకైతే ఏం అర్థం లేదు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అల్లుడికి వండిన అన్నం కొడుక్కు పెట్టిందట, అది జామెత. కొడుక్కి చాలామంది, కూతురికి, మొగుడికి చాలా రిలేషన్స్ అయితే పంపించారు నాకైతే. సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు రైట్ ఆన్సర్? ఇంకెవరు కూడా పంపించొద్దు, వరప్రసాద్ గారు పంపించారు, ఇంకెవరు ఆన్సర్స్ పంపించొద్దు, ఎందుకంటే నేనైతే ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి. 8th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రైట్.

నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా పెన్ పేపర్ క్వశ్చనే, రెడీ చేసుకోండి. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 3, 2, 6 ఈ లెటర్స్ ని కలిపితే ఎలుక, అండ్ 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ, కళ కాదు నిద్ర, అంటే నిద్రలోకి అనేది కాదు, కళ అన్నమాట. ఏంటి ఆ వర్డ్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 2, 6 లెటర్స్ కలిపితే ఎలుక, 1, 5, 6 కలిపితే కుండ, అండ్ 2, 4, 6 కలిపితే కళ, ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి ఆన్సర్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. నాన్నకు ప్రేమతో నుంచి ప్లే చేశాను. నేను అడిగిన క్వశ్చన్ 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లోజ్ కూడా ఇచ్చాను. చాలా మంది పంపించారు, ప్రసూన గచ్చిబౌలి నుంచి అండ్ మూసాపేట. ఓకే, ప్రసూన రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి నరేషన్ రోజా రాంగ్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ. అండ్ భాస్కర్ పెడన నుంచి అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఏమిటి క్రిష్జీ అంత స్పీడ్గా ఎలా చదవగలుగుతున్నారు, మీ స్పీడ్కి జోహార్లు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హాని అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, అలాగే దేవునూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి అండ్ అలాగే శివదాసరెడ్డి గారు తిరుపతమ్మ వీళ్ళందరూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ అమూల్య, నేనే సార్ అది గుర్తున్నానా? ఓకే, ఎగ్జాక్ట్లీ. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుంచి పంపించారు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ తిరుపతి నుంచి సంహిత గాదిరాజు అండ్ అలే హలో సార్ శ్రీవిద్య సునంద అనంతపురం నుంచి పంపించారు. అండ్ ఆన్సర్ షేక్ మస్తాన్ అండ్ షేక్ ముబీన్ బీబీ నగర్ నెల్లూరు నుంచి. అండ్ కనకారావు గారు పెడన నుంచి అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి పంపించారు. అండ్ ఎంఎఫ్ఎస్ కాదు ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు రైట్ ఆన్సర్ అండ్ వీళ్ళందరూ. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావాలి. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి పంపించారు. అలాగే ఎలా అంటే 6 లెటర్ వర్డ్ మొత్తానికి ఓకే మీకు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ నాకు పంపించారు. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ జేర్పోతుల బుచ్చే గారు రైట్ ఆన్సర్ అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి అండ్ పాలంపోలయ్య గారు ఇనమడుగు నుంచి పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఆన్సర్ ప్యారెట్ అన్నమాట, ప్యారెట్ రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రైట్. ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏంటది తెలిస్తే 0866-2488-148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అంటనప్పుడు ఇది రాసుకున్నా అంటదంట, ఏం రాసుకున్నా తెలిస్తే 0866-2488-148 నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

ಸೊ ಲೇಡಿ ಲಕ್ ಅದನ್ನ ಮಾಡ ಸಂಗತಿ ಫ್ರಮ್ ದ ಮೂವಿ ಮಿಸ್ ಶೆಟ್ಟಿ ಮಿಸ್ ಪುಳಿಶೆಟ್ಟಿ. అండ్ మనం సందడి సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూద్దాం. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ ఎవరు, అష్టదిగ్గజాలు అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేషన్ రోజా సార్ మీరు వస్తే 10 ప్రశ్నలు వేస్తారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి విభూతి కాదు కదా భాస్కర్, అండ్ అనంతపూర్ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ రైట్ ఆన్సర్, అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువలంక నుంచి అవనగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ అంటూ పంపించారు, హాయ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఏం లేదు. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ బూడిద కాదు కదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు రంగస్వామి శెట్టి లక్ష్మీదేవి గారు. ఓకే ఒకటి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ రైట్ ఆన్సర్, అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ మాట తప్పడం నమ్మకం లేకపోవడం అంట కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి ఏంటో మరి ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నాగేంద్ర గారు నా ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్గా అది కాదు బట్ దగ్గరలోనే ఉన్నారు. అండ్ సైనిక్పూర్ కాలనీ హైదరాబాద్ నుండి పంపించారు పద్మశ్రీ శ్యామ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా 9th స్టాండర్డ్ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ షరీఫ్ వీళ్ళందరూ రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అండ్ డి అరుణ్ మోహన్ జీ దివ్యాబాయ్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ ఉట్కూర్ నుంచి. అండ్ తాంబూలం సున్నం అంట పొన్నూరు మండలం నుంచి పంపించారు మల్లీశ్వరి గారు. ఆదాం స్పీడే స్పీడ్ సార్ అని అంటూ సో ఆ మాత్రం స్పీడ్ లేకపోతే మనం 10 క్వశ్చన్స్ ఎలా అడగగలని చెప్పండి. అండ్ అనంతపురం జిల్లా నుంచి నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే పాలం పోలే గారు రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎన్ వరప్రసాద్ గారు ఎర్రగూడూరు నుంచి పంపించారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి అక్షతలు ఎలా అవుతాయి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ అమూల్య సార్ సామెతలు నాకు తెలియదు సో అని అంటూ సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అండాద గారు బంకమట్టి సున్నం కాదు, అండ్ ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ ఎం నరేష్ అండ్ రోజా మహబూబ్ నగర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి నియర్లీ 10 క్వశ్చన్స్కి వచ్చేసాం క్రిష్ ఏదేమైనా మీరు వస్తే షో సూపర్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నప్పుడు బట్ రాంగ్ ఆన్సర్ కదా జానకిజీ. అండ్ దాస

గోపాలం నుండి శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ, గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీవిద్య అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బొచ్చయ్య గారు, అండ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఈరోజు సందడి సందడి సూపర్ క్రిష్ గారు అని

అడుగుతాను డెఫినెట్గా. 3:51:55 స్టూడియోలో టైం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, అన్ని దేశాలకు ఇద్దరే రాజులు, ఎవరా రాజులు? తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కాలేజ్ డాన్ నుంచి ప్లే చేస్తున్నాను. లవ్లీ సాంగ్, అందం అంటే నువ్వేలే. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, ఇంటూ స్టేట్ యూ.

అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే భాస్కర్ పెడన నుంచి, అండ్ హాయ్ కృషి మీ పదవ ప్రశ్నకు జవాబు అని అంటూ, మీరు వస్తే ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లుగా చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ కూడా వీళ్ళందరూ ఎన్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కమతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ గురుకుమార్ ఏసీ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి పంపించారు నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ వీళ్ళందరూ, అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముజావలి, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అండ్ శాంతినగర్ నుంచి పంపించారు ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువల్ల నుంచి పంపించారు, అండ్ పాలెంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను ఆన్సర్ చాలామందికి తెలుసు, అండ్ మస్తాన్ వలి ఫాతిమా వీళ్ళందరూ పంపించారు మార్కాపురం నుంచి శివాజీ నగర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కాదు అనంతపురం నుంచి రంగం వెంకటస్వామి గారు అన్నయ్య వీళ్ళందరూ పంపించారు, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు, అండ్ కేవి రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, అండ్ క్రిష్ గారు ఆన్సర్ అని అంటూ కొడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్, అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ, అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు 10th క్వశ్చన్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ టుడే సో హ్యాపీ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశామని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ సుధీంద్ర ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ 10th క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ప్రసూన గచ్చిబౌలి నుంచి, అండ్ గడ్డం అంకమ్మ అంకయ్య గారు బండారుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అన్ని దేశాలకు వీరే రాజులు అని అంటూ పోలవరం నుంచి భాస్కర్రావు రాణి, అండ్ కౌస్తుబా నంద్యాల నుంచి పంపించారు, అండ్ కృష్ణా జిల్లా నుంచి పంపించారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరు మీ పేరు కూడా పంపి ఓకే రైట్ ఆన్సర్ మొత్తానికి, అండ్ క్రిష్ గారు మీరు సూపర్ అండి ఎలా అయినా 10 క్వశ్చన్స్ ఫుల్ చేశారు అని అంటూ, హైదరాబాద్ నుండి సైనిక్పూర్ కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ పొన్నూరు మండలం చింతల్పూర్ నుంచి బోనస్ యాదవ్ మల్లేశ్వరి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ క్రిష్ గారు అని అంటూ మునెమ్మ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపుతుల బుచ్చయ్య గారు, అండ్ అమూల్య పంపించారు మీరే చెప్పండి సార్ డోంట్ నో సార్ మీతో ఉంటే అసలు టైమే తెలియదు అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది, ఎనీవే చాలా బాగుంది సందడే సందడి, థ్యాంక్ యూ సార్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ ప్రేమతో చాలా కన్నా చాలా ఎక్కువ ప్రేమతో అమూల్య థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీక్లో, బట్ ఈలోపు 5 o'clock వరకు ఉంటాను నేను, ఇంకా పాటలు అయితే వినిపిస్తాను డెఫినెట్గా, అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత విన్ టు స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ. కాలేజ్ జాన్ నుంచి ప్లే చేశాను అండ్ ఇంకొక ఎస్ఎంఎస్ వస్తే హాఫ్ సెంచరీ కంప్లీట్ అవుతుంది అనమాట. నేను అడిగిన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 10th క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు అని చెప్పి క్వశ్చన్ అడిగాను, చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. చూద్దాం మరి ఆన్సర్స్ ఏంటో. ఆముదం, ఓకే, ప్రీవియస్ ఆన్సర్ నేను చెప్పలేదు, ఆముదం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, అండ్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శ్రీవిద్య సునంద అనంతపూర్ నుంచి పంపించారు. అలాగే దేవనూరు మధుర చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. గుజరాత్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు, అలాగే ఆలయ పునర్నిర్మాణం జరిగి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు జనవరి 2026 నుండి జనవరి 2027 వరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ సోమనాథ్ క్షేత్రానికి బయలుదేరిన ప్రత్యేక రైలు యాత్రను స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాల్ నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టనున్న 177 3D కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్లకు ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. 30,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జపాన్లో నేటితో ముగియనున్న

రాష్ట్రీయ క్రీడలు 2026లో భారత మొత్తం 85 పథకాలతో నాలుగో స్థానాలు నిలవగా, ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలు ఉన్నాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత మహిళా ఫ్లాగ్ బేరర్ గా షూటింగ్ క్రీడాకారిణి నీరు దండా త్రివర్ణ పతకాన్ని చేతబట్టి భారత బృందానికి నేతృత్వం వహించనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 16. వివరాలకు వెబ్సైట్ www.upsc.gov.in చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిషన్. స్టూడియోలో టైం 4 గంటల 3 నిమిషాల 5 సెకండ్లు. అండ్ ఈ టైం వివిధాలో నేను ఒకే ఫిల్మ్ సాంగ్స్ అయితే వినిపిస్తాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్గా సందడే సందడిలో నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. అండ్ కొలిపర్ నుంచి మౌలాలి గారు రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఒయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్, అండ్ హర్షవర్ధన్ కర్నూలు పెరవల్ విలేజ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు మా నేమ్స్ కుమారి అండ్ లక్ష్మి అని అంటూ, అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఎవరు చేబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ విమలా గిరిబాబు ఆరాధ్య వీళ్ళందరూ సత్యసాయి డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అని అంటూ చెప్పానుగా, మళ్ళీ నెక్స్ట్ సండే ఈవినింగ్ 5 o'clock వస్తాను, ఈలోపు కుదిరితే వస్తాను లేదంటే సండేనే కలుద్దాం. అండ్ అలాగే హాయ్ కిషోర్ గారు ఎలా ఉన్నారు ఆన్సర్ ఈజ్ అని అంటూ, నాగకుమారి విజయవాడ నుంచి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నావి మాత్రం 9 ఆన్సర్స్ అయినాయి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ. అలాగే ప్రోగ్రామ్ సూపర్ సార్, మీకు మాకు ఇష్టమైన సాంగ్స్ వినిపించండి, చాలా ఎక్కువ టైం మీతో స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది కృషి, విజయవాడలో దసరా సందర్భంగా చాలా ప్రత్యేకంగా మైసూర్లో చేసినట్లు విజయవాడలో చేస్తారంట, మీరు మాకు లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి కృషి హైదరాబాద్ నుండి అని. ఓకే, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హానీ, కృషి అంటేనే అనిర్వచనీయమైన ఆనందం, అది మేము ఎప్పుడు మర్చిపోమని అంటూ థ్యాంక్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎలాట్. డెఫినెట్గా చూద్దాం ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా ట్రై చేద్దాం. అండ్ అలాగే గాయత్రి రైట్ ఆన్సర్ మొత్తానికి గాయత్రి, అండ్ అమూల్య సార్ కొంచెం గుర్తుంచుకోండి యాజ్ ఎ లిజనర్గా నన్ను కూడా అంట, సో నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను, టెన్షన్ ఏం పడద్దు. అండ్ ఎం నరేష్ రోజా మరొక క్వశ్చన్ కూడా అడగండి అంట, సో అవన్నీ అడుగుతూ వెళ్తే నేను ఇంక రాత్రి వరకు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ బాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

సో ఇవన్నమాట నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయకుండా నేను అన్ని ఎస్ఎంఎస్లు చదివాను, ఎవరూ డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ చేసి ఉంటే. సో ఇది ఈరోజు సందడేస్ అందరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం 4:05:30, బట్ ఇంకొక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మనకి, ఎంఎల్ఎన్ఏ కార్తికయ్య ఖమ్మం నుంచి ఆన్సర్. సో మొత్తానికి ఆన్సర్ నేను రివీల్ చేయలేదు, అన్ని దేశాలకు ఇద్దరే రాజులని చెప్పాను, సూర్యచంద్రులు అనమాట. సో అది రైట్ ఆన్సర్. చాలామంది ఆన్సర్స్ పంపించారు మీ అందరి కోసం. ఈరోజు వివిధాల్లో బ్యూటిఫుల్ ప్లే లిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను, అదే జీన్స్. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన జీన్స్ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వివిధాలు, ఒకే ఫిలిం సాంగ్స్. వింటూ స్టే ట్యూన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ஆர்த்தி எஃப்எம் 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:43 అండ్ మనం ఉన్నాం వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశాను లవ్లీ సాంగ్స్ విన్నారు అండ్ మనకు ఒక ఎస్ఎంఎస్ కూడా వచ్చింది మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి మూవీలో సాంగ్స్ వినిపించినందుకు అంటూ థ్యాంక్స్ అలాట్ అండ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా అండ్ ఒక లవ్లీ సాంగ్తో ఈరోజు నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ మూవీలో నుంచి అర్మాన్ మాలిక్ సాంగ్ పాడిన ఈ సాంగ్ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండ్ ఈ సాంగ్తో నేనైతే బై బై చెప్పేస్తాను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే ఈవినింగ్ 5:00 కలుస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బై బై నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్

Hi dear friends, welcome to Vanilla Program with me your RJ Chetan. చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విందాం ఇవాళ. ముఖ్యంగా చేంజింగ్ సీజన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలను ఉదయం పూట గోరువెచ్చని ఎండలో కాసేపు ఉంచడం మంచిది. చలి ఎండ అంతగా లేని సమయంలో బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. తద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసికందుకు వస్తుంది. పసిపిల్లలకు తప్పనిసరిగా అన్ని రకాల వ్యాక్సిన్లు వేయించినప్పుడే పిల్లలు అన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందగలరు. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్ళ యొక్క తెల్లగ్రుడ్డు చర్మం బైల్ బిలిరుబిన్ అనే వర్ణం వల్ల పసుపు ఛాయను సంతరించుకోవడం, అప్పుడే పుట్టిన బిడ్డలకు కొంతవరకు కామెర్లు ఉండటం సామాన్యం. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం వల్ల, అంటే ఇవి రక్తంలోకి బిలిరుబిన్ని విడుదల చేస్తాయి. సరిగ్గా ఎదగని కాలేయం వల్ల బిలిరూబిన్ని సరిగ్గా తయారు చేయలేక మూత్రంలోనికి విసర్జించడం, ఇది జరుగుతుంది. సామాన్య శిశువుకి కామెర్లు పుట్టిన 2 లేక 5వ రోజున కనబడతాయి, మరి కొంతకాలానికి తగ్గిపోతుంది. శిశువు కామెర్లను నియోనేటల్ హైపర్ బిలిరూబిన్ అనేమియా మరియు ఫిజియోలాజికల్ జాండిస్ అని కూడా వ్యవహరిస్తాం. అప్పుడే పుట్టిన బిడ్డల్లో కామెర్లు లేక నవజాత కామెర్లు సామాన్యంగా హానికరం కాదు. దీన్ని పుట్టిన 2వ రోజు చూడొచ్చు. సాధారణమైన కాన్పుల విషయంలో 8వ రోజు వరకు, ముందుగా పుట్టిన బిడ్డల విషయంలో 14వ రోజుల వరకు కనబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే పసుపు వర్ణం గల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు గోళ్లు పసుపు వర్ణంలోకి మారడం, సాధారణమైన దానికంటే ఎక్కువసేపు బిడ్డ నిద్రపోవడం. దీని చికిత్స ఏమిటంటే కామెర్లు సామాన్యమైనవి అయితే 10 రోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ తీవ్రతను తగ్గించుకొనుటకై కొన్ని ఇవ్వబడ్డ వైద్య విధానాలు అవలంబించడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, శ్వాసకోశ వ్యాధులు కూడా పిల్లల్లో చాలా

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కు స్వాగతం, సుస్వాగతం. ఈ సాయంత్రం ప్రసారాల్లో ఇప్పుడు వినండి పాటల పరవళ్ళు సినిమా పాటల కార్యక్రమం. వింటారు ఈ వారం ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ పాటల పరవళ్ళు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలు అక్టోబర్ 2, 2026 నుంచి అక్టోబర్ 8, 2026 వరకు కొనసాగుతున్నాయి. వన్యప్రాణుల ప్రాముఖ్యత మరియు వారోత్సవాల ఉద్దేశం గురించి కొన్ని విషయాలు విందాం. ముందుగా ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలు వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్యం, అడవుల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచడానికి నిర్వహించ

జాతులను కలిపి వన్యప్రాణులుగా చెప్తారు. వీటిలో పులి, ఏనుగు, చిరుత, జింక వంటి పెద్ద జంతువులతో పాటు పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, కీటకాలు, సూక్ష్మజీవులు కూడా పర్యావరణ వ్యవస్థలో భాగమే. ప్రతి జీవి ఆహార గొలుసు, పరాగ సంపర్కం, విత్తనాల వ్యాప్తి, పోషకాల చక్రం వంటి ప్రక్రియలు ఏదో ఒక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణ అనేది కేవలం కొన్ని అరుదైన జంతువులను రక్షించే కార్యక్రమం కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థను మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రక్రియగా చెప్పవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. శ్రీరామదాసు ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

మీరు వింటున్నారు పాటల పరవళ్ళు కార్యక్రమంలో సినిమా పాటలు. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అడవులు, వన్యప్రాణులు, మనిషి మధ్య సంబంధం గురించిన కొన్ని విషయాలు. వన్యప్రాణుల జీవితం వాటి సహజ నివాసాలతో విడదీయలేనిది. అడవులు జంతువులకు ఆహారం, నీరు, ఆశ్రయం మరియు సంతానోత్పత్తికి అనుకూలమైన పరిస్థితులను అందిస్తాయి. అదే సమయంలో అడవులు మానవ సమాజానికి నీటి వనరుల సంరక్షణ, నేల పరిరక్షణ, వాతావరణ నియంత్రణ వంటి అనేక పర్యావరణ సేవలను అందిస్తాయి. ఉదాహరణకు, ఏనుగులు అడవులలో విత్తనాల వ్యాప్తికి సహాయపడటం ఒకటి. పక్షులు కూడా విత్తనాలను వ్యాప్తి చేస్తాయి. తేనెటీగల వంటి పరాగ సంపర్క జీవులు అనేక మొక్కల పునరుత్పత్తికి అవసరం. ఒక ప్రాంతంలోని జీవ వైవిధ్యం తగ్గిపోతే పర్యావరణ వ్యవస్థలోని పరస్పర సంబంధాలు దెబ్బతినవచ్చు. అందువల్ల వన్యప్రాణి సంరక్షణకు మొదటి పునాది సహజ నివాసాల సంరక్షణ. కార్యక్రమంలో మరో పాట విందాం. అభిలాష ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, జయస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా మరికొన్ని విషయాలు విందాం. వన్యప్రాణులకు ఎదురవుతున్న ప్రధాన ముప్పులు. ప్రస్తుతం వన్యప్రాణుల సంరక్షణలో అనేక సవాళ్లు ఉన్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయం మరియు మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు మరియు రైల్వే మార్గాల నిర్మాణం, కాలుష్యం, అక్రమ వేట, అక్రమ వన్యప్రాణి వ్యాపారం వంటి అంశాలు అనేక జీవులపై ప్రభావం చూపుతాయి. సహజ నివాసాలు చిన్న చిన్న భాగాలుగా విడిపోయినప్పుడు జంతువుల సంచారం, ఆహారం కోసం ప్రయాణం మరియు సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో మానవ వన్యప్రాణి సంఘర్షణలు కూడా ఏర్పడవచ్చు. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రత, వర్షపాతం, నీటి లభ్యత మరియు ఆహార వనరులలో మార్పులకు దారితీసి కొన్ని జాతులపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. అందువల్ల సంరక్షణ చర్యలు ఒకే సమస్యను కాకుండా నివాస ప్రాంతాలు, వాతావరణం, మానవ కార్యకలాపాలు మరియు వన్యప్రాణుల అవసరాలను సమగ్రంగా పరిగణించాలి. వన్యప్రాణుల సంరక్షణలో మన బాధ్యత గురించి కొన్ని విషయాలు విందాం. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వాలు, అటవీ శాఖలు, శాస్త్రవేత్తలు మరియు సంరక్షణ సంస్థలతో పాటు సాధారణ ప్రజల సౌభాగ్యం మరియు భాగస్వామ్యం కూడా అవసరం. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి ఉభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు వంటి సంరక్షిత ప్రాంతాలు సహజ నివాసాలను రక్షించడంలో ముఖ్యమైనవి. అక్రమ వేట మరియు వన్యప్రాణి అక్రమ రవాణాను అరికట్టడం కూడా అవసరం. అదే సమయంలో స్థానిక ప్రజల జీవనోపాధి, భద్రత మరియు అవసరాలను పరిగణలోకి తీసుకునే ప్రజల భాగస్వామ్య సంరక్షణ మరింత స్థిరమైన ఫలితాలను అందిస్తుంది. సాధారణ పౌరులు కూడా అడవులలో చెత్త వేయకుండా ఉండటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వన్యప్రాణులను దగ్గరగా వెళ్ళి ఇబ్బంది పెట్టకపోవడం, అక్రమ వన్యప్రాణి ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడం వంటి చర్యల ద్వారా తమ వంతు సహాయం చేయవచ్చును. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాట విందాం. సాగర సంగమం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

వన్యప్రాణుల సంరక్షణ అనేది ఒక వారోత్సవంతో ముగిసే కార్యక్రమం కాదు, అది నిరంతరం బాధ్యత. ఈరోజు మనం అడవులను ఎలా ఉపయోగిస్తున్నాం, సహజ వనరులను ఎలా కాపాడుతున్నాం, జంతువులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనే అంశాలే భవిష్యత్ తరాల ప్రపంచాన్ని నిర్ణయిస్తాయి. పిల్లలు మరియు యువత ప్రకృతిని కేవలం పుస్తకాల్లో కాకుండా ప్రత్యక్షంగా అర్థం చేసుకునేలా పర్యావరణ విద్యను ప్రోత్సహించాలి. వన్యప్రాణులను చూడటంలో కూడా బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులను పాటించాలి. అడవి ఉంటేనే వన్యప్రాణులు ఉంటాయి, వన్యప్రాణులు ఉంటేనే జీవ వైవిధ్యం ఉంటుంది, జీవ వైవిధ్యం ఉంటేనే ఆరోగ్యకరమైన పర్యావరణం ఉంటుంది. కాబట్టి వన్యప్రాణులను రక్షించడం మన ప్రకృతి పట్ల చూపే గౌరవానికి ప్రతీక. ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ మరియు చట్టపరమైన చర్యలు. భారతదేశం జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన దేశం. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి పశ్చిమ కనుమల వరకు, ఎడారుల నుంచి తీర ప్రాంతాల వరకు విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో బెంగాల్ పులి, ఆసియా ఏనుగు, సింహం, మంచు చిరుత, ఒక కొమ్ము ఖడ్గమృగం, ఘరియాల్ వంటి అనేక ప్రత్యేక జాతులు జీవిస్తున్నాయి. వన్యప్రాణుల రక్షణ కోసం భారత ప్రభుత్వం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా వన్యజీవుల వేట, అక్రమ వ్యాపారం వంటి కార్యకలాపాలపై నియంత్రణలు విధించబడ్డాయి. జాతీయ

ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, పులుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా సహజ నివాసాల రక్షణకు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు టైగర్, ప్రాజెక్టు ఎలిఫెంట్ మరియు వన్యప్రాణుల సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే చట్టాలు, పథకాలు మాత్రమే సరిపోవు. వాటి సమర్థవంతమైన అమలుకు ప్రజల సహకారం, అటవీ అధికారుల కృషి, శాస్త్రీయ పరిశోధన మరియు స్థానిక సమాజాల భాగస్వామ్యం అవసరం. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మరొక పాట విందాం. రుద్రవీణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM 101.5 FM కేంద్రం శ్రోతలకు గమనిక. ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ విషయాన్ని గమనించాలి. అలనాటి మధురాలు పాటలు కోరుకునేవాళ్ళు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393. ఫోన్ నెంబర్ మరోసారి 0859622333. ఫోన్ నెంబర్ మరోసారి 0859622333. ఈరోజు రాత్రి 9:30 మన ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ విషయాన్ని గమనించాలి. కార్యక్రమంలో మనం వింటున్నాం వన్యప్రాణుల ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా ఈనాటి పాటల పరవళ్ళు కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల గురించిన కొన్ని విషయాలు. వాతావరణ మార్పులు మరియు వన్యప్రాణులపై వాటి ప్రభావం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వన్యప్రాణుల సంరక్షణకు ఒక ప్రధాన సవాలుగా మారుతున్నాయి. భూమి ఉష్ణోగ్రతలు పెరగటం, వర్షపాతం విధానాల్లో మార్పులు, కరువులు, వరదలు, అడవులలో అగ్ని ప్రమాదాలు వంటి పరిణామాలు జంతువుల సహజ నివాసాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాల్లో మంచు కరుగుదల వల్ల అక్కడ నివసించే జీవుల ఆహార సేకరణ, సంతానోత్పత్తి మరియు జీవన విధానాలు ప్రభావితమవుతున్నాయి. సముద్రాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల పగడపు దిబ్బలు దెబ్బతిని వాటిపై ఆధారపడే అనేక సముద్ర జీవులకు ముప్పు ఏర్పడుతుంది. కొన్ని జీవులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తమ నివాస ప్రాంతాలను మార్చుకుంటున్నాయి. మరికొన్ని జీవులకు అలాంటి మార్పులకు అనుగుణంగా జీవించడం కష్టమవుతుంది. కాబట్టి వన్యప్రాణుల సంరక్షణలో వాతావరణ మార్పులను తగ్గించే చర్యలు, అడవుల విస్తరణ, సహజ పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ మరియు పర్యావరణ అనుకూల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలి. మరికొన్ని విషయాలను తెలుసుకోవాలని మరో పాట విన్నాం. మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ మరియు చట్టపరమైన రక్షణ. భారతదేశం అనేక అరుదైన మరియు ప్రత్యేకమైన వన్యప్రాణులకు నిలయం. బెంగాల్ పులి, ఆసియా ఏనుగు, ఏకశృంగ ఖడ్గమృగం, ఆసియా సింహం, మంచు చిరుత వంటి వైవిధ్యాలైన ప్రతీకలు. వన్యప్రాణుల రక్షణ కోసం భారతదేశం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం తీసుకువచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం వంటి ప్రాంతాలు వన్యప్రాణి సంరక్షణకు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల సహకారం, శాస్త్రీయ పరిశోధన మరియు స్థానిక సమాజాల భాగస్వామ్యం కలిసినప్పుడే వన్యప్రాణుల సంరక్షణ మరింత సమర్థవంతంగా కొనసాగుతుంది. చివరిగా, వన్యప్రాణులు అడవులకు అందం మాత్రమే కాదు, ప్రకృతి మనుగడకు ఆధారం. వాటి ఉనికిని కాపాడటం మన చేతుల్లోనే ఉంది. అడవులను రక్షిద్దాం, వన్యప్రాణులను సంరక్షిద్దాం. భవిష్యత్ తరాలకు జీవ వైవిధ్యం

తో కూడిన భూమిని అందిద్దాం. ఇది ఈనాటి కార్యక్రమం. మీరు ఇంతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమంలో ప్రపంచ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా కొన్ని విషయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి యువవాణి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షకు సిద్ధమవ్వడం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సాయి మహంత్.

విద్యా ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 4284 ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. వీటిలో డిఈఓ డేటా ఎంట్రీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు, జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 2536 ఉన్నాయి. మిగిలిన 1748 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు సెప్టెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చును. చివరి తేదీ అక్టోబర్ 7 వరకు ఉంటుంది. విద్యార్హతలు డిఈఓ ఎల్డీసీ జేఎస్ఏ పోస్టులకు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈ జూనియర్ ఇంజనీర్లకు డిప్లొమా లేదా బీఎస్సీ లేదా బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. డిఈఓ ఎల్డీసీ జేఎస్ఏ ఉద్యోగాలకు అక్టోబర్ 7 చివరి తేదీ ఉంది. వీటికి విద్యార్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులతో పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ ఐడి www.ssc.gov.in/వెబ్సైట్ సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోగలరని మనవి. మరో నోటిఫికేషన్, ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులతో రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వదిలారు. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో 1688 ఉద్యోగాలు, ఖాళీలు వివరాలు, ట్రైన్ కలెక్టర్ మరియు టికెట్ క్లర్క్స్, అకౌంట్స్ క్లర్క్స్ కమ్ టైపిట్స్ మరియు జూనియర్ క్లర్క్స్ మరియు కమ్ టైపిట్స్ ఉద్యోగాలు ఉన్నాయి. విద్యార్హతలు ఎస్ఎస్సి మరియు ఇంటర్ పాస్ అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్లను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 13 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2ల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ రిక్రూట్మెంట్ 2026 కింద ఆర్ఆర్బి 3477 ఉద్యోగాలకు షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 7న

పూర్తి నోటిఫికేషన్ రానుండగా 8 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ప్రారంభించనుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 2750 పోస్టులు, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ 3371 పోస్టులు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం www.rrbapply.gov.in/ వెబ్సైట్ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుంటారని మనవి. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. నిర్ణయం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: సందేశం. విద్యా ఉద్యోగ సమాచారంలో మరో నోటిఫికేషన్ గురించి విషయాలు విందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 11 సెప్టెంబర్ 2026 నుంచి. అన్ని స్కూల్స్ మరియు హెచ్ఎంలు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు తేదీ చివరి తేదీ 12 అక్టోబర్ 2026. అర్హతలు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంది. ప్రభుత్వ జెడ్పీ స్కూల్స్ మరియు మున్సిపల్ ఎయిడెడ్ మరి ఏపీ మోడల్ స్కూల్స్ ఎంపీ యూపీ స్కూల్స్ వారు చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవచ్చును. విద్యార్థులు 7వ తరగతిలో 2025-26 సంవత్సరంలో ఓసీ మరియు బీసీ అభ్యర్థులు కనీసం 55% మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి. ఆదాయ పరిమితి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 350,000కు మించి ఉండరాదు. దీనికి ఆధారంగా ఎంఆర్ఓ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమకూర్చవలసి ఉంటుంది. పరీక్ష రుసుము ఓసీ బీసీ అభ్యర్థులకు విద్యార్థులకు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు ఉంటుంది. ఈ ఫీజును ఎస్బీఐ కలెక్షన్ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లను 13 అక్టోబర్ 2026 వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించి ప్రింటౌట్ కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించవలసిందిగా కోరుతున్నాము. పూర్తి సమాచారం కొరకు ఆన్లైన్ వెబ్సైట్ ఐడి www.bsc.ap.gov.in/webdesign సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేసుకోవాల్సిందిగా ఉన్నవి. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమం ఇప్పుడు వినండి. ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షకు సిద్ధమవ్డం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షా నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి సాయి మహంత్. వినండి, ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షకు సిద్ధమవ్వడం ఎలా.
1: శ్రోతలకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రతిరోజు వేలాది మంది యువత తమ సమయాన్ని, శక్తిని ప్రిపరేషన్ కోసం కేటాయిస్తున్నారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో ఎస్ఎస్సి సీజీఎల్కు ప్రత్యేక స్థానం ఉంది. ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా అందుబాటులోకి వచ్చే ఉద్యోగ అవకాశాలేంటి, ఈ పరీక్షను ఎదుర్కోవడానికి అభ్యర్థులు ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగాలి, ప్రిపరేషన్లో సాధారణంగా చేసే తప్పులేంటి, పరీక్షలో మంచి ప్రదర్శన ఇవ్వడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం, ఈ అంశాలన్నింటినీ మన శ్రోతలకు సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు ఈరోజు మనతో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారు. సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి.
1: సార్, సీజీఎల్ పరీక్ష అంటే ఏంటి, ఈ పరీక్ష ద్వారా ఎలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది?
2: సీజీఎల్ పరీక్ష అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. దీనిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనే ఒక సంస్థ నిర్వహిస్తుంది. అయితే సీజీఎల్ ఎగ్జామ్ గురించి చెప్పే ముందు అసలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి ఒక 2 మాటలు చెప్తానండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను నిర్వహించే ఒక ప్రతిష్టాత్మక సంస్థ. ఇది 10వ తరగతి అర్హతతోనూ మరియు ఇంటర్మీడియట్ అర్హతతోనూ మరియు ఏదైనా గ్రాడ్యుయేషన్తోనూ ఉద్యోగాల భర్తీ చేస్తుంది. 10వ తరగతి అర్హతతో మన విద్యార్థులందరికీ ఎంటీఎస్, ఎస్ఎస్సి, జేడి కానిస్టేబుల్స్ ఈ 2 పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని ఒక పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో క్లరికల్ క్యాడర్ జాబ్స్ని భర్తీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన ఎస్ఎస్సి గ్రాడ్యుయేట్ లెవెల్, సీజీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే నిర్వహిస్తారు. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలు.

0: ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్కు అర్హత పొందాలంటే విద్యార్థి డిగ్రీ అని చెప్పారు, అలాగే వయోపరిమితి ఏంటి, అర్హతలు ఏమున్నాయి సార్?
1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద కమెండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఈ సంవత్సరం వచ్చి అక్టోబర్ నెలలో పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. పరీక్షకి విద్యార్హత ఏదైనా గుర్తింపున్న యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, బీటెక్ వాళ్ళు కూడా అర్హులే. అదేవిధంగా దీనికి వయోపరిమితి ఉద్యోగాన్ని బట్టి కనీసం 18 సంవత్సరాలు నిండుండాలి, మరియు గరిష్టంగా 32 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల వయో సడలింపు ఉంది. ఓబీసీ విద్యార్థులకైతేనేమో 3 సంవత్సరాల సడలింపు ఉంది. అలాగే పిహెచ్సి కోటా కింద, ఆర్మీ కోటా కింద 10 సంవత్సరాల వయో సడలింపు ఉంది.
0: ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది? టైర్ 1 టైర్ 2లో ప్రధానంగా ఏ అంశాలు పరీక్షిస్తారు సార్?
1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద రాసే ప్రతి ఎగ్జామ్కి 2 టైర్లు ఉంటాయండి. ఇందులో సీజీఎల్ కూడా 2 టైర్లు ఉంటాయి. టైర్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు ముఖ్యంగా అర్థమాటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మీద అంశాల మీద మనకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతి విభాగానికి 25-25 ప్రశ్నలు ఇస్తారు. ఈ 25 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 2-2 మార్కులు ఉంటాయి. ఇందులో మరలా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పుపోయిన ప్రతి సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి, తప్పులు పోకుండా రాయాలి. అదేవిధంగా ఎస్ఎస్సి టైర్ 2 ఎగ్జామ్లో మనకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుంది. ఇవి సేమ్ టైర్ 1 లాగే ఉంటాయి, కానీ టైర్ 2లో అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా టెస్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
0: సార్, ఇప్పుడు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఈ 4 విభాగాల్లో సమయాన్ని ఎలా విభజించుకోవాలి సార్?
1: ఏ అభ్యర్థికైనా కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కింద మనం ఉద్యోగం సాధించాలి అంటే కనీసం రోజుకి 6 నుండి 8 గంటలు ప్రిపేర్ అవ్వాలి. ఆ 6 నుండి 8 గంటలు ప్రిపేర్ అయితే ఉద్యోగం రాకుండా అయితే ఉండదు. ఆ 6 నుంచి 8 గంటలు ఎలా విభజించుకోవాలంటే అర్థమాటిక్కి 2 నుంచి 2.5 గంటలు సమయం విభజించుకోవాలి, ఇంగ్లీష్కి కూడా 2 గంటల సమయం కేటాయించుకోవాలి. రీజనింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది, అందువల్ల దానికి 1 గంట, 1.5 గంటలు సరిపోతుంది. జనరల్ అవేర్నెస్కి మరియు కరెంట్ అఫైర్స్కి 1.5 గంటలు సరిపోతుంది. ఇలా ప్రతిరోజు ఈ సమయాన్ని విభజించుకొని తూచా తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
0: సార్, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్లో మనకి ఎక్కువ మార్కులు సాధించడానికి వేగం, ఖచ్చితత్వం రెండింటిని ఎలా పెంపొందించుకోవాలి?
1: కేవలం ఎస్ఎస్సి సీజీఎలే కాదండి, ఏ పోటీ పరీక్షకైనా కానీ వేగం, ఖచ్చితత్వం ఖచ్చితంగా కావాలి. వేగంగా వెళ్ళేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి, కానీ ఖచ్చితత్వం ఉంటే మార్కులు సాధించవచ్చు. అయితే వేగం, ఖచ్చితత్వం పెంపొందించుకోవాలి అంటే షార్ట్ కట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఆ షార్ట్ కట్ ట్రిక్స్ ఎక్కువ బాగా ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీకు అర్థమాటిక్ రీజనింగ్లో ఉపయోగపడతాయి. ఈ అర్థమాటిక్ రీజనింగ్లో షార్ట్ కట్స్తో పాటు మీరు ఇంకా వేగంగా చేయాలి అంటే 12 నుంచి 19 వరకు ఎక్కాలు నేర్చుకోవాలి. అలాగే 25వ ఎక్కము, 75వ ఎక్కము, 125వ ఎక్కము కూడా నేర్చుకుంటే అది ఇంకొంత సహాయపడుతుంది. అలాగే మొదటి 1-20 రోజులు ఎక్కాలేసిన తర్వాత ఎగ్జామ్కి ముందు కూడా 10 రోజుల ముందు నుండి ఎక్కాలేయాలి. స్క్వయర్స్ నేర్చుకోవాలి 25 వరకు, 30 వరకు నేర్చుకుంటే బెస్ట్. క్యూబ్స్ కూడా 15 వరకు నేర్చుకోవాలి, 20 వరకు నేర్చుకుంటే బెస్ట్ అండి. ఇవి ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా సరే నేర్చుకోవాల్సిందే.
0: సార్, ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు లేదా ప్రజెంట్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఎస్ఎస్సి ఈ సీజీఎల్ పరీక్షకి ఎలా సిద్ధమవ్వాలి సార్? వారికి మీ సూచనలు ఇవ్వరా?
1: మంచి ప్రశ్న సార్. చాలామంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు సమయ పాలన సరిగా చేయక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావట్లేదు. కానీ కాలేజీకి వెళ్ళేవారైనా, ఏదైనా ప్రైవేట్ జాబ్స్లో పనిచేసేవారైనా సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కాదు అవన్నీ. ఉదయం టైం ప్రకారం లేవడం, అలాగే రాత్రి 1 టైంకి పడుకోవడం ఎలా అయితే అలవాటు చేసుకుంటారో అదేవిధంగా ఆఫీస్కి వెళ్లే ముందు లేదా కాలేజీకి వెళ్లే ముందు కనీసం 3 గంటలు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కనీసం 2 లేదా 3 గంటలు ప్రిపేర్ అయితే అప్పటికి 6 గంటలు అవుతాయి ఖచ్చితంగా. అవి 6 గంటల ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే గ్యారంటీగా వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
0: సార్, ప్రస్తుత పోటీని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు మాక్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ను ఎలా ఉపయోగించుకోవాలి?
1: మీరు ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ని గమనిస్తే గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే పరీక్షల్లో ప్రశ్నల శైలి వస్తుందో అదే శైలి ఇప్పటికీ కూడా రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి మీరు ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు ప్రశ్నల సరళి గత ప్రీవియస్ పేపర్స్ నుంచి చూడాలి. ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ అడిగే వే సరళి గమనించి మీరు ప్రిపేర్ అయితే త్వరగా ఉద్యోగం సాధించగలరు.
0: సార్, జనరల్ అవేర్నెస్ కోసం కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకెన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి?
1: మామూలుగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు రోజు ఖచ్చితంగా 1 దినపత్రికను ఎంచుకొని చదవాలి. మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే విధానం ఉంటే మాత్రం హిందూ దినపత్రిక చదవండి. హిందూ దినపత్రికను

0: మించి ఏ కరెంట్ అఫైర్స్ పోదు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు నియామకాలు, ప్రభుత్వ సంస్థల పథకాలు, ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ మరణాలు, క్రీడలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్డేట్ చేసుకుంటూ చదవాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్ళడం కాదు, వారంలో ఒకసారి ఆ చదివిన దాన్ని రివిజన్ చేస్తే అది గుర్తుండిపోయిద్ది. కనీసం ఎగ్జామ్కి ముందు ఒక సంవత్సరం కరెంట్ అఫైర్స్ విత్ స్టాక్ జీకే చదవాలండి. స్టాక్ జీకే అంటే ఎక్కడి నుంచో తీసుకురారు, కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న స్టాక్ జీకే అడుగుతారు.
1: సార్, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్లో ఇంగ్లీష్ విభాగం చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా సార్, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి దీనిపైన, ఇంగ్లీష్లో పట్టెలా సాధించాలి?
0: మన పశ్చిమ ప్రకాశం ఇప్పుడు మన మార్కాపురం వెనుకబడిన ప్రాంతం, మన ప్రాంతం అభ్యర్థులందరికీ సమస్య ఏంటంటే ఇంగ్లీష్. మన వారు ఉద్యోగాలు సాధించలేకపోవడానికి ఒక రకమైన రీజన్ ఇంగ్లీష్ అవుతుందండి. ఇంగ్లీష్కి భయపడే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కోర్ను బట్టే ఉద్యోగం డిసైడ్ అవుతుందండి. ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంగ్లీష్లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. ఒకటి గ్రామర్, రెండు వొకాబులరీ, మూడు కాంప్రహెన్షన్. గ్రామరు మీకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం నుంచి గ్రామరు రూల్స్ నేర్చుకొని ప్రిపేర్ అయితే గ్రామర్ ఈజీగా వస్తుంది. ఆ గ్రామర్ మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదేవిధంగా వొకాబులరీ, రోజుకు కనీసం 20 నుంచి 30 పదాలు, కొత్త పదాలు నేర్చుకోవాలి. అలాగే వారంలో ఒకసారి అంతకుముందు చెప్పినట్టుగానే అవి రిపీట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత రోజు ఇంగ్లీష్లో ఒక స్టోరీ కానీ ఏదైనా ఒక ఎడిటోరియల్ కానీ చదవడం అలవాటు చేసుకుంటే మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజీ అవుతుందండి. బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఎస్ఎస్సిలో వచ్చే ఇంగ్లీషు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీషు ఎస్ఎస్సిలో కష్టమని నేను అనుకోవట్లేదు. ప్రిపరేషన్ లోపాలు లేకుండా చేస్తే ఈజీగా జాబ్ కొట్టచ్చు
1: సార్. అలానే మ్యాథ్స్లో బేసిక్స్ కూడా రాక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు విద్యార్థులు, వాళ్ళు తమ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి సార్?
0: మ్యాథ్స్ అంటే చాలా తక్కువ మందికే భయం ఉంటుంది. కానీ మ్యాథ్స్ బాగా రావాలంటే మీకు బేసిక్స్ రావాలి. బేసిక్స్ రావాలి అంటే మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అంకగణితం, జామెట్రీ, ఆల్జీబ్రా మొదలగు ప్యూర్ మ్యాథ్స్ మీద, అలాగే క్షేత్రమితి వీటి మీద 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకొని, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వాటిలో ఉన్న బేసిక్ విషయాల్ని ముందుగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత వాటిలో డెప్త్కి వెళ్తే మీకు జాబ్ ఈజీగా వస్తుంది.
1: సార్, పరీక్ష సమయంలో నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలను అటెంప్ట్ చేసే వ్యూహం ఎలా ఉండాలి?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఈ ప్రశ్న మీద అవగాహన ఉండాలి. మనం ఏ పరీక్షకి వెళ్ళినా కానీ అందులో ఖచ్చితంగా ఈజీ, యావరేజ్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ అంటే మనకు తెలిసిన క్వశ్చన్స్, ఖచ్చితంగా అవి కరెక్ట్ అయిన క్వశ్చన్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు మనము మన సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవాలి. మనకు చూడగానే చేయగలిగే ప్రశ్నలన్నీ వెన్నే చేసేయాలి, దానికి తక్కువ సమయం పడుతుంది. అలాగే యావరేజ్ క్వశ్చన్స్, యావరేజ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ఒక 50-50 ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్, లేదా కొద్దిగా లెక్కలు చేయడం ద్వారా వచ్చే క్వశ్చన్స్, వీటికి మాత్రం మనం ఏం చేయాలంటే సమయాన్ని కొంచెం వెచ్చించి చేయాలి. డిఫికల్టీ క్వశ్చన్స్, మీకు రాని క్వశ్చన్స్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయకుండా ఉండమే బెస్ట్. ఇలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎంత స్కోర్ వస్తుందో మీకు ఎగ్జామ్ హాల్లోనే కొంత అర్థమవుతుంది. అలాగే మీరు ఈ ఎగ్జామ్స్ పరీక్షా కేంద్రంలో ఎలా అయితే రాస్తారో అది మీరు మీ ఇంటి దగ్గరే సమయపాలన చేస్తూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే టైం పెట్టుకోవాలి, టైం ప్రకారం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పేపర్ని మనం విశ్లేషించుకోవాలి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం, ఎంత టైంలో చేసాం, చేసిన వాటిలో తప్పులు ఏం పోయాయి, ఆ తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అటెంప్ట్ చేయని వాటిని ఈసారి అటెంప్ట్ చేయడానికి వేగం ఎలా పెంచుకోవాలి, ఈ విశ్లేషణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి విజయం తప్పకుండా వరిస్తుంది.
1: సార్, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ కోసం కోచింగ్ తప్పనిసరిగా అవసరమా, లేక సెల్ఫ్ స్టడీ ద్వారా కూడా మంచి ర్యాంక్ సాధించవచ్చా సార్?
0: ఎస్ఎస్సి సీజీఎల్ వరకు అయితే కోచింగ్ తప్పనిసరి అయితే కాదు. కానీ కోచింగ్ ఎందుకు అవసరం అంటే త్వరగా జాబ్ కొట్టాలి అనుకునేదానికి ఒక గైడెన్స్ లాగా కోచింగ్ ఉపయోగపడుతుంది. కోచింగే కంపల్సరీ అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ప్రస్తుతం యూట్యూబ్స్లో, టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్స్లో చాలా నాలెడ్జ్ ఇచ్చే సైట్స్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కూడా మనం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కానీ కోచింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా త్వరగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో సోషల్ మీడియా, మొబైల్

0: ఫోన్స్ వంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి సార్, విద్యార్థులు ఎలా నియంత్రించుకోవాలి?
1: మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి. ఫ్లైట్ మోడ్లో ఉన్న మొబైల్ ప్రిపేర్ అయ్యే సమయం నేను మొదట్లో చెప్పాను 6 నుంచి 8 గంటల సమయం కావాలి అని. 6 నుంచి 8 గంటల సమయము నాణ్యమైన సమయం, క్వాలిటీ సమయం కావాలి. ఆ క్వాలిటీ సమయం అంటే మీ మొబైల్ చూడని సమయం అని అర్థం. ఈ మొబైల్ చూడని సమయంలో ఏం చేయాలంటే, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్న సమయంలో మీరు మొబైల్ వాడాల్సి వస్తే టెలిగ్రాము, యూట్యూబ్స్లో మీరు అర్థమాటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వాటికి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి, అవి వింటే బెటర్. కరెంట్ అఫైర్స్ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ మొబైల్ ఫోన్ పక్కన పెట్టినప్పుడు మీరు చదివే టైంలో ఒక ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఏంటంటే, ఒక 45 మినిట్స్ చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్లో మీరు మొబైల్ చూడొద్దు. ఆ గ్యాప్లో ఒక నడక ద్వారానో వాటర్ తాగడమో చేసి మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించండి. దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి
0: సార్. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సిహెచ్ఎస్ఎల్, ఎంటిఎస్ పరీక్షల గురించి కూడా వివరిస్తారా?
1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఏటా ఒక

0: 45 మినిట్స్ చదివిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకోండి. ఆ గ్యాప్లో మీరు మొబైల్ చూడొద్దు. ఆ గ్యాప్లో ఒక నడక ద్వారానో వాటర్ తాగడమో చేసి మళ్ళీ ప్రిపరేషన్ ప్రారంభించండి. దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి
1: సార్. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ పరీక్షల గురించి కూడా వివరిస్తారా?
0: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి ఏటా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఈ జాబ్ క్యాలెండర్లో 10వ తరగతి విద్యార్హతతో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ ఉద్యోగాలని, ఇంటర్మీడియట్ విద్యార్హతతో సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అంటాం ఈ ఎగ్జామ్ని, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి గ్రూప్ బి పోస్టులని భర్తీ చేస్తుంది. అలాగే బీటెక్ విద్యార్థులకి జేఈ జూనియర్ ఇంజనీర్ అంటాం జేఈ పోస్టులను కూడా ఫిల్ చేస్తుంది. ఇందులో ప్రస్తుతం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 2536 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయొచ్చు. ఈ ఉద్యోగం ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో క్లరికల్ క్యాడర్ ఉద్యోగాలలో నియామకాలు చేపడుతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్.
1: సార్, చివరిగా ఎస్ఎస్సి సిజిఎల్ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి అభ్యర్థికి మీరు ఇవ్వాలనుకున్న ముఖ్యమైన సలహా ఏమిటి సార్?
0: మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకున్నా కానీ మీకు కావాల్సింది కన్సిస్టెన్సీ. ఈరోజు 10 గంటలు చదివి, రేపు 3 గంటలు చదివి, తర్వాత 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా 20 గంటలు చదివినా కానీ మీకు ఉద్యోగం రావడం కష్టం. రోజుకు నాణ్యమైన సమయంలో మీరిచ్చే క్వాలిటీ టైంలో 6 గంటల నుంచి 8 గంటలు మీరు ప్రతిరోజు ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎస్ఎస్సిలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు స్టేట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్ పోస్టులు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఎంత హార్డ్గా ఉంటాయో అవి, కానీ అంతకంటే ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కేంద్ర సచివాలయం, వివిధ మంత్రిత్వ శాఖలు, వివిధ డిపార్ట్మెంట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్, అదేవిధంగా నావీలో, ఇలా చాలా సంస్థల్లో మేము గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్ పోస్టులు మీకోసం ప్రతి సంవత్సరము 1000 ఉద్యోగాలు పడుతున్నాయి. ఈ 1000 ఉద్యోగాల నోటిఫికేషన్ సరైన ప్రిపరేషన్ లేక చాలామంది మిస్ అవుతున్నారు. సరైన ప్రణాళిక, సరైన గైడెన్స్ తీసుకొని మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే మీకు ఎస్ఎస్సి సిజిఎల్లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దీనిలో మినిమం 50,000 నుంచి 1,00,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి మన గ్రామీణ ప్రాంత ఉద్యోగ అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ విద్యార్హత ఏంటి, మీ విద్యార్హతకు సంబంధించిన ఎగ్జామ్స్ ఏమున్నాయి వాటి గురించి తెలుసుకొని ఒక ప్రిపరేషను ఎక్కువ జాబ్స్కి ఉపయోగపడేలా ప్రిపేర్ అవ్వండి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు అర్థమాటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నేర్చుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎల్ఐసి ఎగ్జామ్స్, డిఆర్డిఓ ఎగ్జామ్స్, వీటన్నిటికీ ఒకటే ప్రిపరేషన్, చిన్న చిన్న మార్పులు. ఆ చిన్న చిన్న మార్పులు తెలుసుకొని ఈ ఒకటే ప్రిపరేషను ప్రణాళికాబద్ధంగా చేస్తే ఏదొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉద్యోగం సాధించి విజేతలు అవుతారు. ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి మీ అందరికీ.
1: సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకుని ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే అనేక ముఖ్యమైన అంశాలను ఈరోజు మన కార్యక్రమంలో చర్చించుకున్నాం. ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షా విధానం, సిలబస్, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్, సమయపాలన, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మాక్ టెస్ట్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ వంటి అంశాలపై మనం తెలుసుకున్న విషయాలు ప్రతి అభ్యర్థికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే కేవలం ఎక్కువ గంటలు చదవడం మాత్రమే కాకుండా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత సమయం కేటాయించాలి, చదివిన విషయాలను ఎలా రిపీట్ చేసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన ప్రణాళిక ఉండడం ఎంతో అవసరం. ఎస్ఎస్సి సిజిఎల్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో నిరంతరంగా సాధన చేస్తూ గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ మాక్ టెస్టుల ద్వారా మన సామర్థ్యాన్ని పరీక్షించుకుంటూ ముందుకు సాగితే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ఉండి ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎన్నో విలువైన సూచనలు అందించిన పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాసిరెడ్డి గారికి ఆకాశవాణి తరపున, అలాగే మన శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షకు సిద్ధం అవ్వడం ఎలా, ఈ అంశం గురించి పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కె కాశిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి సాయి మహంత్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: among citizens, strong family values, character among the youth and compassion in society. Mr. Radhakrishnan was addressing the Mahaparv Shamapana Ceremony 2026 organized by Bhagwan Mahavir Memorial Committee and Jain Mahasabham in New Delhi today. Early in the day, the Vice President addressed the 58th Foundation Day of the Institute of Company Secretaries of India in New Delhi. Mr. Radhakrishnan emphasized that corporate governance is the invisible infrastructure of a modern economy. The curtain has come down on the Asian Games with a dazzling closing ceremony in Aichi, Nagoya, Japan, bringing more than 2 weeks of action-packed competition across 43 disciplines to an end. The ceremony featured the traditional parade of athletes, the lowering of the Asian Games flag, and the formal handover to Doha, Qatar, the host city for the 2030 edition. Proudly carrying the Indian tricolour for the closing ceremony was India's women's flag bearer and shooting star Neeru Dhanda. The double gold medalist led the Indian contingent in a proud moment for the nation. India signed off from the games in fourth place in the overall medal standings behind China, Japan and South Korea. The Indian contingent returned with an impressive haul of 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. And that is the end of this news bulletin.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: లెస్ ప్రీమియం, మోర్ బోనస్, మోస్ట్ సూటబుల్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్. ఆర్బిఐ లైఫ్, నథింగ్ బెటర్ దెన్ దిస్.
6: గివ్ యువర్ ఫ్యామిలీ ఎ సెక్యూర్ లైఫ్ విత్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఆర్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ టుడే ఆర్ లాగ్ ఆన్ టు indiapost.gov.in.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వార్తల వివరాలు. ఇళ్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇళ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. బయట వాతావరణం కంటే 3D టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో కనీసం 8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
8: 8 లక్షల ఇండ్లు 14-19లో పూర్తి చేశాం. 17 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే 6 లక్షల ఇండ్లు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఇవన్నీ పూర్తి చేస్తాం. సమిక్షేమం అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీ అందరికి ఒకటి హామీ ఇచ్చాను, శాశ్వతంగా పెండింగ్ లో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం.
7: ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెనాలి మండలం బుర్రిపాలెంలో ఈరోజు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలోపు మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, వాటితో పాటు మరో 3 లక్షల ఇళ్లను కూడా

0: రాష్ట్రానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విబీజీ రామ్జీ పథకం ద్వారా పల్లె పండుగ పేరిట గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను 360 డిగ్రీల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: हमने जो फार्मूला बनाया था केंद्र सरकार ने, उसके हिसाब से तो मुझे अधिकारियों ने, अफसरों ने बताया कि 76,000 मकान केवल मिलेंगे, लेकिन बाबू ने कहा नहीं, मुझे सबके घर बनाना है और मकान चाहिए, और इसलिए हमने 76,000 नहीं, केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3,00,000 मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है.
0: ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం మృతి అత్యంత బాధాకరమని, సినీ పరిశ్రమకు ఆయన దిక్సూచి వంటి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ఆయన చలనచిత్ర పరిశ్రమకి విభిన్న చిత్రాలు అందించిన దర్శకుడని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. దక్షిణ భారత సినీ రంగంపై సింగీతం శ్రీనివాసరావు తనదైన ముద్ర వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల కందుల దుర్గేష్, నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంతం అభివృద్ధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టలక్ష్మిగా పిలుచుకునే భారత ఈశాన్య ప్రాంతం ఎన్ఈఆర్ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, జీవనోపాధిని మెరుగుపరచడం, శాశ్వత శాంతిని నెలకొల్పడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 2014లో సమగ్రమైన యాక్ట్ ఈస్ట్ పాలసీ పేరిట కీలక పథకాలను ప్రవేశపెట్టింది. పిఎం డివైన్ కార్యక్రమం కింద 2022-23 నుండి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. 2017లో ప్రారంభించబడిన ఎన్ఈఎస్ఐడిఎస్ పథకం, ఉన్నతి 2024 పథకం కింద మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. స్థూల బడ్జెట్ మద్దతు జీబీఎస్ విధానం కింద గత 12 ఏళ్లలో 7,00,000 కోట్లకు పైగా నిధులు ఈశాన్య ప్రాంతం కోసం వినియోగించబడ్డాయి. భారత్ నెట్ ద్వారా 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది పంటల అంతర్జాతీయ ఎగుమతులు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా ఈశాన్య ప్రాంతం సమిష్టి ఆర్థిక వ్యవస్థ 2014-2015లో 3.32 లక్షల కోట్ల నుండి 200% కంటే ఎక్కువ పెరిగి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ,
2: నార్త్ కీ సబ్సే బడీ పీడా హమేషా దూరీ కీ రహీ, దూరీ దిలో కీ, దూరీ స్థానో కీ. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కీ దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీచే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ భాజప నే కియా. డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
0: దివ్యాంగులు స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు 50,00,000 రూపాయలతో ఆలింకో సంస్థ భాగస్వామ్యంతో దివ్యాంగులు, వయోవృద్ధులకు బ్యాటరీ సైకిళ్లను, జాయిస్టిక్ వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ప్రతి సంవత్సరం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన శ్రీ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పాటు సోమనాథ్

0: రహమాన్ పర్వ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ క్షేత్రానికి ప్రత్యేక రైలును ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని ఆత్మగౌరవాన్ని తెలియజేయడమే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర లక్ష్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇల్లు లేని పేదలందరికీ సొంత గృహాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దివ్యాంగుల స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్కా, జాబ్ దొరికింది.
2: అరే వాహ్, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క,
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: నిన్ను
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగే బలం ప్రదత్తవాన్. కేంద్రీయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్రప్రదేశే త్రిఆయామి కంక్రీట్ ముద్రణ ప్రౌద్యోగిక్యా త్రిలక్ష గృహాణం నిర్మాణాయ ప్రాయోగిక పరియోజనాయా శుభారంభం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణనవర్య ఉక్తవాన్ యత్ వికసిత భారతస్య నిర్మాణాయ సుశాసనం అదృశ్యాధారభూత సంరచనాయా రూపే అస్తి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బంగ రాజ్యేషు పంచానాం విధానసభాక్షేత్రాణం అసమరాజ్యే ఏకస్య లోకసభాక్షేత్రస్య చ ఉపనిర్వాచనానాం కృతే ప్రచారః సమాప్తః. అపి చ ఐషమః వర్షస్య జపాన్ దేశస్య నాగోయా నగరే ఏషియాయి క్రీడాః సమాప్తాః. భారతం సమగ్ర పదక తాలికాయాం చతుర్థం స్థానం ప్రాప్తవత్. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ అంతరాష్ట్రీయ శాంతి సురక్షా చ ఆపూర్తి శృంఖలాయా సుదృఢత్వం సంపర్క వ్యవస్థా చ ఉదీయమాన మధ్యమ శక్తీనాం ఈఎంపి ఇత్యతేషాం కార్యసూచ్యా మహత్వపూర్ణాః విషయాః సంతి. అద్య నవదిల్ల్యాం ద్విషష్టితమే మ్యూనిక్ సురక్షా సమ్మేళనే భాషమాణ విదేశమంత్రి అవదత్ యత్ ఉదీయమానాః మధ్యమాః చ శక్తయః వైశ్విక దక్షిణాత్ వైశ్వికోత్తరాత్ చ సంతి, యాః అధికం ప్రాసంగికత్వం ప్రాప్తుం ఇతి స్వలక్ష్యే ఏకీభూతాః సంతి. సః నిర్దిష్టవాన్ యత్ విశ్వం పరివర్తతే తస్య కార్యసూచీ పరిదృశ్యం చ పరివర్తతే ఉదీయమానానాం మధ్యమానాం చ శక్తీనాం పరస్పర సహయోగాయ చ పర్యాప్త కార్యసూచీ విద్యతే.
6: There are countries who are emerging.
7: दुनिया में कुछ ऐसे देश हैं जो उपनिवेशवाद से बाहर निकलकर अपनी अर्थव्यवस्थाओं को आगे बढ़ा रहे हैं. भारत इसका एक अच्छा उदाहरण है. वहीं कुछ विकसित देश भी पुराने गठबंधनों और व्यवस्थाओं से आगे बढ़कर अपनी स्वतंत्र भूमिका तलाश रहे हैं. इसलिए उभरते देशों में एक तरफ ग्लोबल साउथ है और दूसरी तरफ ग्लोबल नॉर्थ. दोनों के उभरने के तरीके अलग हैं, लेकिन दोनों की एक समान इच्छा है, दुनिया में अपनी अहमियत और प्रभाव बढ़ाना. यही वो बात है जो दोनों देशों को एक दूसरे से जोड़ती है.
6: Really is a point of convergence.
5: डॉक्टर जयशंकर अवदत् यत् उदीयमानानां मध्यमानां च शक्तीनां स्वकीयस्य परस्पर सहयोगस्य सुदृढीकरणे रुचिः अस्ति, परन्तु अमेरिकाया चीनेन च सह तासां सहयोगः भवेत् इत्यपि स्वाभाविकमेव. उदीयमानानां मध्यमशक्तीनां एकया उदितया शक्त्या सह सहयोगस्य उदाहरणरूपेण सह क्वाड् इत्यस्य उल्लेखम् अकरोत्. सः इतोपि अवदत् यत् सम्पर्कव्यवस्थायाः क्षेत्रे भारत मध्य पूर्व यूरोप सम्पर्कमार्गः अन्त

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 క్షేత్రం విశేషాలు వింటారు. 7:15 ఇల్లువాకి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 నవల తోరణం కార్యక్రమంలో మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల పఠనం వింటారు. పఠనం శ్రీ శారదా శ్రీనివాసన్ గారు. 8:00 దార్శనిక భారత ఆకాశవాణి కర్నూలు కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 రాగమై రమణీయమై కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:20 మధుర గీతాలు వింటారు. ఇవి ఈ సాయంత్రం మేము ప్రసారం చేయే కార్యక్రమాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 రైతుకు సందేశం కార్యక్రమంలో మల్బరీ పట్టు పరిశ్రమ అభివృద్ధి కొరకు జరుగుతున్న నా పట్టు నా అభిమానం 2.0 ఈ అంశం గురించి కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణ సంస్థ కేంద్ర పట్టు మండలి మైసూర్ శాస్త్రవేత్త డాక్టర్ జయసి రాణి గారి దాసరి గారితో పరిచయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాల కార్యక్రమంలో ముందుగా శ్రీ తోదట్ శ్రీనివాసరావు గారి స్వీయ కవితలు, అనంతరం ప్రజల మనిషి ప్రకాశం ఈ అంశం గురించి డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 అతివలు అభిప్రాయాలు లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయి మా కార్యక్రమాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: బాహుబలో తామరా
1: సైబాల్
0: బురద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: టిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
5: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
4: అవునా? ఎందుకు?
5: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
4: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
6: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
4: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి, అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
7: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి క్షేత్రం విశేషం. ఈరోజు మనం కాశీ విశ్వనాథ ఆలయం గురించిన క్షేత్రం నుంచి ఆ ఆలయం యొక్క విశిష్టత గురించిన విషయాలు విందాం. గంగా తీరంలో కాలాన్ని దాటిన విశ్వనాథ జ్యోతి. కాశీ ఒక నగరం కాదు, ఒక అనుభూతి. హరహర మహాదేవ్, ఈ రెండు పదాలు వినగానే భారతదేశపు ఆధ్యాత్మిక పటంలో ఒక నగరం మన కళ్ళ ముందు నిలుస్తుంది. అదే కాశీ, వారణాసి, బనారస్. గంగానది పశ్చిమ తీరంలో వెలిసిన ఈ నగరం భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నగర హృదయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. కాశీని చూస్తే ముందుగా కనిపించేది గంగా. గంగను చూస్తే గుర్తొచ్చేది ఘాట్లు. ఘాట్లను దాటి నగరంలోకి వెళ్తే కనిపించేవి సన్నని వీధులు. ఆ వీధులలో అడుగులు వేస్తే ఎక్కడో ఒకచోట శివాలయం, మరో చోట అమ్మవారి ఆలయం, ఇంకో చోట విష్ణు ఆలయం, మరో చోట హనుమంతుని మందిరం. ఇలా కాశీ నగరం మొత్తమే ఒక విశాలమైన ఆధ్యాత్మిక ప్రాంగణంగా అనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో గంగపై పడే బంగారు కిరణాలు, పడవల్లో వినిపించే మంత్రోచ్చారణ, ఘాట్ మెట్లపై భక్తుల ప్రార్థనలు, దూరంగా వినిపించే ఘంటానాదం, ఇవన్నీ కలిసినప్పుడు కాశీ ఒక ప్రదేశంగా కనిపించదు, ఒక జీవించే అనుభూతిగా కనిపిస్తుంది. ఆ అనుభూతికి కేంద్ర బిందువు విశ్వనాథుడు. విశ్వానికి నాథుడు అనే భావనను మోసే ఈ పేరు భక్తుడికి కేవలం దేవుని పేరు కాదు, తన జీవితంలోని బాధలను, ఆశలను, ప్రశ్నలను ఒక విశ్వ చైతన్యానికి అప్పగించే ఒక ఆధ్యాత్మిక భావన. అందుకే దేశం నలుమూలల నుంచి ప్రజలు కాశీకి వస్తారు. కొంతమంది దర్శనం కోసం, కొంతమంది గంగా స్నానం కోసం, కొంతమంది పితృకార్యాల కోసం వస్తారు, కొంతమంది ఆధ్యాత్మిక అన్వేషణ కోసం, మరికొందరు కాశీని ఒక్కసారి చూడాలనే జీవితకాల కోరికతో వస్తారు. ఈ నగరాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ హృదయమే కాశీ విశ్వనాథుడు.

జ్యోతిర్లింగం విశ్వనాథుని ఆధ్యాత్మిక స్వరూపం. శివుని ఆరాధన భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటి. శివుడు రూపంలో ఉన్న దేవుడు, అదే సమయంలో రూపానికి అతీతమైన తత్వానికి కూడా ప్రతీక. లింగారాధనలో భక్తుడు పరమాత్మను ఒక నిర్దిష్ట మానవాకారంలో కాకుండా ఒక తత్వ స్వరూపంగా దర్శించుకుంటాడు. ఈ భావనలోనే జ్యోతిర్లింగం అనే ఆధ్యాత్మిక ప్రతీకకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. జ్యోతి అంటే వెలుగు, చీకటిని తొలగించే వెలుగు, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం. అందుకే జ్యోతిర్లింగం అనేది కేవలం ఒక శిలారూపం కాదు, భక్తి సాంప్రదాయంలో దైవిక ప్రకాశానికి ప్రతీక. 12 జ్యోతిర్లింగాల సాంప్రదాయంలో కాశీ విశ్వనాథుడికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తుడు ఆలయ గర్భగృహం వైపు అడుగులు వేస్తాడు. బయటి ప్రపంచం వెనుకబడిపోతుంది, వీధుల సందడి తగ్గుతుంది, మంత్రోచ్చారణ వినిపిస్తుంది, గంటలు మోగుతాయి, ధూపం పరిమళిస్తుంది. ఆ తర్వాత శివలింగం దర్శనమిస్తుంది కొన్ని క్షణాలే. కానీ ఆ క్షణాలకు భక్తుడి మనసులో అపారమైన విలువ. అదే కాశీ విశ్వనాథ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక శక్తి. పురాణ సాంప్రదాయంలో కాశీని శివుని ప్రియమైన క్షేత్రంగా భావిస్తారు. కాశీకి సంబంధించిన అనేక కథలు, శివుడు, పార్వతి, గంగా, మణికర్ణిక, కాలభైరవుడు వంటి దైవిక పాత్రలు చుట్టూ తిరుగుతాయి. ఇవి భక్తి సాంప్రదాయంలో తరతరాలుగా చెప్పబడుతున్న కథలు. అయితే చరిత్రను పరిశీలించే సమయంలో పురాణ విశ్వాసాన్ని, చారిత్రక ఆధారాన్ని రెండింటినీ వేరు చేసి చూడాలి. పురాణం మనకు క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని చెబుతుంది. చరిత్ర మనకు క్షేత్రం యొక్క కాలక్రమాన్ని తెలియజేస్తుంది. కాశీ విశ్వనాథుని కథలు ఈ రెండు పక్కపక్కనే నడుస్తాయి. అందుకే ఈ క్షేత్రం కేవలం పురాతన దేవాలయం కాదు, ఇది భక్తి తత్వం, చరిత్ర కలిసిన జీవితమైన సాంప్రదాయం.

కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర గురించి కొన్ని విషయాలు విందాం. భారతదేశ చరిత్రలోని రాజకీయ మార్పులను ప్రతిబింబించే సంక్లిష్టమైన అధ్యాయం ఈ కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర. శతాబ్దాలుగా ఈ క్షేత్రం అనేక మార్పులను చూసింది. అధికారిక కాశీ పోర్టల్ ప్రకారం 1194 నుంచి 1777 మధ్య ఆలయం పలుమార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది. ఈ ఒక్క సమాచారం వెనుక శతాబ్దాల చరిత్ర దాగి ఉంది. రాజ్యాలు మారాయి, పాలకులు మారారు, రాజకీయ శక్తులు మారాయి, నగర స్వరూపం మారింది, కానీ విశ్వనాథుని ఆరాధన మాత్రం కొనసాగింది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. దేవాలయ నిర్మాణం నశించవచ్చు, కానీ దేవాలయ సాంప్రదాయం నశించకపోవచ్చు. ఒక ఆలయాన్ని నిర్మించడానికి రాళ్ళు అవసరం, గోడలు అవసరం, శిల్పులు అవసరం, రాజుల ఆశ్రమం అవసరం, కానీ ఒక క్షేత్రాన్ని జీవంగా ఉంచడానికి భక్తులు అవసరం. కాశీ విశ్వనాథుని చరిత్రలో ఈ భక్తి సాంప్రదాయం ఎంతో ముఖ్యమైన. చరిత్రలో జరిగిన విధ్వంసాలను కేవలం ఒక ఆలయ భవనానికి జరిగిన నష్టం అనే కోణంలో మాత్రమే చూడలేం. అవి కాశీ సమాజం, యాత్రా సాంప్రదాయం, ఆధ్యాత్మిక జీవితం మీద కూడా ప్రభావం చూపిన పరిణామాలు.

ప్రతి పునర్నిర్మాణం ఒక సందేశాన్ని ఇచ్చింది. క్షేత్రం మళ్ళీ నిలబడుతుంది. అందుకే కాశీ విశ్వనాథుని చరిత్ర విధ్వంసాల చరిత్ర మాత్రమే కాదు, అది పునర్నిర్మాణాల చరిత్ర, అది నిలబడిన సాంప్రదాయం చరిత్ర. అహల్యాబాయి హోల్కర్ విశ్వనాథ ఆలయానికి కొత్త అధ్యాయం. 18వ శతాబ్దంలో తీసుకువచ్చారు కాశీ విశ్వనాథ ఆలయ చరిత్రలో ఒక కీలక మలుపు ఇప్పుడు జరిగింది. ఇందులో ఒక మహిళ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది, మహారాణి అహల్యాబాయి హోల్కర్. మధ్య భారతదేశంలోని హోల్కర్ రాజవంశానికి చెందిన అహల్యాబాయి భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాల పునరుద్ధరణతో తన పేరును అనుసంధానించుకున్న చారిత్రక పాలకురాలు. కాశీ విశ్వనాథ ఆలయ ప్రస్తుత నిర్మాణ రూపానికి ఆమె పాత్ర కీలకంగా ఉంది. అధికారిక కాశీ వనరులు ప్రస్తుతం ఆలయ నిర్మాణాన్ని 18వ శతాబ్దపు అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మాణంతో అనుసంధానిస్తున్నాయి. కొన్ని అధికారిక పేజీలు 1777ను మరొకటి 1780ను పేర్కొంటాయి. అందువల్ల ప్రసారంలో 18వ శతాబ్దం చివరిలో అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించిన ప్రస్తుత ఆలయ నిర్మాణం అని చెప్పడం చారిత్రకంగా జాగ్రత్తైన రూపం. ఒక మహిళా పాలకురాలు తన రాజ్యాన్ని దూరంగా ఉన్న కాశీలో ఒక పవిత్ర క్షేత్రం పునర్నిర్మాణానికి సహకరించడం ఆ కాలపు ధార్మిక సాంస్కృతిక సంబంధాలను తెలియజేస్తుంది. అహల్యాబాయి పేరు కాశీతో మాత్రమే కాదు, సోమనాథ్, రామేశ్వరం ఇతర పవిత్ర క్షేత్రాల పునరుద్ధరణతో కూడా ఆమె పేరు ముడిపడి ఉంది. ఆమె నిర్మించినది కేవలం ఒక భవనం కాదు, భక్తి సాంప్రదాయానికి ఒక స్థిరమైన కేంద్రాన్ని అందించింది. కాశీ వీధుల్లో గంగా ఒడ్డున తరతరాలుగా భక్తులు వచ్చి దర్శనం చేసుకునే ఒక ఆలయాన్ని పునర్నిర్మించింది. అందుకే కాశీ విశ్వనాథ ఆలయ చరిత్రలో అహల్యాబాయి హోల్కర్ పేరు ఒక అధ్యాయంగా కాదు, ఒక పునర్జీవన చిహ్నంగా నిలిచింది. కాశీ విశ్వనాథ ఆలయం గురించి ఎవరికైనా ఒక దృశ్యం గుర్తొస్తుంది, బంగారు కాంతిలో మెరిసే శిఖరాలు. ఆ బంగారు కాంతి వెనుక కూడా ఒక చారిత్రక కథ ఉంది. 19వ శతాబ్దంలో పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ కాశీ విశ్వనాథ ఆలయానికి బంగారం సమర్పించాడు. అధికారిక కాశీ సమాచార ప్రకారం 1839వ సంవత్సరంలో ఆలయంలోని 2 గోపురాలపై బంగారు పూత కోసం రంజిత్ సింగ్ బంగారం దానం చేశాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. కాశీ ఉత్తర భారతదేశంలోని ఒక పవిత్ర నగరం. అహల్యాబాయి మధ్య భారతదేశంలోని హోల్కర్ సాంప్రదాయానికి చెందిన పాలకురాలు. రంజిత్ సింగ్ పంజాబ్ ప్రాంతంలోని శక్తివంతమైన పాలకుడు. వీరి సేవలు ఒకే క్షేత్రంతో కలిశాయి. అంటే కాశీ విశ్వనాథ ఆలయం ఒక ప్రాంతానికి మాత్రమే చెందిన ధార్మిక కేంద్రంగా కాకుండా వివిధ ప్రాంతాల భక్తి దాతృత్వ సంప్రదాయాలను కలిపే కేంద్రంగా కూడా కనిపిస్తుంది. ఆలయ శిఖరాలపై బంగారం మెరిసినప్పుడు అది కేవలం అలంకరణ కాదు, దాతృత్వానికి, భక్తికి, క్షేత్రంపై ఉన్న గౌరవానికి ఒక చారిత్రక గుర్తు. నేడు ఆలయం బంగారు కాంతిలో కనిపించినప్పుడు మనకు కేవలం అందమైన నిర్మాణం అనిపిస్తుంది, కానీ ఆ బంగారు కాంతి వెనుక 18వ మరియు 19వ శతాబ్దాల చరిత్ర, భక్తుల దానాలు, పాలకుల సేవలు, కాశీపై ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం అన్నీ కలిసి ఉన్నాయి. ఆలయ నిర్మాణం చిన్న ప్రదేశంలో మహత్తర ఆధ్యాత్మిక అనుభవంతో ఎత్తుతో లేదా విస్తీర్ణంతో అంచనా వేయలేం. దాని గొప్పతనం దాని ఆధ్యాత్మిక కేంద్రీకరణలో ఉంది. ఆలయ ప్రాంగణంలోని అడుగు పెట్టినప్పుడు భక్తుడి దృష్టి చివరకు ఒకే కేంద్రానికి చేరుతుంది. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

రాజ్యాలు మారాయి, పాలకులు మారారు, ఆలయ నిర్మాణాలు మారాయి, విధ్వంసాలు జరిగాయి, పునర్నిర్మాణాలు జరిగాయి. అహల్యాబాయి హోల్కర్ వచ్చారు, రంజిత్ సింగ్ తన వంతు సేవ చేశాడు. ఆ తర్వాతి తరాలు వచ్చాయి, నగరం మారింది, యాత్రా విధానం మారింది, సాంకేతికత మారింది. కానీ ఒక విషయం మాత్రం కొనసాగింది, కాశీకి వచ్చే భక్తుడి మనసులోని విశ్వాసం. అందుకే కాశీ విశ్వనాథ ఆలయం ఒక పురాతన భవనం మాత్రమే కాదు, ఇది భారతీయ ఆధ్యాత్మిక స్మృతికి ఒక కేంద్రంగా ఉంది. గంగ ప్రవహిస్తుంది, ఘాట్లు నిలుస్తాయి, గంటలు మోగుతాయి, దీపాలు వెలుగుతాయి, భక్తులు వస్తారు, తరాలు మారతాయి. కానీ విశ్వనాథుని సన్నిధిలో ఒకే నినాదం కొనసాగుతుంది, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, కాశీ విశ్వనాథ మహాదేవ్కి జై. గంగా తీరంలో కాలాన్ని దాటి వెలుగుతున్న ఆ జ్యోతి శ్రీ కాశీ విశ్వనాథుడికి నమస్కరిస్తూ ఈనాటి ఈ క్షేత్ర విశేషాన్ని ముగిస్తున్నాను. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో మీరు ఇంతవరకు క్షేత్ర విశేషం గురించిన విషయాలు విన్నారు. ఈరోజు కాశీ విశ్వనాథుని ఆలయం గురించిన విషయాలు విన్నారు. రేపు ఇంకో క్షేత్ర విశేషం గురించి వింటారు. అంతవరకు సెలవు.

0: మీనాక్షి గారు, మరి ప్రధానంగా చెప్పండి, అసలు మీ అనుభవంలో మీరు ఎంతో మందిని చూస్తుంటారు. సాధారణంగా ఇప్పటి రోజుల్లో ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన అంటే తమ ఆరోగ్యం పట్ల ఎంతవరకు ఉందంటారు?
1: సార్, ఇప్పుడు అవగాహన అంటే చదువుకున్న వాళ్ళు ఇంకా చదువుకోని వాళ్ళు కానీ కొంతమంది ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి ఆహారం తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటి వరకు 97 సంవత్సరాలనే సెల్ఫ్ మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఏమంటే, పేషెంట్స్ తో మాట్లాడితే తీసుకున్న ఆహార అలవాట్లతోనే చాలా వరకు వాళ్ళ ఆయుష్ తొందరగా తగ్గిపోయి లేనిపోని వస్తున్నాయి. ఆ విధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఇప్పుడు మనం ఏదైనా కానీ పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేము. కోట్లు మంది డాక్టర్లు కొన్న మన ఆరోగ్యాన్ని వెనక్కి తెప్పించుకోలేము. ఇప్పుడు మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము. ఒకరికి ఇంట్లో బాగలేకుండా పోతే ఇంట్లో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండరు. ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్లో ఉంటే మనం అసలు మనకు పండగ అనేది తెలియదు, సంతోషం అనేది ఉండదు, మంచి బట్టలు కట్టుకోలేము, ఏం చేయలేము. అదే మనం ఆరోగ్యంగా ఉంటే రోజు ఒక పూట తినకపోయినా పర్వాలేదు, రోజు పట్టు బట్టలు కట్టుకోకపోయినా అవసరం లేదు, మనం సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాము. అట్లా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము మంచిగా తీసుకోవాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం క్రమం తప్పకుండా కొంచెం కొంచెం ఆహారం తీసుకోవాలి. మితంగా విషతుల్యమైనటువంటి ఆహారం అంతా తీసుకోకూడదు, బయట ఆహారం తీసుకోకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నా అంటే, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా మంది పిల్లలు కూడా చాలా తొందరగా కడుపు నొప్పి అనేసి, కొంతమంది ఏమంటే వంశపారంపర్యంతంగా వచ్చే జబ్బులు అయితే చాలా వరకు తక్కువే చూస్తూ ఉంటే, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లతోటి, వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లతోటి ఇప్పుడు మనకు సాధారణంగా నేచురల్ ఫుడ్ అనేది దొరకట్లేదు. బయట ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎండల్లో పనిచేస్తున్నారు, కానీ వేళ్లకు మంచి నీళ్ళు అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఎవరైతే బాగా 3 నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటూ ఆహారం అంతా తినేవాళ్ళు, వేళ్లకు స్నానం అంతా చేసి పరిశుభ్రంగా ఉండేవాళ్ళు బాగానే ఉంటున్నారు, ఇన్ఫెక్షన్స్ అంతా తగ్గి ఏమి రాకుండా జ్వరాల బారిన కూడా పడకుండా ఉంటున్నారు. ఈ నీళ్లైతే చాలా తక్కువ తాగి వాళ్ళు పలకరిస్తే చెప్తున్నారు, వాళ్ళకి ఇట్లా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, మరి ఎండాకాలం ఎక్కువ, ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు వామిటింగ్స్ మోషన్స్ ఏదైనా అయినప్పుడు సరిపోయినంత వాటర్ బాడీలో లేకుండా పోవడం మూలం వల్ల దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళితే వెనక్కి వచ్చేయచ్చు. మనం తాచారం వల్ల ఇంకా వెళ్దాంలే వెళ్దాంలే అనుకుంటారు, తీరా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు వెళ్తారు, అప్పటికి ఇంకా ఏం చేయలేరు. ఎన్ని పరీక్షలు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెనక్కి వచ్చేది ఉండదు. అట్లాంటి ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వస్తే వాళ్ళకు డయాలసిస్ వరకు పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వచ్చి అంత ప్రమాదం ముంచుకొచ్చే వరకు చేసుకుంటున్నారు.
0: అదే దీని ప్రకారంగా మీరు దాన్ని బట్టి చూస్తే అవగాహన అంతగా లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆ తర్వాత ఒకసారి అనారోగ్యం బారిన పడితే మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఒకసారి మళ్ళీ అసలు ఆరోగ్యం పూర్తి ఆరోగ్యం కూడా రాకపోవచ్చు అనే అవగాహన కూడా
1: రాదు. దాంతో హాస్పిటల్ ఎప్పుడు తిరగాలి. అదే మనం గుడికి అయితే ఎంత సంతోషంగా వెళ్తాం, ఆశ్రమానికి అయితే ఎంత సంతోషంగా వెళ్తాం, చర్చికి అయితే ఎంత సంతోషంగా వెళ్తాం, మసీదుకు సంతోషంగా వెళ్తాం కదా, అదే హాస్పిటల్కి సంతోషంగా వెళ్ళలేము. అంత బాధలతో పోయి అంత ఉన్న ధనము పోతుంది, మన ఆయుష్ పోతుంది, మన వాళ్ళందరూ మనతో పాటు సఫర్ కావాలి. అది లేకుండా ఉండాలి అంటే, మన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలంటే క్రమం తప్పకుండా ఆహారము ఏదైనా చిన్నది వస్తుంది, జర్నీస్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు వామిటింగ్స్ మోషన్స్ అనేవి కామన్ గా వస్తాయి, ఫీవర్ అనేది కామన్ గా వస్తుంది, తినలేము. అలాంటప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా తీసుకోవాలి ఆహారము, నీళ్లు అనేది కంపల్సరీ తీసుకోవాలి, మందులు వేసుకోవాలి, చిన్న చిన్న వాడితో పోతుంది తీసుకోవాలి. అలా తప్పలేదు, మనం తీసుకోలేము అంటే పక్కనున్న డాక్టర్ దగ్గర, ఎక్కడో ఒక మంచి డాక్టర్ దగ్గర పోతే సెలైన్ అనేవి పెడతారు, పెట్టి మనకు సరిపోయిన ఆహారాన్ని ఇస్తారు.
2: మీరు ఇంతవరకు ఆహారం ఆరోగ్యం ఇన్ఫర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించిన విషయాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి ఆహారం ఆరోగ్యం.
1: నమస్కారం అండి మీనాక్షి.
2: నమస్తే సార్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. వికసిత్ భారత్ నిర్మాణంలో భౌతిక, డిజిటల్, మౌలిక వసతులతో సమానంగా బలమైన సంస్థలు, సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కార్పొరేట్ గవర్నెన్స్ను ఆధునిక ఆర్థిక వ్యవస్థకు కనిపించని మౌలిక వసతిగా ఆయన పేర్కొన్నారు. నిరంతర ఆర్థిక ప్రగతికి పెట్టుబడిదారుల విశ్వాసం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పుల శకంలోకి భారతదేశం అడుగుపెడుతోందని సిపి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలో సుపరిపాలనతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ అభివృద్ధికి ఐసిఎస్ఐ చేస్తున్న కృషిని రాధాకృష్ణన్ ప్రశంసించారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. వీటితో పాటు సరఫరా వ్యవస్థల స్థిరత్వం, అనుసంధానం అంశాలు మధ్యస్థాయి శక్తులకు ముఖ్యమైన అజెండాగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఈరోజు 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు.
2: There is today a substantial agenda for emerging and middle powers to cooperate. The world is changing, its agenda is changing, the landscape is changing, the architecture is changing. And I'm very glad today that we have this issue as a starting point before us, because I hope that it would give our gathering a stronger purpose and a clearer direction.
0: ప్రపంచం మారుతోందని, దాని అజెండా, పరిస్థితులు కూడా మారుతున్నాయని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టత, బలమైన కార్పొరేట్ పనితీరు, నిరంతర పెట్టుబడి కార్యకలాపాల మద్దతుతో కొనసాగుతోందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ అన్నారు. ఈ పరిస్థితి పలు అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి అంచనాలను ఇటీవల పెంచడంలో ప్రతిఫలిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించిందని తెలిపారు. మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికలకు బీజేపీ 3 అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు చెందిన 5 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. పూణే డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్మితా జాదవ్, నాగ్పూర్ డివిజన్ పట్టభద్రుల నియోజకవర్గానికి సుధాకర్ కోహ్లే, పూణే డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి కౌస్తుభ్ గౌడేను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం 6వ తేదీన ముగిసే 5 స్థానాలకు ఈ ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో త్వరలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికకు దినేష్ ఆర్యను పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో జరిగే రాజ్యసభ ఉప ఎన్నికకు రుక్మిణీ మల్లిక్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఈ 2 పేర్లకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 1 స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి.

0: పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లా బొర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన తొలి విడత నిధులను కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అందజేశారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు అధ్యక్షత వహిస్తారు. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సూపర్ సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను ఈ పెన్షన్ అదాలత్లో పరిష్కరిస్తామని సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ తెలిపింది. ఈ ఏడాది మే 13వ తేదీన జరిగిన 16వ పెన్షన్ అదాలత్ విజయాలను వివరించే ఫ్లయర్లను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేస్తారు. అప్గ్రేడెడ్ ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ పీఎం సేతు పథకం నేటితో 7 పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖకు చెందిన పీఎం సేతు పథకాన్ని గత 7 ఇదే రోజు ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాలనా వ్యవస్థను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక వసతులను ఆధునీకరించడం, మారుతున్న ఉద్యోగ విపణి అవసరాలకు అనుగుణంగా డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అమెరికాతో కొనసాగుతున్న వివాదానికి సైనిక చర్య ఆంక్షలు పరిష్కారం చూపలేవని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు దౌత్యమే ఏకైక మార్గమని ఆయన అన్నారు. టెహ్రాన్లో ఈరోజు రాయబారులు, వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల సమావేశంలో అరాక్చి మాట్లాడారు. అమెరికా వివేకంతో హేతుబద్ధతతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. అమెరికా సైనిక చర్యకు దిగితే గతంతో పోలిస్తే ఇరాన్ మరింత సన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలతో కూడిన 7 చమురు పెట్రోలియం ఎగుమతి దేశాలు నవంబర్ నెలకు 2026 సెప్టెంబర్ ఉత్పత్తి కోటాలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రపంచ చమురు మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒపెక్ ప్లస్ దేశాలు నెలవారీ సమావేశాలను కొనసాగిస్తాయి. తర్వాతి సమావేశం నవంబర్ 1వ తేదీన జరుగుతుంది. క్రీడాభిమానులకు గత 2 వారాలుగా కనువిందు చేసిన ఆసియా క్రీడలు నాగోయా నగరంలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో అధికారికంగా ముగిశాయి. 43 క్రీడాంశాల్లో 2 వారాలకు పైగా సాగిన ఉత్కంఠభరిత పోటీలు ముగిసినట్టు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆసియా స్థాయి క్రీడా పోటీల్లో మరో చిరస్మరణీయమైన అధ్యాయం ముగిసింది. తొలి ఆసియా క్రీడల్లో ఉపయోగించిన సంప్రదాయ జ్యోతి పతాకాన్ని తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే ఖతార్ ప్రతినిధులకు అప్పగించారు. మొత్తం పతకాల పట్టికలో భారతదేశం 4వ స్థానంలో నిలిచింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత భారత్ నిర్మాణంలో సమర్థవంతమైన పాలనా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ శాంతి భద్రతలే కీలకమైనవని

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2 వారాల పాటు క్రీడాభిమానులకు కనువిందు చేసిన ఆసియా క్రీడల్లో భారతదేశం 85 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయమిందాం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
1: శ్రోతలకు నమస్కారం. ఇల్లు వాకిలి ఈ కార్యక్రమంలో మనతో డాక్టర్ వి రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రంలో వర్షాధార వ్యవసాయం ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. సార్ వివరంగా తెలియజేయండి సార్.
2: ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము వ్యవసాయ ఆధారిత రాష్ట్రము. దాదాపు మనకు 60-70% వరకు మన రైతు వర్షాధార వ్యవసాయం పైనే వారి యొక్క జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. అయితే మనకు ఉన్న ఈ 1,32,00,000 ఎకరాల సాగు విస్తీర్ణంలో దాదాపు 60% వరకు, అంటే 80,00,000 ఎకరాల వరకు కూడా మనము ఈ వర్షాధార వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మన రాష్ట్రానికి వ్యవసాయం పనులు ముఖ్యంగా మనకు ఖరీఫ్ కాలంలో జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు మనకు ఈ వర్షాకాలంగా మనం పరిగణిస్తాము.
1: సార్ ఇప్పుడు వర్షాధార వ్యవసాయంలో వర్షపు నీరు యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనకు చాలా నీరు అవైలబుల్గా ఉంటుంది వర్షం పడుతున్న కొద్దీ, అంటే ముందస్తు జాగ్రత్తగా వర్షాధారం అంటే ఎక్కువ వ్యవసాయపు నీరు అంటే వర్షపు నీరు రావటం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
2: అయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ ఉన్న ఈ వర్షపాతం దాదాపు మనకు 900 పైన కూడా సరాసరి వర్షపాతం మనకు వివిధ ప్రాంతాలలో మనకు అందుతుంది. అయితే మనకు మన రాష్ట్రంలో ఉన్న ఈ వివిధ నేలల పరిస్థితులు కనుక గమనించినట్లయితే మనకు ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు నిజామాబాద్, ఆదిలాబాదు, కరీంనగర్ డిస్టిక్లలో మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు మధ్య తెలంగాణ జిల్లాలు వరంగల్, ఖమ్మం, మెదక్ ఇలాంటి దగ్గర మనకు 800 నుంచి 1,000 వరకు ఉంటుంది. మరి మనకు ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాలు అయితే మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దాదాపు మనకు 800 లోపే ఈ సంవత్సరం సరాసరి వర్షపాతం ఉంటుంది. దీంట్లో మనకు దాదాపు 80% వరకు మనకు నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 4 నెలల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మాసంలోనే మనకు వర్షం అందుతుంది. అయితే మనకు ఈ నేలల పరిస్థితి కూడా చూసినప్పుడైతే మనకు మన రాష్ట్రంలో దాదాపు 50-60% వరకు ఇసుక నేలలు, అంటే తేలికపాటి ఇసుక నేలలు లేదా ఎర్ర నేలలు ఉంటాయి కాబట్టి ఇవి నీళ్ళని ఎక్కువ నిలుపుకోలేవు. మనకు ఈ ఎల్నినో పరిస్థితులలో ఒక్కోసారి మనకు వస్తే ఉధృతంగా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి, లేకపోతే ఎక్కువ కాలం పాటు మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి బెట్ట పరిస్థితి నెలకొంటాయి. కాబట్టి మనకు ఈ తేలికపాటి నేలలలో మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు వరదను మనము మన పొలంలో నిలుపుకోవాలనుకుంటే మనం చిన్న చిన్న కాలువలకు కానీ గట్లకు కానీ అడ్డం వేసుకొని మన వరద ద్వారా మన నేల కోత గురి కాకుండా కాపాడుకొని వీలైనంత వరకు మన వర్షాన్ని మన పొలంలో ఇంకించుకోవడం ఒక మార్గం. లేదు అంటే మనకు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి మనకు వాళ్ళకు అడ్డంగా మనం ఎక్కడన్నా ఒక చిన్న కుంటను కానీ ఒక ఫామ్ పాండ్స్ అంటాం వీటిని, మనం 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడుగు

0: ఒక 2 నుంచి 3 మీటర్ల లోతు గాక మనం ఈ గుంటలం గాక తవ్వుకున్నట్లయితే వీటిలో మనకు ఆ వరద రూపంలో ఎక్కువగా వచ్చిన నీటిని నిల్వ చేసుకొని మనకు ఎప్పుడైతే ఇట్లా మధ్యలో మనకు ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులు ఉండి ఒక 3 నుంచి 4 వారాలు కూడా వర్షం పడకుండా పంట బెట్టకొస్తుందంటే ఈ నీటి కుంటలలో ఉన్న నీటిని మనము మళ్ళీ తిరిగి సాగునీటిగా అందించుకొని పంటలను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
1: అదేవిధంగా మీరు చెప్పినట్లుగా వర్షాధార వ్యవసాయంలో పంటలు బెట్టకు గురి కాకుండా చేపట్టాల్సిన తేమ సంరక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
0: అయితే ఇప్పుడు మనకు వర్షాధారం అనగానే మన పంటలన్నీ కూడా మనకు వర్షం ద్వారా నీటిని భూమిలోని కింకించుకొని ఆ భూమిలో ఉన్న నీటిని పంటలు వేర్ల ద్వారా తీసుకుంటాయి. అయితే మనము పొలంలో ఒక పంట మొక్కలే కాకుండా వివిధ రకాలైన కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి మొదట మనం చేయవలసింది ఏంటంటే వర్షాధారంగా ఎంతైతే తేమ మనం భూమి పొరలలో మొక్కకు వేర్లకు దగ్గర అందుబాటులో ఉన్నామో ఆ తేమను వీలైనంత వరకు మనం నష్టపోకుండా కాపాడుకోవాలి. అంటే మనకు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఈ భూమి పొరలలో ఉన్న తేమ వేడి రూపంలో ఆవిరై బయటకు వస్తుంటుంది. కాబట్టి మనము కాలానుగుణంగా పంట వేసిన దగ్గర నుంచేని వీలైనంత వరకు మనం అంతర్కృషి అంటే గుంటక కానీ దంతితోను కానీ మనము పైపైన మన యొక్క నేలను కనుక మనము కొంచెం గుళ్ళగా చేసినట్లయితే ఈ గుళ్ళైన నేలనే పైన ఒక పొరగా ఏర్పడి లోపలి పొరలో ఉన్న తేమను మనకు బయటకు ఆవిరి రూపంలో పోకుండా కాపాడుతుంటుంది. అలానే మనకు మల్చింగ్ అంటాం, అంటే పంట యొక్క వ్యర్థాలు కానీ లేదా ప్లాస్టిక్ షీట్లు కానీ మనము ఈ పంటల వరుసల మధ్యలో భూమిపై కప్పుకున్నట్లయితే మనకు కలుపు నివారణ కూడా చేపట్టినవడంతో అలానే ఆవిరి రూపంలో తేమ ఏదైతే బయట వాతావరణం పోకుండా కూడా మనం నివారించిన వారు అవుతాము. అయితే ఈ ప్లాస్టిక్ షీట్స్ కూడా మనకు ప్రభుత్వ పరంగా కొంత సబ్సిడీ కూడా అందుతుంటుంది. ఇలానే కాకుండా మనకు ఎక్కడెక్కడైతే ఈ పంటకు నీటి ఎద్దడి వస్తుంది అని మనకు తెలిసినట్లయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు మొక్క నీటి అవసరాలు కూడా మనకు మొదటి నుంచేనే కాకుండా వాటి యొక్క కొన్ని సున్నిత దశలు ఉంటాయి. కాబట్టి ఆ సున్నిత దశలలో మొక్క బెట్ట గురి కాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మనము అంతర్కృషి చేయడము, తర్వాత మల్చింగ్ చేసుకోవడము, ఇంకా వీలైతే మనకు ఈ కలుపు మొక్కలు కూడా ఏపుగా తొందరగా మన పంట మొక్కల కన్నా పెరిగి ఆ ఉన్నత ఏమని అవే ముందు ఉపయోగించుకుంటాయి. కాబట్టి మనకు మనుషుల ద్వారా కానీ మనకు గుంటక ద్వారా కానీ లేకపోతే మిషనరీ ద్వారా కానీ కలుపు మందులు ఉపయోగించి కానీ కలుపును మనము సమర్థవంతంగా సకాలంలో తీసుకున్నట్లయితే ఆ భూమిలో ఉన్న తేమను మనం ఎక్కువ కాలం సంరక్షించి పంటకు అందించే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా ఈ బెట్ట పరిస్థితులలో మనకు మొక్క మొలిసింది పెరుగుతుంది కానీ బెట్ట ఉన్నప్పుడు మొక్క యొక్క ఆరోగ్యం కూడా అంత బాగుండదు. కాబట్టి దాని యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి మనం ఎప్పుడైతే కొద్దిగా వర్షం పడి కొద్దిగా తేమ అవైలబిలిటీ ఉంటుందో నేలల్లో మనము దాదాపు మనకు పైపాటిగా వేసే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల యూరియాను కనుక వేస్తే అంతకుముందు బెట్టకు గురైన మొక్క మళ్ళీ పుంజుకొని ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైతే ఈ తేమ ఉండదు వర్షం పడే అవకాశం కూడా లేదంటే మనం పైపాటిగా పంట మొక్కలపై పిచికారీ కూడా మనము వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ మొక్కను దృఢత్వాన్ని పెంచడానికి మనకు 2% యూరియాను కానీ లేదా 1% పొటాషియం నైట్రేట్ కానీ మనకు వారం విడిచి వాడడం 1-2 సార్లు కనుక మనం పైపాటిగా మొక్క ఆకులపై కనుక మనం పిచికారి చేసినట్లయితే కొంతవరకు మొక్కను ఈ బెట్ట పరిస్థితుల నుంచి బయట పడేయటానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీరు చెప్పినటువంటి ఈ బెట్టను అధిగమించడంలో తీసుకున్న జాగ్రత్తలు ఈయనున్నప్పటికీ కూడా తేమ సున్నిత దశలు, తేమ యొక్క సున్నిత దశలు అనగా ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి, వివిధ పంటలలో తేమ సున్నిత దశ ఏ విధంగా ఉంటుంది?
0: మనకు మొక్క మనము భూమిలో పెట్టి మొలిసిన దగ్గర నుంచని దాని కాత పూత మొత్తం కంప్లీట్ చేసుకొని మనము పంట కోసే కాలం వరకు కూడా వాటి యొక్క పంట యొక్క నీటి అవసరాలు ఒక విధంగా ఉండవు. మనకు మొదట మొలిసిన తర్వాత ఏదైతే మనకు చిన్న మొక్కగా ఉంటుందో దాని నీటి అవసరాలు కూడా తక్కువగా ఉంటాయి. మెల్లమెల్లగా అది ఆకులు కొమ్మలు విస్తరించుకున్న కొద్దీ ఆ శాఖే దశ నుంచని మనకు పూత పిండ దశకు వచ్చినప్పుడు మొక్క యొక్క ఆకులు ఎక్కువ విస్తరించుంటాయి, కాండం విస్తరించుంటాయి, అట్లనే దానికి ప్రత్యుత్పత్తి దశకు చేరుకుంది. కాబట్టి చాలా పంటలలో మనకు పూత దశ, తర్వాత కాయ లేదా పిండ దశ, తర్వాత కాయగట్టు ఆ గింజకట్టు దశ చాలా మటుకు తేమకు కానీ లేదా నీటికి కానీ సున్నిత దశలు. అంటే ఈ దశలలో మనము ఎక్కువ మొక్కకు నీటి అందించాలని కాదు, ఆ ఉన్న నీటిని ఈ దశల్లో కనుక మనం పంటకి ఇవ్వకుండా దానికి బెట్టకు గాక గురి చేసినట్లయితే ఆ ప్రత్యేకమైన దశలో దానికి కావలసిన నీటి అందదు. కాబట్టి మొక్క యొక్క పెరుగుదల ఆగిపోతుంది, పరపరగా సంపర్కం ఆగిపోతుంది. తద్వారా మనకు గింజ కూడా నిండు కట్టకుండా మనకు ఎక్కువ తాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నీటి వనరులు మనకు నీటి

0: వసతిగా అనుకున్నట్లయితే ఇలా ప్రతి పంటలో కూడా మనం ముఖ్యంగా మనకు ఇప్పుడు వేరుశనగ పంట చూస్తే ఊడలు దిగే దశ, గింజ కట్టు దశ, అలానే మనకు పప్పుదినుసు పంటలు చూసినట్టే పూత దశ, గింజ కట్టు దశ. ఇలాంటి దశలలో మనకు ఉన్న నీటిని కొద్ది మొత్తంలో మనము ఆ పంటకు అందించినట్లయితే ఆ సున్నిత దశ నుంచి అది బయటపడి మనకు మంచి ఉత్పత్తి ఇచ్చే అవకాశం, దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది.
1: తేమ సున్నిత దశలను అంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వర్షాధార వ్యవసాయంలో నీటి గుంటలు వీటి యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంటుంది, మొక్క ఈ నీటి గుంటల్ని వినియోగించుకొని ఏ విధంగా ఎదగాలి అనే దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి?
0: అయితే మనకు మొదట ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా మనకు ఈ వర్షాధార వ్యవసాయంలో రెండు పరిస్థితులు కనిపిస్తాయి. ఒకటి వస్తే ఒకటేసారి వరుసగా విపరీతంగా వర్షాలు పడి మనకున్న నేల ఇంకే గుణానికన్నా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి వరద రూపంలో నీరు బయట పొలాలకు వెళ్ళిపోతుంటుంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనకు వర్షాలు ఆగి దాదాపు 2-3 వారాల వరకు కూడా మళ్ళీ మనకు వర్షం కురవక బెట్ట నెలకొంటుంది. కాబట్టి ఈ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఈ వరద నీటిని మనం వృధాగా పొనియకుండా మన పొలంలోనే ఎక్కడో దగ్గర మనకు వాళ్ళను చూసుకొని ఒక గుంటలు కనుక నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే తదుపరి మళ్ళీ మనకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు మనం ముఖం చాటేసినప్పుడు అప్పుడు పంటను మనము ఈ బెట్ట పరిస్థితులు కానీ కరువు నుంచి కానీ రక్షించాలనుకుంటే మనకు బావులు లేవు, కాలువలు లేవు, మొక్క బెట్టకు గురైంది, అప్పుడు ఈ మన పంట పొలంలో ఉన్న ఈ గుంటల్లోని నీటిని మనం గాక ఉపయోగించేసేసి ముఖ్యంగా మనకు ఈ తుంపర సేద్యం ద్వారా కానీ లేకపోతే కాలువ విడిచి కాలువ పద్ధతి ద్వారా కానీ లేదా బిందు సేద్యం ద్వారా కానీ మనం ఈ మొక్క యొక్క సున్నిత దశల్లో కనుక ఈ నీటిని అందించినట్లయితే మనకు మొక్కను కొంతవరకు కాపాడుకున్నట్లు అవుతాము. ఇదే ఒకవేళ మనకు బెట్ట పరిస్థితి రాలేదు, వరద వచ్చింది, ఆ వరద నీటిని మనం మన యొక్క పొలంలోని కుంటలో నిలుపుకున్నాం, మనకు ఖరీఫ్ కాలం అయిపోయింది, మనకు యాసింగికి మనం ఏమైనా చిన్న చిన్న నారుమడులు పోసుకోవడానికి కానీ లేదా కూరగాయ పంటల యొక్క నారుమడులు పెంచుకోవడానికి కానీ ఒక 2 తళ్ళ వరకు కూడా మనకు ఈ గుంటల్లో ఉన్న నీటిని మనం ఉపయోగించుకొని ఆ నారుమడిని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మనము చాలా మటుకు ఏదైతే ఈ కరీంనగర్ కానీ నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఈ పసుపు పంటల్లో ఇలాంటి ఫార్మ్స్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే మనకు ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: వర్షాధార వ్యవసాయంలో ఈ నీటి గుంటలు వినియోగించుకోవడంతో పాటు సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు పాటించవలసిన సమర్థిని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఇప్పుడు వర్షాధార సాగులే కాదు, మనకు నీటి వసతి ఉన్న పరిస్థితుల్లో కూడా మనకు సమర్థవంతమైన నీటి పారుదల పద్ధతులు అంటే మనకు ఒకప్పుడు మనకు ఇప్పుడున్నంత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు తమ పొలాలకు కాలువల ద్వారా కానీ లేదా కొంతవరకు పైపుల ద్వారా కానీ నీళ్లు అందించేవారు, లేదా ఒక పొలం నుంచి ముఖ్యంగా మనకు వరి పంటలు గమనించినట్లయితే ఒక మడి నుంచి ఇంకొక మడికే నీళ్లను పారిస్తుంటాము. ఈ పద్ధతిలో మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీటిని మనము వినియోగిస్తాము, అలానే నీటి వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అంచనా ప్రకారం ఒక పరిశోధన ప్రకారం గమనించినట్లయితే మనకు ఏదైతే ఈ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతుల్లో ఉందో మనకు ఏదైతే ఈ కాలువల కింద నీటి సాగు అందిస్తామో మనకు అందించిన నీటిలో కేవలము 30-40% వరకే మన పంట పొలాలకు చేరుతుంది, మిగతా 60-70% నీళ్లు మనకు ఆ మన కాలువల ద్వారా ఇంకిపోవడం కానీ వృధాగా కాలువలు తెగి వృధాగా పోవడం కానీ లేదా మనకు గాలిలోనికి ఆవిరి రూపంలో పోవడం కానీ జరుగుతుంది. కాబట్టి దీని మీద మనకు కొద్దిగా లాభదాయకంగా ఉండి నీటిని సంరక్షించి నీటి లభ్యత తగ్గించే పద్ధతులు ఏంటంటే మనకు నీటిని బోదలు కానీ కాలువల ద్వారా కానీ పంట మొక్కలకు అందించడం, ఇవి ముఖ్యంగా మనకు ఆరితడి పంటల్లో అయితే సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ఇప్పుడు ఎల్నినో ప్రభావం నడుస్తుంది, మనకు నీటి లభ్యత కూడా బావులలో కూడా తక్కువగా ఉన్నాయి, చెరువులు కూడా ఇంకా నిండలేదు, కాలువల్లో కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, భూగర్భ జలాలు కూడా రోజు రోజుకు ఇంకా ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలోని సరాసరి నీటి భూగర్భ జలాల పరిస్థితి చూసినట్లయితే 10-11 మీటర్ల లోపలనే ఉన్నాయి, ఇంకా దాదాపు వర్షాకాలం కూడా అవపోతుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉన్న నీటిని ఈవెన్ మనం ఇలా కాలువల గట్ల మీద కాకుండా మనకు ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు మైక్రో ఇరిగేషన్ అంటాము దీన్నే మనము, ఇది ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ శాస్త్రీయ పద్ధతిలో మనకు ప్రభుత్వ పరంగా కూడా మనకు ఈ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మనకు వివిధ రకాల సబ్సిడీస్ అందుతున్నాయి వివిధ రకాల కేటగిరీ రైతులకు. ముఖ్యంగా మనకు ప్రభుత్వ పరంగా ఈ ఎస్టీ ఫార్మర్స్కి అయితే దాదాపు మనకు ఒక 12 ఎకరాల వరకు కూడా వాళ్ళకు 90% సబ్సిడీపై ఈ సూక్ష్మ సేద్య పరికరాలు

0: అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఇతర బీసీ రైతులకైతే మనకు 80% వరకు కూడా మనకు ఈ 12 ఎకరాల వరకు కూడా మనకు ఈ సూక్ష్మ సేద్య పరికరాలను అందించే అవకాశం, ముఖ్యంగా మనకు బిందు సేద్యం. ఇతర రైతు కేటగిరీలకైతే 70% వరకు కూడా అందిస్తారు. మరి తుంపర సేద్య విషయానికి వస్తే దాదాపు మనకు ఒక 5 ఎకరాల వరకు దీన్ని పరిమితం చేశారు. దాన్ని తుంపర సేద్యంలో ఏంటంటే మనకు ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో, స్ప్రింక్లర్స్ పైపులు ఉన్నాయో, అవి ఒక మండి నుంచి ఇంకో మండికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు మనము ఒక 5 ఎకరాల వరకే దాన్ని మనం పరిమితం చేశారు. మరి ఈ సూక్ష్మ సేద్య నీటి పద్ధతులను మనం సాంప్రదాయ నీటి పద్ధతులను మనం కనుక ఒకసారి పోల్చుకున్నట్లయితే వీటి యొక్క నీటి వినియోగ సామర్థ్యం దాదాపు మనకు 60 నుంచి 90% వరకు ఉంటుంది. అంటే మనం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరానికి ఇచ్చే నీటితోనే ఈ సూక్ష్మ సేద్యం కనుక అవలంబించుకున్నట్లయితే దాదాపు మనకు 2 ఎకరాలకు కూడా అదే నీటిని అందించి మన పంటలను సంరక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి బెట్ట పరిస్థితులు, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఎక్కువ విస్తీర్ణంలో మన పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు చెప్పినట్లు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం వలన చాలా చోట్ల వర్షాలు కూడా పడట్లేవు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు లేని స్థితిలో వరి లాంటి పంటను సాగు చేయడం కోసం రైతులు ఈ నీటి యాజమాన్యం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు?
0: అయితే మనకు ఏప్రిల్ మే మాసం నుంచి కూడా మనకు రైతులను మనం సన్నద్ధం చేస్తున్నాము. వివిధ రకాలైన మీటింగ్లలో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున కానీ వరి పంటను కొంచెం విస్తీర్ణం తగ్గించుకోమని, ఎక్కడైతే నీటి లభ్యత బావుల కింద కానీ ఎక్కడైనా ఉన్న దగ్గర మాత్రమే వరి సాగుకు వెళ్ళమని కూడా మనము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకు కొన్ని ఈ మార్కెట్ పరంగా ఉన్న కొన్ని ప్రోత్సాహాల కారణంగా రైతు సోదరులు ఇప్పటికి కూడా మనకు వరి సాగును కొద్ది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్టు కనపడుతుంది. మనకు ఏదైతే మన గణాంకాల ప్రకారం చూసినట్లయితే, అంటే గత సంవత్సరంతో పోల్చుకున్నైతే దాదాపు 10 నుంచి 12 లక్షల ఎకరాలు తక్కువగానే ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మనకు నాటిన వరి విస్తీర్ణం చూసుకున్నట్లే మన ఉన్న నీటి పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా మనకు సంక్లిష్ట పరిస్థితే ఉంది. అయితే మనకు ఇంతకుముందు చెప్పినట్టు వరిని ఎప్పుడు నీటిని నిండుగా నిలగట్టి పండించుకునే ఈ పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మనము వరి పంటలో కూడా నీటి యాజమాన్య పద్ధతిలో కొత్త వరి వడి కొత్త పద్ధతులను మనము పరిశీలించడం జరిగింది. మా యొక్క వివిధ రకాలైన పరిశీలనలో, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాల యొక్క పరిశీలనలో కానీ, డాట్ సెంటర్ యొక్క పరిశీలనలో కానీ, రైతుల పొలాలలో పెద్ద ఎత్తున మేము చేపట్టిన ఈ ప్రదర్శన క్షేత్రాల్లో మేము ఈ 6 తడి నీటి యాజమాన్యం వరి పంటలో, అంటే మనము ఏదైతే ఈ వరి పంటలో మనకు ఒక గట్టు నుంచనే మనకు అందుబాటులో 1-2 మీటర్ల దూరంలోనే ఒక ప్లాస్టిక్ పైపును, 6 అంగుళాల వ్యాసం ఉన్న పైపును, 40 సెంటీమీటర్ల పొడవున్న దాన్ని ఒక సగం వరకు మనకు 2 అంగుళాలకు రంధ్రాలు చేసి ఈ రంధ్రాలు ఉన్న సగభాగాన్ని మనం భూమిలోనికి తొప్పించి ఆ లోపలి మట్టినంత తీసినట్లయితే ఈ రంధ్రాల ద్వారా మన పొలంలో ఏదైతే భూమి పొరలో ఉన్న నీరంతా కూడా ఈ రంధ్రాల ద్వారా చేరి పైపుల్లోనికి వస్తుంది, పైపు లోపల భాగంలోకి వస్తుంది. కాబట్టి మనకు గట్టుకు దగ్గరలో ఈ పైపు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఈ పైపులలో నీరు భూమి ఉపరితలం నుంచి దాదాపు మనకు 2 నుంచి 3 అంగుళాల లోతుకు, అంటే వరి యొక్క వేరు వ్యవస్థ మనకు 15 సెంటీమీటర్ల వరకు ఉంటుంది భూమి ఉపరితలం నుంచి, మనకు 2 నుంచి 3 అంగుళాల వరకు పోయినా కూడా, అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల లోపలికి నీరు పోయినా కూడా ఇంకా వేరు వ్యవస్థ దగ్గర నీళ్లు ఉన్నది అని మనం గమనించుకున్నట్లయితే, మళ్ళీ నీరు అందించవలసిన పరిస్థితి మనకు 2 నుంచి 3 అంగుళాలు పోయినప్పుడు అందించినట్లయితే మనకు ఉన్న తక్కువ నీటినే మనం ఎక్కువ కాలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మనం ఇలా లేనప్పుడు ఏం చేసేది, ఒకసారి భూమి పైపర్లో నీరు కనపడకపోతారు మళ్ళీ తిరిగి నీళ్లు పెట్టడం వల్ల ఎక్కువ మొత్తంలో మనం నీరును ఉపయోగించడం, ఆ నీటితో పాటు మనం వేసిన పోషకాలు కూడా వృధాగా భూమి లోపలి పొరలకు ఇంకిపోవడం, వాతావరణంలో తేమ రూపంలో ఎక్కువ పోవడం, వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు అరికట్టి సమర్థంగా ఈ వరిలో కూడా నీటి యజమానం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వానాకాలం ఇలాగూ పోయింది, ఒకవేళ ఎక్కడైనా రైతు సోదరులు ఇంకా బావుల కింద కాక మళ్ళీ వచ్చే 1-2 నెలల్లో మంచి వర్షాలు వస్తే ఈ 6 తడి పంటను అవలంబించడంతో పాటు ముఖ్యంగా మనకు ఈ వరి పంటలో అంతకుముందులాగా మనకు దమ్ము చేసి నారు పోసి నాటుబెట్టే పద్ధతి కాకుండా నేరుగా మనకు దుక్కిలో కూడా వరిని నేరుగా విత్తుకొని పండించే విధానం కూడా మనము అందుబాటులోకి తీసుకొచ్చాము. దీంట్లో కూడా మనకు దాదాపు 30 నుంచి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు, దిగుబడి ఏమాత్రం తగ్గకుండా కూడా. ఇలాంటి దమ్ములో కూడా మనము మొలకెత్తిన విత్తనాలను చల్లి కూడా మనము ఈ వరి పంటను పండించుకునే పద్ధతి కూడా మనకు రైతులకు ముందుకు తీసుకోవడం జరిగింది. కనుక ఇలా

0: నూతన వరి సాగు పద్ధతులు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో వీటన్నిటి ద్వారా రైతు సోదరులు మున్ముందు ఈ వరి పంటలో మనం ఇప్పటివరకు చెప్పినట్టు వృధాగా ఎక్కువ నీటిని వినియోగించేదాన్ని మనం అరికట్టి ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: ప్రస్తుత పంటలపై ఎల్ నీనో ప్రభావం, పంటలలో సమర్థ నీటి యాజమాన్యం ఆవశ్యకత, ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు డాక్టర్ వీరమల్ల రాములు గారు. ధన్యవాదాలు సార్ మీకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ప్రస్తుత పంటలలో ఎల్నినో ప్రభావం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోక్య.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీ కోసం కాదు, దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బిఐ అంటుంది
3: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 5వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మేలు జాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం అనే అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు సాయంత్రం 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మేలు జాతి చేపల ఉత్పత్తి ద్వారా చేపల వినియోగాన్ని పెంపొందించడం ఈ అంశానికి సంబంధించి శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఫోన్ నెంబర్లు 2324 0852, 2324 0853, ఎస్టడీ కోడ్ 040. ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాం.

పండు తీసుకో, పండు తీసుకో.

Maria, Nani.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి నవలా తోరణం.

0: అక్క, బావ చాలా మంచివాడు. ఆ మాట బావయ్య చెప్పారా? కాదు, అమ్మమ్మగారు చెప్పారు. చిన్నక్క బావ చాలా మంచివాళ్ళట. నువ్వేమో, ఆగిపోయింది రాణి. అరుణ మరి ప్రశ్నించదలుచుకోలేదు. ఈ ముసలావిడ తన క్యాంపెయిన్ మొదలుపెట్టిందన్నమాట. ఆ రాత్రి తండ్రి వచ్చాక అరుణ భోజనానికొచ్చింది. తల్లి నిశ్శబ్దంగా వడ్డించింది. అరుణ కూడా మాట్లాడకుండా భోంచేసింది. ఆ రాత్రి అరుణతో తండ్రి ఈ మాట ఆ మాట మాట్లాడాడు. సంభాషణలో రాజారావు గురించి ఆయన 2-3 సార్లు ప్రశంసాపూర్వకంగా అనడం విన్నది అరుణ. దానికి కారణం వెతుకుతోంది. కాని ఆయన మామూలుగానే ఉన్నారు. నాన్న, సుశీల సంతోషంగా ఉందా? అడిగింది అరుణ. ఉందమ్మా, దానికి ఏ లోటూ లేదు. ఒక్క నీ గురించి చింత తప్ప. నేను బాగానే ఉన్నాను, నాకే నీ స్థానంలో తానొచ్చానని బాధపడుతోంది. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా. నేనేం బాధపడటం లేదు నాన్న, నన్ను రకరకాలుగా అనుంటారు కదూ. ఆ సుందరమ్మగారు మరీను 4 కుక్క ముట్టుకున్న కుండ అంది. ఆవిడన్ని మాటలంటుంటే నా తల్లి ప్రాణం కొట్టుకుపోయింది. బావురుమంది సావిత్రమ్మగారు కూతుర్ని పట్టుకుని, మనం తప్పు చెయ్యనప్పుడు బాధ దేనికమ్మా? ఆవిడ నోరు మంచిది కాదన్న మనందరికీ తెలుసు కదా.
1: అవుననుకో, పిల్ల తల్లిని నేనక్కడుండగా క్షణక్షణానికి పుండు కెలికినట్లు నిన్ను నానా మాటలు అంది. నే నోరెత్తితే ఈ పెళ్ళి కూడా ఆగిపోతుందని ఇక నోరు మూసుకుని ఊరుకున్నాను. అరుణ, ఎంత అపవాదం తెచ్చుకున్నావో తెలుసా అమ్మా? పంతానికి పోయి నీ జీవితం 4 పడేటట్టు చేసుకున్నావు.
0: అమ్మా, నేనన్నిటికీ తలొంచి పెళ్లి కొప్పుకున్నానే అనుకో, అప్పుడు మట్టుకు నన్ను ఈ మాటలు అన్నది ఆవిడ. అప్పుడు మరీ అవమానం కదా.
1: అలాంటి పిల్లని ఎలా చేసుకున్నావని 4 ఆవిడ నోట్లోనే గడ్డిపెట్టేవాళ్ళు.
0: నీకా భయం ఏం అక్కర్లేదు. ఆవిడికి గడ్డిపెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. ఆ పెద్ద కోడలికి తన చేత్తో పురుడు పోసి మనవడు తన కొడుక్కి పుట్టలేదని అన్నదట. ఆ రాజారావు చాలా మంచి పిల్లవాడే. చాలా కలుపుకోలతనంగా పందిట్లో అంతా తనే అయి తిరిగాడు. అందరూ ఎవరు ఎవరు అని అడిగారు. ఆవిడేం చెప్పింది? మనవడని చెప్పింది. బయట ఊళ్ళో చదువుకున్నాడు, తాతగారి దగ్గర పెరిగాడు అని చెప్పింది. మరో కోడలున్నట్టు చెప్పలేదా? ఇతను ఆనందంగారి మొదటి భార్య కొడుకని చెప్పలేదా? చాలామందికి ఆ విషయం తెలీదు. మరీ దగ్గర వాళ్ళకి మనకి తప్ప, అంది సావిత్రమ్మగారు. తల్లి తనతో రాజీపడి మాటలు కలపడం చాలా సంతోషంగా ఉంది అరుణకు. రాజారావు పెళ్ళైన మన్నాడు తన దగ్గరికి వస్తాడని ఎదురుచూస్తుంది. అతను రాలేదు. పెళ్ళికి ఉండి ఆ విషయాలన్నీ తనకు చెబుతానని ఎందుకని రాలేదో? అమ్మమ్మగారు ఎలా మాట్లాడి ఉంటుంది? ఆ మాటలు తను ఎలా వర్ణించి చెప్తాడో వినాలననుకుంది. అరుణకి రోజులు భావరహితంగా జరిగిపోతున్నాయి. రేడియోకు వెళ్తోంది వస్తోంది, కాని జీవితంలో ఏదో వెలితి ఫీలవుతోంది. పూర్వంలాగా పుస్తకాలు చదవలేకుండా ఉంది. చదువుదామని ప్రయత్నం

నించినా మనసు లగ్నం చేయలేకుండా ఉంది. హే సుందరమ్మగారి వలన తన జీవితం పల్టీలు కొట్టి మళ్లీ యథాస్థితికి వస్తోంది. అంతకు మునుపు రేడియో, ఇల్లు, సినిమాలు, పుస్తకాలు, వీటిలో తనకి ఒక పరిపూర్ణత, క్రమత కనిపించేది. బస్సు కోసం వెయిట్ చేయడం, బస్సు రద్దీగా ఉన్నా తోసుకుని ఎక్కడం, మనుషులు తాకుతున్నా బస్సులో నుంచోడం, ఇవన్నీ ఏ ఆలోచన లేకుండా క్రమంగా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు బస్సులో తోసుకెక్కుతున్నప్పుడు రాజా పక్కన కూర్చుని రోడ్లు తిరగడం, సుందరమ్మగారు ఎయిర్ కండిషన్ కారు తన కొరకు ప్రత్యేకంగా పంపడం, తను ఎంత వద్దని రెసిస్ట్ చేసినా ఎలాగో అలా కారు పంపడం, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. తన జీవితం ఎందుకిలా అయింది? ఈ మామూలు జీవితానికి తాను అలవాటు పడలేకుండా ఉంది. ఈ మధ్య అరుణ రమోలా ఇంటికి తరచూ వెళ్తోంది. రమోలా కబుర్లు, వాళ్ళ అమ్మగారి ఆదరం తనని సేదదీరుస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంట్లో తల్లి తన పెళ్లిమాట ఎత్తకుండా ఉండదు. సుందరమ్మగారు తల్లికి బాగా నూరిపోస్తోంది ఎవరినో ఒకరిని వెతికి అరుణకి పెళ్లి చేసేయమని. కావాలంటే ఆవిడ కట్నం కూడా ఇస్తుందిట. ఆవిడలా అనడం కేవలం తన్ని అవమానించడానికి, చిన్నబుచ్చడానికే తప్ప ఆమె అభిమానం వల్లనూ ప్రేమ వల్లనూ కాదని అరుణకి బాగా తెలుసు. నీ కూతురు దారినిపోయే దానైన కట్టుకుంటానందిగా ఎవరినో కొన్ని వెతికి ముడిపెట్టేయండి, లేకపోతే ఓ మంచి రోజున మనవణ్ణి ఎత్తుకోవాల్సి వస్తుంది అందిట ఒకరోజు సావిత్రమ్మగారితో. ఇంటికొచ్చి సావిత్రమ్మగారు తెల్లార్లు ఏడుస్తూనే ఉంది. నా కడుపును చెడబుట్టావు, నీ వల్ల ఎంత మాట పడ్డానో చూడు, ఎవడనో కన్ని చేసుకుని మమ్మల్ని గట్టెక్కించవే అంది తల్లి కచ్చగా. ఆవిడ నోరు మనకి బాగా తెలుసుగా, ఆవిడ మాటలు పట్టించుకోకు. నువ్వు ఆ రమోలాతో తిరక్కు, అది బరి తెగించింది. నీకెవరు చెప్పారు రమోలా ఎవరితో తిరిగిందో నువ్వు చూశావా? అడిగింది అరుణ తీవ్రంగా. దానివల్లే నువ్వు ఇలా అయ్యావు. అమ్మమ్మగారు ఆనాడే చెబితే నేను నమ్మలేదు. నువ్వు వాళ్ళింటికి వెళ్తే నేను ఊరుకోనమ్మా. ఏం చేస్తావో చేసుకో, నేను రమోలా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానను. మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. ఆ ఇంట్లో వాళ్ళమ్మ రమోలా తప్ప మరో మనిషి లేడు. ఆ పెళ్లి 4 రోజులు నేను వాళ్ళింట్లోనే ఉన్నాను. ఆ 2 రోజుల్లోనూ రాజారావు నీ కోసం వచ్చాటగా, వస్తే ఆయన్నే చేసుకోకూడదా అని. అబ్బాయికే మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, సుందరమ్మగారు అతనికి చెప్పి మరీ ఒప్పిస్తారట. ఆహా, ఆవిడ ఒప్పించినా నేను చేసుకోదలుచుకోలేదు. ఎందుకనే అతనంటే ఇష్టపడే కదా ఆ ఫోటోలు దిగావు. తీరా పెళ్లి వద్దంటావేమే, నీకేమన్నా దయ్యం పట్టిందా? దయ్యం లేదు, భూతం లేదు, నేనెవ్వరిని పెళ్లి చేసుకోనమ్మా. చేసుకోక ఇలా రోడ్లండ తిరుగుతావా? ఆ సుందరమ్మగారు రోజు పొడిచి పొడిచి చంపుతుంటే కుళ్ళి చస్తున్నానే. అయితే వాళ్ళింటికి వెళ్ళకు మరి, అక్కడ నీ చెల్లెలుందే దానికోసం వెళ్ళొద్దా? ఎందుకు, పెళ్లి చేసుకుంది, మోగుడు, అత్తగారు, అమ్మమ్మగారు అంతా ఉన్నారు, నువ్వెందుకు? ఆవిడ పిలిచినా వెళ్ళకు. కారు పంపుతారే, ఎలా రానంటాం? ఆ ముసలావిడికి కాళ్ళు లేవు, చేసే పనులు లేవు. నిన్ను పిలిచి నా గురించి హింసిస్తే గానీ ఆవిడికి తృప్తిగా ఉండదు. నువ్వు వెళ్ళకమ్మా. ఎలాగే, నువ్వు బాగానే చదువుతావు, దానికి వేవిళ్ళు, ఒకటే వాంతులు, పక్కమించి లేవడం లేదు. మీ పిల్లకి వేవిళ్ళైతే మీరు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నేను ముసలిదాన్ని అంటుందావిడ. వెళ్ళకపోతే ఎలాగే? అరుణ సమాధానం చెప్పలేదు. అప్పుడే 3 నెలలయిందా సుశీలకు పెళ్ళయి. సుందరమ్మగారు ఎన్నిక చేసిన పాడి పశువు తొందరగానే పిల్లల్ని కనబోతోంది. ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉండాలే. ఇంకే, ఆవిడ కోరిక తీరిందిగా, ఎవరెళ్ళపోతే ఆవిడకే అన్నది అరుణ. మనమిప్పుడు పరాయి వాళ్ళం కూడా కాదు కదుటే, తమ బంధువర్గంలో ఇలాంటి పిల్ల ఉంది అంటే ఆవిడికి అవమానంట అంది సావిత్రమ్మగారు. అరుణకి గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. రాజా ఇంత త్వరగా తన్ని మర్చిపోగలిగాడా? మర్చిపోక తన చెల్లెలు సుశీల్ని ఏలుకోకుండా ఉంటే తను సంతోషపడేదా? అప్పుడు మటుకు తనకు బాధ కాదా? పెళ్లి చేసుకుని దాని బాధ పెడితే, దాని మొహం చూడకపోతే తనకి మరీ కష్టంగా ఉండేది. సుశీల భర్తతో ఆనందంగా, అన్యోన్యంగా ఉన్నందుకు తను సంతోషించాలి. మనసులో ఈ అసంతృప్తి దేనికి? మగవాళ్ళు ఇంత త్వరగా అన్నిటినీ మర్చిపోగలరా? తానెందుకు మర్చిపోలేకుండా ఉంది? రాజా తన ఇష్టాయిష్టాలని గ్రానీ కోరికలకు అనుగుణంగా తిప్పుకోగలడు. ఆ రోజు తనతో అన్నాడు కూడాను, ఒకరిద్దరు పిల్లలు నాకు నచ్చారు కానీ గ్రానీకి ఇష్టం లేకపోయింది, అందుకని అటువంటి మరబొమ్మను గురించి తనెందుకు ఆలోచిస్తోంది

తల్లికి రమోలా స్నేహం ఇష్టం లేదని తెలిసి కూడా అరుణ ఆ స్నేహం వదులుకోదలుచుకోలేదు. తరచూ వాళ్ళింటికి వెళ్లేది. ఇంట్లో ఉంటే నుంగంబాకం కబ్బులు తప్ప మరో సంగతులు ఉండటం లేదు. ఆ విషయాలు తను విందల్చుకోలేదు, వినదు. ఆ రోజు మ్యాట్నీకి బయలుదేరారు రమోలా, వాళ్ళమ్మ, అరుణ. హిందీ సినిమా అప్పటికి 7.5 నుంచి ఆడుతోంది. ఇద్దరు దొంగలు, పోలీస్ ఆఫీసరు. బ్రహ్మాండమైన హింసాకాండం ఉండడం చేత ఆ చిత్రాన్ని ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. ఆ సినిమాకి బయలుదేరారు. టికెట్లకి క్యూలో నుంచునుండగా దూరాన

అరుణ తడబడ్డది. ఆవిడ ప్రత్యేకంగా తన్ని పలకరిస్తుంది అనుకోలేదు. ఆ బావున్నాను అంది క్లుప్తంగా. ఒక్క క్షణం తటపటాయించి, నా దగ్గర ఇంకో టికెట్ ఉంది, నాతో రాకూడదు అంది లక్ష్మీదేవి. అరుణ ఉలిక్కిపడింది. తూచి తూచి మాట్లాడి ఈమె తనని వెంటరమ్మని ఎందుకు పిలుస్తోంది? అసలు తన ఉనికినే గమనించనట్లు ప్రవర్తించేది. ఇంత జరిగాక ఈమెకి తన మీద కోపం రాలేదా? ఎందుకండి, మేం ముగ్గురం వచ్చాం, టికెట్ వృధా అవుతుందని అంటున్నాను. నా ఫ్రెండ్ వస్తానంటే తెప్పించాను, తీరా తను రానని కబురు చేసింది. ఒక్కదాన్నే వెళ్ళరణ, నాకు అమ్మ కంపెనీ ఉందిగా, టికెట్ వేస్ట్ చేయడం దేనికి అంది రమోల. వస్తున్నావా అడిగారు ఆమె. వెళ్ళు పర్వాలేదు, వెళ్ళేటప్పుడు అంతా కలిసి వెళ్ళిపోదాం అంది రమోల. అరుణ అయిష్టంగానే క్యూ వదిలి ఆమెతో వెళ్ళింది. అప్పుడే బుకింగ్ తెచ్చారు. హాల్ ఇంకా నిండలేదు, ఒక్కొక్కరే వస్తున్నారు లోపలికి. అరుణ లక్ష్మీదేవి గారు కూర్చున్నారు పక్కపక్కనే. ఎలా ఉన్నావు అరుణ, బావున్నావా? బావున్నానండి. సుశీల్ ఎలా ఉంది? మీ అమ్మగారు చెప్పలేదా?

మీరు ఇంతవరకు నవలా తోరణం కార్యక్రమంలో మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల విన్నారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వినండి దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో దార్శనిక్ భారత్లో భాగంగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వీరు ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. ఒక సరస్వతి పుత్రునిగా వీరు కర్నూలులో పేరుగాంచారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తర్వాత నోబెల్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత యుఎన్ఓ సర్టిఫైయర్ కూడా వీరున్నారు. మరి ఇన్ని అవార్డ్స్ ఎన్నో సొంతం చేసుకున్నవారు ఈ మన స్టూడియోకి రావడము చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ముఖ్యంగా పుష్కర కాలం ప్రభుత్వంలో ఎన్నో విజయవంతమైన పథకాలు మన ప్రభుత్వం చేపట్టింది. దార్శనిక్ భారత్ రూపంలో మనము ఎన్నో విజయవంతమైన వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాము. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2047లో దార్శనిక్ భారత్ 2047 అనే భావంతో భారతదేశం స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు చేసుకునే నాటికి అభివృద్ధి చెందిన ఆత్మనిర్భరమైన సమగ్ర సమానత్వం కలిగిన ఇంకా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే భారతదేశాన్ని నిర్మించాలనే దీర్ఘకాలిక దృష్టితో మన ప్రధానమంత్రి గారు ఎన్నో సంస్కరణలను చేపట్టారు. దాంట్లో భాగంగా కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, వైద్య, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఇంకా సాంస్కృతిక విలువలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యాన్నితో మన ప్రధానమంత్రి ముందరికి వెళ్తున్నారు. ఇక ముందుగా అండి, నాగస్వామి నాయక్ గారు, దార్శనిక్ భారత్ అంటే ఏంటో మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచిదండి. దార్శనిక అంటే భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఒక స్పష్టమైన లక్ష్యము, ఆలోచన మరియు కారణాచరణ ప్రణాళికలతో ముందుకు సాగడం అండి. సో అందువల్ల దార్శనిక భారత్ 2047 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన బలమైన, స్వయం సమృద్ధి కలిగిన, సమాన అవకాశాలను అందించి మరియు ప్రపంచంలో ప్రముఖ దేశంగా నిలిపే భవిష్యత్తు దృష్టిని ఈరోజు మనము దార్శనిక భారత్ అని చెప్పడం జరుగుతుందండి. ఇది ఒకే ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కాకుండా దేశాభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక జాతీయ దృష్టికోణంగా అర్థం చేసుకోవచ్చును.
0: చాలా సంతోషం అండి. ఇక దార్శనిక్ భారత్ ప్రధాన లక్ష్యాలు ఏంటో తెలియజేస్తారండి.
1: ఓకేనండి. మన ప్రధానమంత్రి గారు సూచన మేరకు 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ప్రతి పౌరుడికి మెరుగైన విద్య వైద్యం అందించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, పేదరికం గణనీయంగా తగ్గాలి, ఆధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
0: ఇక ఆర్థికాభివృద్ధి అని మీరు ఇందాక తెలియజేశారండి. దేశ అభివృద్ధికి బలమైన ఆర్థిక వ్యవస్థ ఎంతో అవసరము. ఆర్థిక రంగంలో ప్రధాన లక్ష్యాల గురించి తెలియజేస్తారండి.
1: మంచిదండి, మంచి క్వశ్చన్ అండి. ఆర్థిక అభివృద్ధిలో దేశ ఉత్పత్తి సామర్థ్యం పెంచడము, పరిశ్రమలు అభివృద్ధి చెందడము, తర్వాత చిన్న మధ్యతరా పరిశ్రమలను ప్రోత్సహించడము, తర్వాత స్టార్టప్లకు అవకాశాలు కల్పించడము, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడము, ఎగుమతులు పెంచడము, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం పాత్రను విస్తరించడము, గ్రామీణ మరియు పట్టణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం అండి.
0: ఇకపోతే అండి, అలాగే విద్య కూడా చాలా ప్రధానంగా మన ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక విద్యపై చాలా దృష్టి కేంద్రీకరించి ఉన్నారు. ఇక విద్య అభివృద్ధికి పునాది, తర్వాత దాని ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారు.
1: మంచిదండి. సో దేశంలో విద్యాభివృద్ధి చెందాలి అంటే దేశ భవిష్యత్తును నిర్ణయించేది ముఖ్యమైన రంగం విద్యనండి. సో దార్శనిక భారత్ 2047 లో విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందండి. అందులో ముఖ్య అంశాలు ప్రతి బాల బాలికలకు నాణ్యమైన విద్య, పాఠశాల విద్యలో నైపుణ్యం పెంపొందించడం, ఉన్నత విద్యలో పరిశోధనలు ప్రోత్సహించడం, వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను విస్తరించడం, విద్యలో సాంకేతికత వినియోగము, విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విమర్శనాత్మకమైన ఆలోచనల పెంపకం, తర్వాత పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించడం అండి. విద్య యొక్క ముఖ్య లక్షణము విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా బాధ్యతమైన పౌరులుగా మెలగాలి, తర్వాత సమస్య పరిష్కరించి కొత్త ఆలోచనలు సృష్టించేదే విద్యలో వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చండి.
0: ఇక దార్శనిక భారత్లో యువత పాత్ర గురించి తెలియజేస్తారు.
1: ఖచ్చితంగానండి. ఇప్పుడు భారతదేశంలో మనకు వెన్నెముక

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు

0: యువకులు అండి. సో మనము చైనాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ యువత కలిగిన దేశం మన భారతదేశము. భారతదేశంలో అతిపెద్ద బలంగా దాని యువ జనాభా. దార్శనిక భారత 47లో భాగంగా భారతదేశంలో నిర్మాణం యువత పాత్ర అమూల్యమైనది, ముఖ్యమైందండి. సో నూతన ఆవిష్కరణలు చేయాలి, స్టార్టప్లు ప్రారంభించాలి, పరిశోధన పాల్గొనాలి, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, దేశ సేవలో భాగస్వాములు కావాలి, సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలి. సో నైపుణ్యం కలిగిన యువత, ఉత్పాదక శక్తి, బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన దేశంగా మనము తీసుకుపోవడానికి వీలవుతుందండి. ఇందులో భాగంగానే మా వొకేషనల్ కాలేజీలో 7 కోర్సుల ద్వారా మేము పిల్లలకి విద్యను అందిస్తున్నామండి.
1: చాలా సంతోషం అండి. ఇకపోతే అండి, మన భారతదేశానికి వ్యవసాయము తర్వాత గ్రామీణాభివృద్ధి పట్టుకొమ్మలు అని చెప్పుకోవచ్చు అండి. గాంధీ గారు ఆ రోజే చెప్పారు. మరి వ్యవసాయము గ్రామీణాభివృద్ధి గురించి కాస్త దార్శనిక భారత్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామో తెలియజేస్తారండి.
0: మంచిదండి. భారతదేశంలో పురస్కార కాలంలో సో వ్యవసాయం అనేది ఒక పట్టుకొమ్మ అండి భారతదేశ అభివృద్ధికి. భారతదేశంలోనే వ్యవసాయము కోట్లాది మంది పైన జీవనం పైన ఆధారపడి ఉందండి. దార్శనిక భారత్లో 47లో వ్యవసాయ రంగానికి ఆధునికీకరించడం అవసరము. ప్రధాన అంశాలు ఏంటంటే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, డ్రోన్ల ఉపగ్రహ సాంకేతిక వినియోగము, నీటి సమర్థత వినియోగము, సూక్ష్మ నీటిపారుదల, పంట వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు, తర్వాత నిల్వ మరియు శీతల గిడ్డంగుల అభివృద్ధి, రైతుల మార్కెట్ సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, సమాజ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అండి. సో గ్రామీణ భారత్లో అభివృద్ధి చెందేంత వరకు కూడా సమగ్ర భారతదేశంలో అభివృద్ధి చెందడం వల్ల మెరుగైన రహదారులు ప్లస్ విద్య ప్లస్ వైద్యము ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఉపాధి ప్లస్ బ్యాంకింగ్, సో ఇదే బలమైన గ్రామీణ భారత్గా మనము వర్ణించుకోవచ్చండి.
1: ఇక ఆరోగ్యకరమైన భారత్ గురించి కూడా తెలియజేస్తారా అండి?
0: సో మనకు కలిగిన మనకు ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు నిర్మాణ రంగంలో కూడా మనం ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా భారతదేశ యువతకు చాలా ముఖ్యము. అందులో భాగంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యం సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య సదుపాయాలు, ప్రాథమిక విద్యా కేంద్రాల్లో బలోపేతము, సో ఆధునిక వైద్య సాంకేతిక వినియోగము, తల్లి మరియు శిశు ఆరోగ్యంపై దృష్టి, పోషకాహారం లోపం తగ్గించడం, ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెంచడం. సో ఆరోగ్యవంతమైన పౌరుడు ఎలా ఉంటాడంటే బలమైన దేశం అనే భావన ముందుకు తీసుకెళ్లాలండి.
1: ఇకపోతేనండి, డిజిటల్ భారత్ గురించి తెలియజేస్తారండి?
0: ఓకేనండి. ఇప్పుడు మన మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ విప్లవం అనేది స్టార్ట్ అయిందండి. సో అందులో భాగంగానే మనము డిజిటల్ సాంకేతిక ప్రజల జీవితాల్లో వేగంగా మార్పు చెందుతుంది. అందులో డిజిటల్ ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, తర్వాత డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, సో ఇవి విస్తరిస్తే గనక భారతదేశంలో ఇంకా ముందుకు పారదర్శకంగా పోతుందండి. డిజిటల్ సాంకేతికం వల్ల ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా మరియు సులభంగా ప్రజల్లోకి అందుబాటులోకి రావచ్చండి.
1: కాకపోతే అండి, మన భారతదేశంలో మహిళా సాధికారతకు చాలా పెద్దపీట మన ప్రభుత్వం వేస్తుందండి. మహిళా సాధికారత గురించి దార్శనిక భారత్లో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల గురించి తెలియజేస్తారు.
0: ఖచ్చితంగా అండి. సో దార్శనిక భారత్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు పిలిపించారు, బేటీ పడావో బేటీ బచావో. సో ఒక ఆడబిడ్డకు గాన మనం విద్య నేర్పిస్తే ప్రపంచం కూడా ముందుకు పోతుందని తెలియజేశారు. అందులో నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు, ఆర్థిక స్వతంత్ర భద్రత మరియు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడం వల్ల మహిళలు సాధికారికత ముందుకు తీసుకొచ్చండి.
1: ఇక దార్శనిక భారత్, సుపరిపాలన, ఇవి జోడుగా మనము వింటా ఉంటామండి. మరి సుపరిపాలన ఏ విధంగా మనము అంటే దార్శనిక భారత్కి సంబంధించి సుపరిపాలన ఏ విధంగా అందించాలో తెలియజేస్తారండి.
0: మంచిదండి, మంచి క్వశ్చన్ కూడా ఇది. దేశాభివృద్ధికి సమర్థవంతమైన పరిపాలన అవసరమండి. సుపరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి నియంత్రణ, వేగవంతం

0: మైన సేవలు, డిజిటల్ ప్రభుత్వ సేవలు, ప్రజల భాగస్వామ్యం, చట్టపాలన ముఖ్యమైనవండి. ఇది ప్రజలకు ముఖ్యమైన సేవల్లో ముఖ్యంగా ఏముంటుందంటే సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందే విధంగా పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలి అండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముందుగా మీరు అన్నారు దార్శనిక్ భారత్ 2047లో భాగంగా ఇది ఒక కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నిర్మాణానికి సంబంధించిన సమగ్ర దృష్టికోణం అని చెప్పారండి. మరి దాని గురించి కాస్త క్లుప్తంగా మా శ్రోతలకు వివరిస్తారా అండి?
0: మంచిదండి. దార్శనిక్ భారత్ లో 2047లో నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రభుత్వము, ప్రజలు, విద్యా వ్యవస్థలు, రైతులు, ఉద్యోగాలు, శాస్త్రవేత్తలు, యువత, మహిళలు మరియు సాధారణ పౌరులు అందరూ కలిసి పనిచేయాలి అండి. ఇది దేశాభివృద్ధి అంటే కేవలం ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించడం కాదు, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు మరియు సురక్షితమైన పర్యావరణం అందించడం కూడా అభివృద్ధిలో భాగంగా అంటే, అందువల్ల బలమైన ఆర్థిక వ్యవస్థలతో పాటు బలమైన సమాజం, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యవంతమైన యువత, ఆధునిక సాంకేతికతో పాటు భారతీయ విలువలు ఇవన్నీ కలిసినప్పుడే 2047లో అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం సాధ్యమవుతుందండి. మనము ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే 2047 నాటికి సమృద్ధిగా, స్వయం సమృద్ధిగా, సమాన అవకాశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెంది పర్యావరణ పరంగా స్థిరంగా మరియు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచే దేశాన్ని నిర్మించడమే దార్శనికత భారత్ 2047 యొక్క విస్తృతమైన దృష్టి, విస్తృతమైన ఆలోచనలు మన ప్రధానమంత్రి గారు చేయడం జరిగిందండి.
1: చాలా సంతోషం అండి. ఈరోజు ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి దార్శనిక్ భారత్ గురించి చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. మరి ఆకాశవాణి కర్నూలు తరఫున, అలాగే వింటున్న శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం అండి. డాక్టర్ నాగస్వామి నాయక్ గారు,
2: మీరు ఇంతవరకు స్వర్ణయుగానికి చేరువలో దార్శనిక భారత్ ఈ అంశం గురించి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8:15 కావస్తుంది. మరి కొద్ది క్షణాలు వినండి, రాగమై రమణీయమై ప్రత్యేక కార్యక్రమం.

ఈరోజు మనం సంగీతం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం, అలానే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అలా అలా కొన్ని రాగాలు తేని వారంటూ ఉండరు. రాగాలు అంటే సంగీతం నుంచి వచ్చినవే. మనం అలసిపోయామనుకోండి, మంచి పాట వింటే సేద తీరుతుంది, మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. సంగీతం, రాగాలు అనేవి ఓ పెద్ద

0: సాగరం. మరో విషయం ఏంటి అంటే, సంగీతం నేర్చుకోవాలనే కుతూహలం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సంగీతం నేర్చుకోవటానికి వయసుతో నిమిత్తం లేదు. సంగీతం సాగరం. ఈ సాగరం నుంచి ఉద్భవించిన సంగతులు శ్రోతలకు అందించాలనే మా ఈ చిన్ని ప్రయత్నం. అంతేకాదు, సంగీతం పట్ల ఆసక్తి ఉండి నేర్చుకోవాలనే కోరిక ఉన్నవారికి ఈ స్వర నీరాజనం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని మేం భావిస్తూ రాగమై రమణీయమై అనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మన మార్కాపురంలోని మహతి సంగీత శిక్షణాలయం సంగీతోపాధ్యాయిని శ్రీమతి కె. లలిత పవన్ గారిని కలుసుకుని సంగీతంలోని రాగాలు, వాటి లక్షణాలను గురించి, ఇంకా ఎన్నో సంగతుల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం.
1: శిశురు వేత్తి, పసురు వేత్తి, వేత్తి గాన రసపణి అన్నారు పెద్దలు. పాలు తాగే పసిపిల్లల నుంచి పెద్దల వరకు పశుపక్షాదులను, సకల జీవకోటిని ఆనంద డోలికల్లో ముంచి పరవశింపచేసే శక్తి కేవలం ఒక సంగీతానికి మాత్రమే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

సంగీతానికి భాష, కుల, మత, జాతి భేదాలు, వయోభేదాలు ఉండవు. ఎవరైనా నేర్చుకోవచ్చును. దీనికి చక్కటి ఉదాహరణ ఏమంటే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన వేణుగానంతో గోకులంలోని వారినే కాకుండా గోవులను, ఇతర జీవులను తన చుట్టూ కట్టిపడేసేవారని మన పురాణాల ఆధారంగా తెలుస్తున్నది కదా. అసలు సంగీతం అంటే ఏంటి? సంగీతం అంటే ఆది ప్రణవనాదం అయిన ఓంకారం నుండి సంగీతం ఉద్భవించిందని చెప్పబడుచున్నది. మన భారతీయ సంగీతానికి మూలం వేదాలు, అందలి స్వరాలు. సామవేదం మన భారతీయ సంగీతానికి మూలం. వేదాలు, అందలి మంత్రాలు అన్నీ ఒక లయాత్మకంగా పదాలను చేర్చి పాడేవారు. వాటిని శోభాలు అంటారు. ఈ వేదాల్లో ఉదాత్త, అనుదాత్త, స్పరిత అనే వాటి ఆధారంగా మంత్రాలను పలికేవారు. యజ్ఞయాగాలు జరిగే సమయంలో ఏకస్వర అంటే అర్చిక, ద్విస్వర అంటే గాద్ధికం అనే పేర్లతో రూపొందించిరి. కాలక్రమేణా చతుస్వరి, పంచస్వరి, షట్స్వరి, సప్తస్వరిగా మారాయి. సప్తస్వరయుక్తమైన ఒక స్థాయిని మన పూర్వీకులు అందించారు. సామవేదంలో వికార విశ్లేష, వికర్షణ, అభ్యాస విరామ

మొదలగు విషయాలను తెలియజేయుచున్నవి. అవి అనుసరిస్తూ ఈనాటి సంగీతంలో గమకాలు, వాది, వివాది, సంవాది, ఆరోహణ, అవరోహణ మొదలగును వాడుతో ఏర్పడిన స్వరాల సమూహమే, సమాహారమే ఈ సంగీతం అని కొందరు కోవిదులు కొనియాడారు.

గీతం వాద్యం తదా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే. అంటే గీతం అంటే గాత్ర సంగీతం, వాద్యం అంటే వాయిద్య సంగీతం, నృత్యం అంటే

నాట్యము. ఈ మూడిటి కలయికను సంగీతమని అంటారని మరికొందరి అభిప్రాయము. మనము మాటల్లో చెప్పాలనుకున్న భావాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోతాము. అలాంటి విషయాన్ని కూడా ఒక చక్కటి పాట ద్వారా చెప్పినా లేదా ఈ మూడిటి కలయికతో చెప్పినా ఎదుటి వారి మనసుకు హత్తుకునే విధంగా చెప్పవచ్చునని దీనిలో అంతర్లీనం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతంకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందున కర్ణాటక సంగీతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. కర్ణాటక సంగీతంలో ఉండే స్వరాలు ఒక ప్రత్యేక గమకాలతో నిర్దిష్టమైన శృతిలో అలంకరించబడి జనుల మనసులను రంజింప చేసే స్వర సమాహారాలనే రాగమని కొనియాడారు. ఈ రాగం కేవలం స్వర సమూహాలే కాకుండా అవి మన జీవన శైలిపై అత్యంత లోతైన ప్రభావం చూపుతున్నాయి. వినేవారిలో ఒక నిర్దిష్టమైన భావోద్వేగాలను మరియు మానసిక స్థితిని, ఆరోగ్యాలను, మేధస్సును మరియు మంచి సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే ఒక శక్తి సంగీతానికి ఉంది. ఇది మనకు దేవతలు అందించిన ఒక అద్భుత

అందరికీ తెలుసు. సంగీతం గురించి చాలా విషయాలు విన్నారు కదా. మరి సంగీతంలోని రాగాలు, వాటి జన్య రాగాలు, ఇలాంటి విషయాలెన్నో వచ్చే కార్యక్రమంలో మనం చెప్పుకుందాం.

మీరు ఇంతవరకు రాగమై రమణీయమై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.

0: రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుకలు జపాన్లోని పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు ఘనంగా జరిగాయి. వార్తల వివరాలు. దేశంలోని విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసిఎస్ఐ 58వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందకుండా దేశం పురోగమించలేదని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని, అలాగే వేగవంతమైన సాంకేతిక పురోగతి యుగంలోకి ప్రవేశిస్తోందని వివరించారు. కార్పొరేట్ పాలనను ప్రోత్సహించడంలో ఐసిఎస్ఐ చేసిన కృషిని ఆయన ప్రశంసిస్తూ, ఇది సుస్థిర అభివృద్ధికి ప్రపంచ ప్రమాణంగా అభివర్ణించారు. బలమైన ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించడంలో ఐసిఎస్ఐ కృషి భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడుతుందని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Today, as a global benchmark for sustainable development, the ICSI ensures that the modern company secretary fosters robust corporate transparency and serves as the backbone of investor confidence in the Indian market.
0: అంతర్జాతీయ శాంతి, భద్రత, సరఫరా గొలుసుల పునరుద్ధరణ, పరస్పర అనుసంధానం అనేవి అభివృద్ధి చెందుతున్న మధ్యస్థ దేశాలకు అత్యంత కీలకమైనవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో భాగంగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఓల్ఫ్ గ్యాంగ్ ఇషింగర్, జర్మనీ విదేశాంగ కార్యదర్శి బెర్నార్డ్ కోట్షులతో ఆయన చర్చలు జరిపారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని, ఇందుకు ఇక్కడ యువ జనాభా ఎంతగానో దోహదపడుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఐరోపా సమాఖ్య ఈయుతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోందని చెప్పారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, స్పేస్ రంగాలలో భారత్ ఈయు భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, బలమైన కార్పొరేట్ పనితీరు, పెట్టుబడుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పురోగమిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వృద్ధిని నమోదు చేసిందని, ఆ తరువాత కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగడం దేశ ఆర్థిక పురోగతికి సానుకూలంగా మారిందని, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల ప్రభావం దేశంపై పడకుండా ప్రభుత్వం, ప్రైవేట్ రంగం తీసుకున్న చర్యలు ఎంతగానో దోహదపడ్డాయని సౌరభ్ గార్గ్ వివరించారు. ఆసియా క్రీడలు 2026 ముగింపు వేడుక జపాన్లోని నగోయాలో ఉన్న పాలోమా మిజుహో స్టేడియంలో ఈరోజు జరిగింది. ఈ వేడుకల్లో 2 స్వర్ణ పతకాలు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా భారత బృందానికి నాయకత్వం వహించారు. భారత్ 21 స్వర్ణం, 27 రజతం, 37 కాంస్య పతకాలతో మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. హ్యాంగ్జౌ 2023లో సాధించిన రికార్డు స్థాయి పతకాల తర్వాత ఆసియా క్రీడల చరిత్రలో భారత్ సాధించిన అత్యధిక పతకాల సంఖ్యలో ఇది 2వది కావడం విశేషం. భారత మహిళా హాకీ జట్టు 1982 తర్వాత మొదటిసారిగా స్వర్ణం గెలిచింది. పురుషుల హాకీ జట్టు వరుసగా 2 సార్లు ఆసియా క్రీడల టైటిల్స్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యారథాన్ 2వ ఎడిషన్ను నిర్వహించింది. భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు మారథాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ వైస్ మార్షల్ శేఖర్ యాదవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత వైమానిక దళం నుండి పరమవీర చక్ర అందుకున్న ఏకైక వ్యక్తి ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో

0: ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీల పదవీ కాలం గత నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. లోక్సభ నుండి 21 మంది, రాజ్యసభ నుండి 10 మంది సభ్యులతో కూడిన ఆర్థిక కమిటీకి బీజేపీ ఎంపీ భతృహరి మహతాబ్ను చైర్పర్సన్గా నియమించారు. లోక్సభ నుండి 21 మంది, ఎగువ సభ నుండి 10 మంది సభ్యులతో కూడిన విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను చైర్పర్సన్గా నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా, రసాయనాలు ఎరువుల కమిటీకి లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ను చైర్పర్సన్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి గాను 3,600 కోట్ల రూపాయల మొదటి విడత నిధులను విడుదల చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో చేపట్టనున్న హౌసింగ్ పైలట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించామన్నారు. 3D టెక్నాలజీ ఇళ్ల ద్వారా నిర్మాణ సమయం, ఖర్చు, కూలీల అవసరం చాలా తగ్గుతుందని, ఇవి సాధారణ ఇళ్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇళ్లు అందించేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని శివరాజ్ సింగ్ పేర్కొంటూ
1: केंद्र सरकार ने प्रधानमंत्री जी के आशीर्वाद से 3 लाख मकान बनाने की पहली किस्त आंध्र प्रदेश के गरीबों को समर्पित की है. 100% मकान गरीबों को बनाने में आपके साथ भारत सरकार खड़ी है प्रधानमंत्री जी के नेतृत्व में. 3D कॉन्क्रीट प्रिंटिंग टेक्नोलॉजी, एक नई टेक्नोलॉजी से ये मकान हम बनाने वाले हैं कि ये मकान 6 महीने के अंदर कम्प्लीट हो, उसमें लागत भी कम आए.
0: అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్జీనియాలో నిర్వహించిన వికసిత్ భారత్ యూనిటీ రన్కు పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరుగు, యోగా, ధ్యానంతో పాటు ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యాలను నిర్వహించారు. పొటోమాక్ నదికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రవాస భారతీయులను ఒకచోట కలిపింది. భారతీయులు క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకునే దిశగా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఒక జాతీయ ప్రచారంగా ప్రారంభించారు. స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్జీ కృష్ణవర్మ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్రం పట్ల శ్యామ్జీ కృష్ణవర్మ నిబద్ధత స్వాతంత్ర పోరాటంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. శ్యామ్జీ కృష్ణవర్మ తన జీవితాన్ని స్వాతంత్రం కోసమే అంకితం చేశారని, మాతృభూమి గౌరవాన్ని కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం, అంకిత భావాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా స్వాతంత్ర సమరయోధుడు అమరవీరుడు సుబ్రహ్మణ్య శివ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్థలు, అంకుర సంస్థల బలంపైనే వికసిత్ భారత్ ప్రస్థానం నిర్మాణం జరుగుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. రానున్న దశాబ్దాలలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను అంతర్జాతీయ సంస్థలు పెంచుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: సరిగమల స్వర సమ్మేళనం మనసును పులకరింపచేసే గాన వినోదం.
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

అన్నిటి సమ్మేళనంతో ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా చిత్రలహరి చిత్రం కోసం సుదర్శన్ అశోక్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రం శ్రోతలకు మనవి. ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622333. ఫోన్ నెంబర్ మరోసారి 0859622333. మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. పుష్ప ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0855926223393. ఫోన్ నెంబర్ మరోసారి 0855926223393. ఇనండి, చిత్రమంజరి కార్యక్రమంలో తరువాతి పాట వినండి. ఇంద్ర ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర పైన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 9:30 అలనాటి మధురాలు ప్రత్యేక ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించాలి, శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859622333 ఫోన్ నెంబర్ మరోసారి 0859622333 ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 9:00 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద న్యూస్ అట్ 9. ద హెడ్లైన్స్. External Affairs Minister Dr. S. Jaishankar says changing global landscape opens new avenues for cooperation among emerging and middle powers, highlights peace, supply chain resilience and connectivity as their key agendas. Rural Development Minister Shivraj Singh Chauhan hands over 3 lakh houses worth 3,600 crore rupees to Andhra Pradesh, lays foundation stone for country's first pilot housing project using 3D concrete printing technology. Campaigning ends for by-polls to 5 assembly seats across Tamil Nadu, Puducherry and West Bengal and a Lok Sabha constituency in Assam, voting on Tuesday. Iran says Strait of Hormuz to remain closed until US meets its 7 conditions, plans to expand range of missiles. And Asian Games 2026 draw to a close in Japan in a dazzling ceremony. India sign off in 4th place with 85 medals comprising 21 gold.

0: పాసా ఈ పూజ ప్రత్యూష దిలీప్ చంద్రారెడ్డి
1: ఓకే
0: అన్విత వింటున్న శ్రోతలకు అందరికీ సార్.
1: ఓకే అండి, మన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా ఈ పాటను డెడికేట్ చేస్తున్నాం. ఇలానే
0: థ్యాంక్ యూ
1: కాల్
0: సార్.
1: చేస్తుండండి నరేంద్ర గారు, మీరు
0: ఓకే
1: కోరిన
0: సార్,
1: పాట వచ్చేస్తుంది, వినండి.
0: సరే సార్.
1: ఓకే అండి, ధన్యవాదాలు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఈరోజు నూతనంగా ప్రారంభమైనటువంటి అలనాటి మధురాలు ప్రత్యేక ఫోన్ కార్యక్రమంకు శ్రోతలు ఫోన్లు వస్తున్నాయి. ఇంకా శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0855962233393. ఈ నెంబర్కి ఫోన్ చేసి అలనాటి మధురాలు అయినటువంటి పాత పాటలను కోరుకున్న వెంటనే మీకు వినిపించడం జరుగుతుంది. శ్రోతలు ఈ విషయాన్ని గమనించండి. తర్వాత కాలర్ని తీసుకుందాం. హలో.
1: హలో సార్, నమస్తే సార్, శుభ సాయంత్రం. హలో సార్. హలో సార్, శుభ సాయంత్రం సార్, నమస్తే.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం మీకు కూడా. మీ పేరు చెప్పగలరా?
1: నా పేరు శేషిరెడ్డి సార్, సూర్యపల్లి నుంచి మాట్లాడుతున్నా.
0: మార్కాపురం జిల్లా సూర్యపల్లి నుంచి.
1: మార్కాపురం దగ్గర సూర్యపల్లి సార్.
0: ఓకే అండి, ఈ కార్యక్రమానికి రెండవ కాలర్ మీరే.
1: చాలా సంతోషం.

0: ఒకసారి ఈ కార్యక్రమం పెట్టడాలు.
1: ఓకే ఓకే అండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: లేత మనసులో నుంచి
1: ఓకే
0: ఓడి
1: అండి,
0: ఒక పుంజానే ఏదో
1: ఖచ్చితంగా అండి,
0: పాడిస్తారు, ఆ పాట
1: మీకోసం ఆ
0: వేశారు.
1: పాట వచ్చేస్తుంది. శ్రోతల పేర్లు ఏమైనా చెప్పగలరా?
0: వింటున్న అందరి కోసం సార్,
1: ఓకే, మన
0: చాలా మంచి కార్యక్రమం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM
0: అవును సార్,
1: శ్రోతలందరికీ కూడా ఈ పాట వినిపిస్తున్నాం. ఇలానే
0: అవును
1: కాల్
0: సార్.
1: చేస్తూ ఉండండి శేషి రెడ్డి గారు.
0: మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది సార్, అన్ని
1: ఓకే,
0: విషయాలు చెప్తుంటారు,
1: ధన్యవాదాలండి,
0: నేను బాగా
1: ధన్యవాదాలు.
0: చెప్తాను. ధన్యవాదాలు సార్, గుడ్ నైట్,
1: ఓకే
0: బాయ్
1: అండి,
0: బాయ్.
1: ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి. ఇలానే కాల్
0: ఓకే సార్,
1: చేస్తుండండి. ఓకే అండి,
0: థ్యాంక్ యూ సార్,
1: ఓకే
0: బాయ్.
1: అండి, ఓకే.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్తే సార్. నమస్తే సార్.
0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అమ్మ. ఏం పేరు అమ్మ? పేరు
1: నీలావతి సార్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: కే కొత్తపల్లి సార్.
0: ఓకేనమ్మా, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మాయాబజార్ సార్.
0: ఓకేనమ్మా, మీకు మాయాబజార్ నుంచి ఏదైనా మంచి పాట కావాలి. ఓకేనా
1: సార్.
0: మీకోసం?
1: ప్రోగ్రామ్ బాగుంది సార్.
0: ఓకే అమ్మ, మనలాంటి శ్రోతల కోసమే సాయంత్రం పూట బాగా ఉంటుందని పాత పాటలు అయితే.

0: మంచిలోగా మంచి పర్లేదు సార్. మీరు
1: ఓకే ఓకేనమ్మా, మీకు ధన్యవాదాలు.
0: రోజు వింటాను సార్ మీరు వాయిస్,
1: ఓకే
0: బాగా యాంకరింగ్ చేస్తారు.
1: ఓకే ఓకేనమ్మా, అలాగేనమ్మా. మీకోసం మంచి పాట వస్తుంది మాయాబజార్ నుంచి. శ్రోతల
0: ఓకే
1: పేర్లు ఏమైనా
0: సార్,
1: చెప్తారా?
0: మా వారి శ్రీనివాసుల కోసం, నా కోసం సార్, మీ సోదరులందరి కోసం,
1: ఓకేనమ్మా.
0: మీకోసం.
1: శ్రీనివాస్ గారికి, మీకు, మన ఆకాశవాణి 101.5 FM శ్రోతలందరి కోసం ఈ పాట వచ్చేస్తుంది. తప్పకుండా వేస్తాం, వినేయండి. ఓకేనమ్మా ఓకేనమ్మా, మీకు ధన్యవాదాలు. ఇలానే కాల్ చేస్తుండండి. ఓకేనమ్మా ఓకేనమ్మా.

0: கலவரமும்
1: తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది?
2: దస్తగిరి సార్, కడప జిల్లా పొద్దుటూరు సార్.
1: పొద్దుటూరు నుంచి దస్తగిరి గారు మాట్లాడుతున్నారు.
2: అవును సార్.
1: మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: మాకు రోజులు మారాయి సార్.
1: ఓకేనండి.
2: కల్లా కపటం కాలని వాడ అల్పాను సార్.
1: ఓకే అండి, మీకోసం ఈ పాట వచ్చేస్తుంది. శ్రోతల పేర్లు ఏమని చెప్పగలరా?
2: దత్తగిరి, సంధ్య, యాసిని, సాదియా, మార్కాపురం వింటున్న శ్రోతలందరికీ డెడికేట్ చేయండి సార్.
1: ఓకే అండి, మీరు చెప్పిన వారందరితో పాటుగా మన ఆకాశవాణి 101.5 ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి. ఇలానే కాల్ చేస్తుండండి దత్తగిరి గారు.
2: థ్యాంక్ యూ సార్.
1: ఓకే అండి, ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు సార్.
1: మీరు కొన్ని

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 101.5 FM మార్కాపురం కేంద్రంలో అలనాటి మధురాలు ప్రత్యేక ఫోన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0859562233393. ఈనాటి కార్యక్రమంలో తర్వాతి కాలాన్ని తీసుకుందాం. హలో.
1: హలో, నమస్తే సార్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను.
0: బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
1: సూపర్ ఉన్నాం సార్ మేము.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మాకు పిడుగరా వంటి చిత్రం నుంచి.
0: ఓకేనండి.
1: ఇరే నీవు నేను ఎలాగైనా కలవాలి.
0: ఓకేనండి, ఖచ్చితంగా మీ వాయిస్ బాగుంది పాటకి. ఆ పాటకి బాగా సూట్.
1: మా ఫ్రెండ్స్ సార్.
0: చెప్పండి, శ్రోతలు చెప్పండి.
1: పాలెం పోలయ్య.
0: పోలయ్య గారు

0: కానాల రామయ్యను అనే పల్లె,
1: ఓకే,
0: నరేందర్ రెడ్డి గారు, శేషిరెడ్డి గారు, తపల మస్తాన్ భాష,
1: ఓకేనండి,
0: పూజారి ధనుంజయ, చాలా మంది ఉండే సార్ శ్రోతలు.
1: ఓకే, మన మీకు సంబంధించినటువంటి రిలేటివ్ శ్రోతలందరికీ, మీ ఫ్రెండ్స్కి, మరి మన ఆకాశవాణి 101.5 FM కేంద్రం శ్రోతలందరికి కూడా ఈ పాట వినిపిద్దాం. ఓకేనా, ఇలానే కాల్ చేస్తూ ఉండండి.
0: ఓకే
1: బ్రహ్మయ్య గారు ధన్యవాదాలండి.
0: ఓకేనండి,
1: ఓకేనండి, మీకు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ తెలంగాణ.
0: ఓకే అండి, మీ పేరు చెప్తారా?
1: ఎం మురహరి.
0: మురహరి గారు నమస్తే అండి.
1: నమస్కారం.
0: మన ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రము ఈరోజు ప్రారంభించినటువంటి అలనాటి మధురాలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఫస్ట్ టైం సార్ ఫోన్ చేసాడు.
0: ఓకే అండి, మాకు మీలాంటి శ్రోతలే కావాలి. పాత వాళ్ళు చేస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు కూడా రావాలన్నమాట, అందరికీ అవకాశం ఉండాలి. ఓకేనండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలి చెప్పగలరా?
1: గులేబా కావాలి కథ నుంచి.
0: ఓకేనండి,
1: మదనా సుందరనాథ.
0: ఓకే అండి, తప్పకుండా మీకోసం ఈ పాట వేస్తాము. శ్రోతల పేర్లు ఏమని చెప్పగలరా?
1: మురహరి, యశోద, జానకి, రాజు.
0: ఓకే అండి, వీరందరితో పాటుగా మన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా
1: అందరికీ
0: ఈ పాటని వినిపిస్తున్నాం.

ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి మురహరి గారు. ఓకేనా? ధన్యవాదాలండి. లేదండి, డైలీ ఉంటుంది ఈవినింగ్ 9:30. ఓకేనండి? ఓకే అండి, ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో మీరు ఇంతవరకు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతలు వారు కోరిన మధురాతి మధుర గీతాలు విన్నారు కదా. ఈరోజు సమయం అయిపోయినందున ఇక రేపటి ఇదే కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి అలనాటి మధురాలు కోరుకొని ఆనందించగలరని విని ఆనందించగలరని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి సెలవు చెప్తూ ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ క్యాప్సూల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:20 మన మార్కాపురం 101.5 FM కేంద్రంలో మధుర గీతాలు వింటారు శ్రోతలు. ఈ విషయాన్ని గమనించగలరు.
1: ఆకాశవాణి హే ఆజ్ కే రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా మే ఆప్ సభీ శ్రోతాఓ కా స్వాగత హే. ఆజ్ కే ఇస్ సభా మే ప్రస్తుత హే హిండోల్ పెయింట్సె కా శాస్త్రీయ గాయన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా, we now bring you a vocal recital by Hindol Pendse.
1: Shri Hindol Pendse ka jan sangitik parivar mein hua. Unhone shastriya gayan ki shiksha ghar ke sangeetmay vatavaran mein apne pita evam guru Shri Sadanand Pendse se prapt ki. Aapke gayan ki visheshta raag ki silsilevar saundaryapurn evam lay ke sath khoobsurat badhat hai. Iske alawa aap sugam gayan jaise bhav geet, భక్తి గీత్, నాట్య గీత్ మే భీ నిపుణ హై. ఆపనే అనేక ఫిల్మో, ధారావాహికో ఏవం మహానాట్యో మే గాయన్ ఔర్ పార్శ్వ సంగీత్ కా సృజన్ కియా హై. ఆపనే దేశ్ కే అనేక ప్రతిష్ఠిత సంగీత సమారోహ మే అపనా సఫల్ గాయన్ ప్రస్తుత కియా హై. ఆపనే హిందుస్తానీ శాస్త్రీయ సంగీత మే స్నాతకోత్తర్ కీ ఉపాధి ప్రాప్త కీ హై. శ్రీ హిండోల్ పెయింట్ సే అపనే కార్యక్రమ కా ఆరంభ రాగ బిహాక్ సే కర్ రహే హై. విలంబిత్ ఖ్యాల్ ఏక్ తాల్ మే నిబద్ధ హై, జిస్కే బోల్ హై కవన ఢంగ తోరా. ద్రుత్ ఖ్యాల్ తీన్ తాల్ మే నిబద్ధ హై, జిస్కే బోల్ హై బాజే రే మోరీ పాయల్. ఇన్కే సాథ్ తబ్లే పర్ సంగత్ కర్ రహే హై అజింక్య గలాండే తథా హార్మోనియం పర్ నారాయణ దరేకర్. లీజియే సునతే హై రాగ బిహాగ్. కలాకార్ హై హిండోల్ పెయింట్ సే.
2: హిండోల్ పెయింట్ సే బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిషియన్స్. He had his music.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కేంద్రంలో ఇప్పుడు వినండి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మాయాబజార్ ఈ చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట వింటారు సంగీతం ఘంటసాల

0: వరము.
1: మీరు వింటున్నారా మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. బతుకుదెరువు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం ఘంటసాల.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమం. తర్వాత పాట వినండి, ఆత్మబలం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతల కార్యక్రమంలో తర్వాత పాట వినండి. అవే కళ్ళు చిత్రం కోసం ఘంటసాల మరియు పిఠాపురం పాడిన పాట వింటారు. సంగీతం వేద.

రమ్మో చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్మో కేవంటూ అరచి

అమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో ఎవంటూ అరచింది.

కార్యక్రమంలో తర్వాత పాట వినండి. గులాబీ కావలి కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వింటారు. సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమం. తర్వాత పాట వినండి, పూజా ఫలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహాదేవన్.

ఈనాటి మధుర గీతల కార్యక్రమంలో చివరిగా వినండి పాడి పంటల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్.